0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడెవరు?
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.

0: In youth, one spends time establishing association, contact, friendships with everybody, concentrating on the earnings.
1: Mudime vachina yanta murahari teluvaka adi idi ledani aratinchu.
0: In advanced age, one does not think of God, goes on repenting and regretting for all that they have not been enjoying at that stage.
1: Kani anchambura kadalileka.
0: But as the end approaches, he could not find the objective.
1: Dravyamarjinchuta tagiliyundu.
0: He is still after money and wealth.
1: Prapanchamuna vidyavantudu kota kolavi unnaru.
0: In this world, there are crores and crores educated people.
1: చిన్న పిల్లవాడిని మొదలుకొని వృద్ధుల వాళ్ళకు కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశను బ్రతుకుతూ ఉన్నారు.
0: We find right from tiny tots to the level of the old people who want to learn, who want to study still more.
1: అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the ultimate result of all this reading, this study?
1: Kalapatiki aneka vidhamuluga avasthalaku guri ayipoyi ee vidyalanni nenu deniki sahayapadutunnavi ante pattapooti kosam sahayapadutunnavi.
0: What is happening finally? They are put to all ways of suffering and misery, and all the education they acquired during the period of their lifetime will help at the most to eke out their living.
1: Kani kuti modalu kotisvaram varaku kulanu kevalam chaduvu chaduvu chaduvu chaduvu enta dabbaina kharchu petti appulaina chesi pillalu chadistunnaru talidendrulu.
0: Right from a pauper to a millionaire, all in the name of education, are prepared to spend lot of money. Some even have to take loans also to educate their children.
1: Inta chesinappudigani aa tallidandrulapaina sariyainatuvanti oka krutagnatanu choopatavaledu.
0: Though the parents spend a lot of their time and the resources for children, children don't seem to have the spirit of gratitude towards them.
1: ఎవరు నన్ను చదివించరు, నన్ను ఎవరు ఇంత పెద్దవారిగా చేసరి అనేటువంటి విషయము ఏమాత్రం కూడా నువ్వు యోచించరు.
0: The youngsters do not understand those who are responsible for all the education they received, all the benefits they enjoyed.
1: ఇట్టి పరిస్థితి ఎందు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి?
0: Under these circumstances, let us understand what education is.
1: పుస్తకములు పఠించి పూర్తిగా చూచిన సర్వశాస్త్రములు.
0: One has gone through all the sacred texts, got into the depth of all that information contained in the books.
1: నిస్తులమైన విద్యను నేర్చితే అందరు.
0: I have become an expert in all varied branches of knowledge.
1: కానీ ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టగబట్టుకి వీళ్ళకి ఏమైనా శాంతి ఉన్నదా?
0: Having learnt all this, having acquired the whole of the knowledge in varied disciplines, do they enjoy any peace at all?
1: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడాను కేవలము భౌతిక దేహాన్ని మాత్రమే.
0: All the knowledge that we acquire by reading the books, the bookish knowledge, gives you only the worldly knowledge, the physical information.
1: కానీ నిజమైన విద్య ప్రతి మానవుని ఎందు కూడా ఉంటున్నది.
0: ఇన్ఫాక్ట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ in every human being.
1: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్యలన్నీ చక్కగా తెలుసు.
0: We also know the women being highly educated.
1: విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
0: People expect very high standards of respectability and esteem by learning.
1: ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్తైనా కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు.
0: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
1: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
0: Every parent sends his children to schools.
1: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
0: If you ask them, why do you send your children to schools? They say, to get a good job.
1: అలాగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
0: With all this job-oriented education, what is that you do?
1: తాను బాగుపడటం లేదు, తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
0: In fact, the modern man has no transformation, reformation in him, and nor is he of any help to his parents.
1: కాని నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
0: But he is highly egoistic because of his knowledge.
1: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
0: Why should you be egoistic at all for all the education that you acquire?
1: విద్య యొక్క విశిష్టత వినయము.
0: The significance of education lies in humility.
1: కానీ ఆ వివేకమైనటువంటిది, విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండిన ఎన్ని నేర్చి ప్రయోజనమేమిటి?
0: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
1: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము.
0: We study keeping in view the welfare of the whole society.
1: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు మీరు?
0: What is that we are doing for the society?
1: సొసైటీ నుంచినే ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
0: From the society only we are benefited and learn many things.
1: తల్లిదండ్రులకు తెలిసినటువంటి వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
0: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
1: కానీ ఇంత మాత్రమేనకై మీరు ఎందుకు ఇంత వెర్రవీగటం?
0: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
1: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నువ్వు విద్యార్థులందు కేవలం వినయం శూన్యమైనది.
0: In modern students, there is no iota of humility at all.
1: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
0: How to respect elders?
1: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
0: How one should render service to the community?
1: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
0: సో దేర్ ఇస్ నో సర్వీస్, నో హ్యూమిలిటీ, బట్ వన్ గెట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
0: By this bookish knowledge, your life becomes totally artificial.
1: The life anta artificial gaane untundadi.
0: The entire life is full of this artificial.
1: Tindi anta artificial gaane untundadi.
0: Learning is artificial.
1: Nadachadam kuda artificial gaane untundadi.
0: Even the walking style is artificial.
1: Anni style gaane untundadi.
0: Everything is of this type, artificial nature.
1: Idi nechukodaniki college lu pampinchalana?
0: To lead an artificial life, should you go to a college?
1: నిజంగా నేను కాలేజీకి వచ్చినందు దేనికోసం అని తను తాను ప్రశ్నించుకోవాలి.
0: Each one has to question himself, what is it that has brought me to this college?
1: అప్పుడే తాను సరైనటువంటి యొక్క మననం చేయవచ్చును.
0: Then only you can have true learning.
1: గ్రంథములను పరిచయం చేయటము చదువు కాదు.
0: The textual knowledge, the bookish knowledge, is not true education.
1: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకం కదా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ నన్ను ఏమి అర్థం చేసుకోలేదు.
0: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ అండ్ అగైన్ స్టార్ట్ రైటింగ్ ద బుక్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ bidirectional flow of information, pustaka the book and mastaka the head.
1: Kani pustakamulinda mastuva chaduvunde.
0: In books, pustaka, there is lot of information, mastuga, lot of information.
1: Mastakamulindu matti vendu.
0: But mastaka the head is full of matti, the mud.
1: దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్.
1: ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి.
0: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ థింక్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్.
1: అందరూ చేస్తున్నారే కానీ దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: ద చీఫ్ గెస్ట్ ఇన్ హిస్ అడ్రస్ మెన్షన్ దో ఆల్ పీపుల్ లెర్న్ అండ్ స్టడీ, వాట్ ఈస్ అల్టిమేట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్?
1: ఇంత మాత్రమునకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము?
0: ఫర్ దిస్ వీ స్పెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ.
1: ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్?
1: సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?
0: డూ దే ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
1: వ్యక్తులను చక్క చేస్తున్నారా?
0: ఆర్ దే ట్రాన్స్ఫార్మింగ్ ఇండివిజువల్స్ ఇన్ ద కమ్యూనిటీ?
1: ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంటి చూసినా కూడాను వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు.
0: దేర్ ఇస్ నో డిసిప్లిన్ అమంగ్ ద చిల్డ్రన్ ఆఫ్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: తల్లిదండ్రుల దగ్గర ఏమో వినయంగా ప్రవర్తిస్తారు.
0: దే బిహేవ్ విత్ ఆల్ ది హ్యూమిలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
1: బయట చూస్తే చాలా పక్క రౌడీస్ గా పెరుగుతుంటారు.
0: బట్ ది మూమెంట్ దే గో అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ దే బిహేవ్ లైక్ రౌడీస్ వాగబాండ్స్.
1: కనుక మొట్టమొదట బయట మంచి పేరు సంపాదించాలి.
0: దేర్ఫోర్ ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ.
1: ఈనాడు మీరు చదివే చదువంతా కూడాను బయట ప్రపంచం కోసం అనేది చేస్తుంటారు.
0: ఆల్ అవర్ స్టడీస్ ఆర్ మెంట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వాళ్ళు ప్రచారం చేయటం లేదు.
0: బట్ నో వన్ ఇస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్, ద ఇన్నర్ లెసన్స్.
1: మనకు ఆత్మ ప్రబోధన నిజమైనటువంటి విద్య.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ దిస్ అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ యూస్లెస్.
1: ఏమిటి నాలెడ్జ్?
0: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
1: ఈ నాలెడ్జ్ నాలెడ్జ్ అంటున్నారు, అలర్జీగా పెంచుతున్నారు.
0: వీ సే నాలెడ్జ్ నాలెడ్జ్ బట్ అల్టిమేట్లీ ఇట్ ల్యాండ్స్ అప్ ఇన్ అలర్జీ.
1: దీనికోసం మనం చదవటం.
0: Should we study to develop allergy?
1: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కానీ మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించడం లేదు.
0: He thinks of exercising influence, respectability in the society, forgetting the very mind and also of his heart.
1: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి.
0: In the modern world, wherever you go, you listen to nice words.
1: పోయి తాను చెప్పిన మాటలైనా తాను ప్రవర్తిస్తున్నాడా?
0: But does anyone observe in practice what he speaks?
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ గ్రంథ పరిచయం ప్రధానం కాదు.
0: It is not this bookish knowledge that is important.
1: ఆ గ్రంథ పరిచయమును గ్రంథంగా మార్చుకొని హృదయానికి చేర్చుకోవాలి.
0: Out of all this textual knowledge, grantha, we should draw the gandha, the essence out of it.
1: Kaluka idi meeru nechukovalsinatundi vidya.
0: Drawing the essence gandha is the true education.
1: Pustakalu chalutuna chalutuna chalutunnam.
0: We go on reading, referring books.
1: Chadavina chadavanta kuda em prayojanam?
0: What is the ultimate use of all this knowledge, education?
1: Ayinitte cheppadu, idinitte cheppadu, ayinitte idena manam nechukovatam.
0: After all, what is it we know? We go on quoting what people say about
1: it. నీ హృదయం నీకేం బోధిస్తుందో అది నీవు చెప్పాలి.
0: What is the knowledge of the self? What is the teaching of the self?
1: కానీ దాన్ని ఎవరు గోచరించలేదు.
0: Nobody is inquiring in this path.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
0: Whatever you may study, at least you should put into practice one or two principles and then demonstrate what idealism is.
1: Goppa goppa varandaru kodanu chadivaru.
0: All great people studied, no doubt.
1: Kaani chadinaru kaani variki vare matram chusukovaledu.
0: They studied to a very high standard, but they have not understood their true nature.
1: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
0: దేర్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: చీప్ లోపల చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
0: బట్ దో హీస్ ద చీఫ్ హిస్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: కనుక మొట్టమొదట చీర పరీక్షణ చేసుకోవాలి.
0: Therefore, we should acquire the true knowledge.
1: The end of education is character.
0: The end of education is character.
1: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
0: To take care of this character constitutes the very essence of life.
1: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనము?
0: Education bereft of character is useless.
1: ఎంత కూడాను కేవలము ఉడకని అన్నము.
0: It is all the half-boiled rice, half-baked.
1: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి.
0: At least we should translate into action one or two principles what we study and preach and set an example to others.
1: మనిషికి ఉన్నటువంటిది మూడు తత్వములు.
0: Man has got 3-dimensional nature.
1: Mind, ఆత్మ, బుద్ధి.
0: The mind, intellect and the self, ఆత్మ.
1: ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి?
0: What is the nature of ఆత్మ, the self?
1: అది సర్వత్రా ఉంటుండాలి.
0: It's present all over.
1: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
0: The true education is that which propagates, which publicizes, that which arises out of one's own heart or the self.
1: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఏమిటి? అది ఒక మ్యాటర్.
0: ద ఫిజికల్ హార్ట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్.
1: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
0: ద ఫిజికల్ హార్ట్ విల్ పుట్ యూ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ డేంజర్స్. దేర్ ఇస్ నో బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్.
1: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
0: In fact, if you exercise from the point of the self, you will be exemplary.
1: చదివిన మహనీయులు అందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
0: All noble souls, after acquiring knowledge of very high standard, by their practice, they have set ideals to society.
1: ఈ ఐడియల్ గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడాను ప్రయోజనం లేదు.
0: If you are not ideal in your conduct, if you have not put forward them into your daily practical life, all this education is useless.
1: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
0: భగవాన్ డస్ నాట్ విష్ టు స్పీక్ వెర్ ఎవర్ హీ గోస్, వెన్ ఎవర్ హీ వాజ్ రిక్వెస్టెడ్ టు స్పీక్.
1: కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం.
0: ఇట్ ఇస్ నాట్ వాట్ యు స్పీక్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ వాట్ యు డూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చక్కగా మంచి నడవడికలో ఉంటే అది నాకు చాలా ఆనందము.
0: భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇఫ్ హీ ఫైండ్స్ పీపుల్ హూ ప్రాక్టీస్ ఆల్ దీస్ ఐడియల్స్.
1: కనుక హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ఓన్లీ ప్రాక్టికల్ లైఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ యూస్లెస్.
1: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
0: భగవాన్ డస్ నాట్ విష్

0: మనమంతా కూడా కేవలం మానవులం కాదు.
1: వీఆర్ నాట్ సింప్లీ హ్యూమన్స్.
0: అందరూ డివినిటీ.
1: ఆల్ ఆర్ ఎసెన్షియలీ డివైన్.
0: డివినిటీని మనం చేయాలంటే మొట్టమొదట ప్రాక్టికల్ గా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వన్ హ్యాస్ టు బి ప్రాక్టికల్ అండ్ ప్రాక్టీస్ ది ఐడియల్.
0: ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ది ప్రాక్టికల్ లైఫ్ వీ హావ్ టు ఎక్స్‌పీరియన్స్.
0: ఆనందించాలి.
1: అండ్ వీ షుడ్ అటైన్ బ్లిస్.
0: ప్రతి మానవునికి ఉంటుండేటువంటి యొక్క సహజ లక్షణమే.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ బ్లిస్ఫుల్ నేచర్ ఈస్ దాట్ క్వైట్ న్యాచురల్ గిఫ్టెడ్ టు మ్యాన్.
0: న్యాచురల్ దాన్ని మనం వదిలిపెట్టి మనం ఆర్టిఫిషియల్ దాన్ని ఎందుకు పెట్టుకోవాలి?
1: వీ హావ్ గివెన్ అప్ దిస్ న్యాచురల్ బ్లిస్ఫుల్ స్టేట్ గివెన్ టు అస్ గిఫ్టెడ్ టు అస్ బట్ వీ రన్ ఆఫ్టర్ దాట్ విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: ఏ కాలేజీలో చూసినా ఏ స్కూల్లో చూసినా కానీ ప్రాక్టికల్ అనేటువంటిది జీరో.
1: యు గో టు ఎనీ స్కూల్ ఆర్ ఎ కాలేజ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్రాక్టికల్ లైఫ్.
0: ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు.
1: యూ క్యాన్ టీచ్ అదర్స్.
0: మనం ఒక గ్రంథం వారి తయారైపోతున్నాం.
1: అవర్ లైఫ్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ బుక్.
0: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
1: అవుట్ ఆఫ్ దిస్ బుక్ హౌ టు లెర్న్ హౌ టు బి ప్రాక్టికల్.
0: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ లెర్నింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ హృదయ.
0: మన యొక్క జీవితం అనేటువంటిది మొట్టమొదటి హార్ట్ తో పుట్టుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లైఫ్ బిగిన్స్ విత్ ద హార్ట్.
0: బిడ్డ పుట్టిన దశమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు.
1: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద పీపుల్ విల్ బి అటెంటివ్ విల్ బి నోటీసింగ్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద చైల్డ్.
0: కనుక మనము హార్ట్ ని ఆధారంగా తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ రిలై ఆన్ ద హార్ట్.
0: హార్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్ హార్ట్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
0: ఇది కాన్షియస్నెస్ అంటారు.
1: ద ట్రూ హార్ట్ ఈస్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్
0: కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ దిస్ కాన్షియస్నెస్ ఇన్ ది కరెక్ట్ ఫామ్.
0: అది మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: దిస్ షుడ్ బి ద మెయిన్ ఫ్యాక్టర్.
0: ప్రేమతో బోధించినటువంటి యొక్క ఇది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: దాట్ యాక్ట్ విచ్ ఇస్ డన్ విత్ ఆల్ ద లవ్ విల్ గివ్ యూ టోటల్
0: మానవుని అందుకు ఆనందమైనటువంటి తండ్రి మారుతుండాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కానీ తన ఎందు ఉన్నది ఆనందము తనకే తెలియదు.
1: బట్ వన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ది బ్లిస్ విత్ ఇన్.
0: తనకు మొట్టమొదట తన యొక్క ఆనందాన్ని తాను చూసుకోవాలి.
1: Therefore, one should be aware of the bliss of one's own self.
0: Nityanandam.
1: Eternal bliss.
0: Paramasukadam.
1: His supreme happiness.
0: Kevalam jnanamurtim.
1: Is one of wisdom.
0: Dvandvatitam.
1: Non-dual.
0: Ki dvandvatitanga untundali.
1: The true bliss is non-dual.
0: Manaki ekkada poyinappudiki dvandame.
1: And therefore, you find this dual bliss everywhere if you want to see.
0: Kaniki dvandam anetundi unnanta varaku manaku aanandame ledu.
1: So long there is duality, there is no bliss.
0: కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి.
1: Therefore, we should understand the underlying unity.
0: ఏ యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి.
1: This unity should take you to purity.
0: ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి.
1: It is with this purity you can attain divinity.
0: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
1: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
0: ఈ మూడింటి ఎందు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హావ్ గాట్ దిస్ త్రీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ.
0: కేవలము ఈ మూడు కూడా నువ్వు పశుపచ్చి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఎంజాయ్డ్ బై ఆల్ ఎనిమల్స్ బర్డ్స్ అండ్ బీస్.
0: మొట్టమొదటి నీవు ప్యూరిటీగా ఉండు.
1: దేర్ఫోర్ ఫస్ట్ లెట్ బి దేర్ ది ప్యూరిటీ ఫస్ట్.
0: నీ పంచేంద్రియములను కూడా నువ్వు ఏకంగా చేయి.
1: లెట్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్ బి యూనిఫైడ్.
0: అది ఏ ధ్యానం అంటారు.
1: అండ్ దిస్ వాట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్.
0: కనుక మొట్టమొదటి మనము యూనిటీ పెంచుకోవాలి.
1: అండ్ వీ హ్యావ్ టు ఫాస్టర్ యూనిటీ.
0: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ముల వలె అకచర్యంటి వలె మనం జీవించాలి.
1: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ కన్సిడరింగ్ ఎవ్రీవన్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: కానీ అంటుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. ఎక్కడైనా మీటింగ్ లో వచ్చినప్పుడు మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు.
1: బట్ అట్ ఎవ్రీ మీటింగ్ యూ ఫైండ్ దిస్ పీపుల్ అడ్రెస్సింగ్ యూ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా?
1: బట్ డూ యూ ఫైండ్ యూనిటీ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్?

0: రాలేదు.
1: నో యూనిటీ ఎనీవేర్.
0: యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము.
1: ద ట్రూ బ్లిస్ కెన్ బి అటైన్డ్ వేర్ దేర్ ఇస్ యూనిటీ.
0: మన జీవితమే ఒక చెట్టు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ ట్రీ.
0: ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే.
1: ఆల్ ద బ్రాంచెస్ అండ్ సబ్ బ్రాంచెస్ ఆర్ అవర్ రిలేషన్స్.
0: దైవ చింతనే మన యొక్క దీంట్లో ఫ్లేవర్స్.
1: అండ్ ద కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్.
0: ఆ ఫ్లవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యక్త చిక్కుతుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ ఫ్లవర్ ఓన్లీ యు గెట్ ద ఫ్రూట్ అల్టిమేట్లీ ద బ్లిస్.
0: ఆనందమే మన ఫలం.
1: Therefore, bliss is the fruit of life.
0: ఆనందం అనేటువంటిది లేకుండా ఈ ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: Without this bliss, what is the use of any fruit?
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ప్రాపంచికమైన చదువు చదవచ్చు.
1: You can certainly acquire secular knowledge.
0: ఇది భౌతికమైన విద్య.
1: It's all physical knowledge.
0: కానీ దాన్ని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నించేది.
1: Basing on the secular knowledge, one should turn inward and acquire spiritual knowledge.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ పోయినప్పుడే మనకు అన్ని విధాల శాంతి జరుగుతుంది.
1: యూ విల్ బి పీస్ఫుల్ వెన్ ఓన్లీ యూ గెట్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్, ద సెంట్రల్ పాయింట్ ఈజ్ లవ్.
0: ఆ ప్రేమనైనటువంటి విద్యను ఎన్ని నేర్చినప్పుడు అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
1: ఎనీ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ వితౌట్ లవ్ ఈజ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: కనుక మొట్టమొదట ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ కల్టివేట్.
0: దేహములు వేరు వేరు అయినప్పటికీ దేహి ఒక్కడే.
1: దేర్ మే బి మెనీ బాడీస్ బట్ ది ఇన్డ్వెలర్ ఈజ్ ఓన్లీ వన్.
0: కనుకనే ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ దట్ ఇన్డ్వెలర్ బీయింగ్ కామన్ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
1: యూ విల్ బి సర్టన్లీ బ్లిస్ఫుల్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు.
1: So many assembled in this hall.
0: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
1: Many, many people have assembled here, but all our concentrated attention is on Swami.
0: ఒకటే.
1: But only one view, one center.
0: అదే భగవత్ చింతన.
1: That's what is called thinking of God.
0: 15 నంబర్ల నుండి పస్తుంటి వారికి మంచి భోజనం లభించినట్టు.
1: It is something like a person who has been fasting for the last 10 days, when he just comes across a banquet, how does he feel?
0: తినలేనటువంటి వారికి తిండి చూపించాలి.
1: You should feed those who are hungry.
0: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
1: The divinity can be attained by serving others.
0: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కూర్చున్నట్టు.
1: It is something like when all the wells, when all the rivers, lakes are empty and dry, supposing you find a downpour of rain, how happy you will be.
0: ఈ విధమైనటువంటి ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
1: Therefore we should consider what is most important.
0: కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: Human life is highly valuable.
0: ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు.
1: But we spend the human life in a meaningless way.
0: కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు.
1: There is no meaning in spending this useless life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యార్థులు.
1: You are students.
0: విద్యను మీరు అర్థం చేయలేరు.
1: Naturally you have got to learn, study.
0: కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినామంటే వచ్చిన ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ గెటింగ్ ది ఎసెన్స్, ద డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ జస్ట్ గోయింగ్ త్రూ ద బుక్స్.
0: కనుక మీరు ప్రతి ఒక్కదానికి ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ ఎవ్రీ బుక్, ఇట్స్ ప్రొఫండిటీ అండ్ ఇట్స్ డెప్త్.
0: ఇంతమంది ప్రజలు ఉంటున్నప్పటికీ అందరి ఎందు ఒకే ప్రాణమే.
1: Though there are so many assembled here, many, many here, but life is one.
0: కనుక మీరు మొట్టమొదటి అందరి ఎందు ఉండేటువంటి ఒక దైవత్వాన్ని, డివినిటీని మీరు గుర్తించాలి.
1: Therefore you must recognize The basic factor of divinity present in everyone.
0: అదే ఇది మొట్టమొదటి దేహం.
1: That is the chief objective.
0: దాన్ని ఆధారంగా తీసుకొని
1: relying on this
0: మిగిలినటువంటి అంతా కూడా ఆధేయంగా పెట్టుకుని
1: the rest of things can be taken up.
0: ఆధేయము ఆధారము రెండింటిని యొక్క తీర్ని తీసుకుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది.
1: Therefore that which is the foundation and the rest of the acquisition of knowledge will take care of themselves.
0: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
1: And in fact one can visualize the self.
0: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేనే లేడు.
1: In this world we can say there is no one who cannot experience the self.
0: ఎలుకలు కూడా తన బిడ్డలేమైనా ఎక్కడ ఉంటుంటే దానిపై అంత మనసు పెట్టుకుని పోతుంటది.
1: Even rats also will have this sense of awareness to find out its young one.
0: దోమలు మొదలుకొని చీమలు మొదలుకు ఇది ఆత్మ విద్య నేర్చుకుంటుంటాయి.
1: Right from mosquito or an ant there is this awareness.
0: కానీ అవి భాషంతో చెప్పలేవు.
1: But they cannot express verbally.
0: ప్రవర్తనతో చూపుతుంది.
1: You find them in their behavior.
0: నిజంగా మీరు విచారణ చేస్తుంటే ఇంత పెద్ద పెద్ద గ్రంథాలంతా చదివారు.
1: You have gone through big books so many.
0: కానీ ఇందులో మీరు నేర్చుకోనటువంటి ఏమిటి?
1: What is it you have exactly learned?
0: కఠినత్వమే నేర్చుకుంటున్నారు.
1: You have become stone-hearted, so harsh.
0: Hard. Hardగా ఉండేటువంటి హార్ట్ వల్ల మనకేమి చిక్కుతుంది?
1: With that stony heart, harsh heart, what is the use?
0: కనుకనే మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి.
1: Therefore we should begin with love.
0: ప్రేమ ఒకటి ఉంటుంటే ఎందరితోనైనా మనం స్నేహం చేసుకోవచ్చు.
1: With this basic love, you can be friendly with everyone.
0: కానీ ప్రేమ లేకుండా ఎందరితో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
1: Without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
0: కనుక మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
1: Therefore all of you develop love.
0: మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము.
1: We are all studying in one college.
0: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
1: And that college is our life.
0: ప్రేమనే లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
1: Without love, life is meaningless.
0: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
1: Love your neighbor.
0: ఆ పక్కన వాడి ఇంకొక పక్కవాడిని ప్రేమించాలి.
1: And there will be love spreading in the neighborhood.
0: ఈ విధంగా ఒకదానికి వస్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
1: Like this when you go on expanding love, you can grow more and more.
0: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
1: There should not be any hatred in us.
0: కనుక మీరందరూ కూడా అన్నతమ్ముల వలె అక్కచెల్లెల వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెరగాలి.
1: Therefore you should mingle among yourselves as brothers and sisters.
0: కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు, సిస్టర్స్ కు సిస్టర్స్ కు బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటారు.
1: బట్ వీ ఫైండ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ ఫైటింగ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టూ.
0: కనుక ఇది ఉండి ప్రయోజనం ఏది?
1: విత్ దస్ ఆల్ దిస్ కాంట్రవర్సీ
0: బ్రదర్ ఎక్కడున్నాడు? బ్రదర్
1: వేర్ ఆర్ బ్రదర్స్? వేర్ ఇస్ దిస్ బ్రదర్హుడ్?
0: ఆ బ్రదరే నేను, నేనే బ్రదర్.
1: In fact, the brother whom you call is verily yourself.
0: ఆ ఒక్క ప్రేమ భావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు.
1: If you have got this feeling of love, naturally you can understand the oneness.
0: కానీ ఇప్పుడు ఆ లవ్ను చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు.
1: But this love is diverted and perverted.
0: ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం.
1: We should consider the basic love as love itself.
0: ఈ ప్రేమను ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటి అవుతాం.
1: When there is love to love, we'll all be one.
0: సహస్రశీష పురుష సహస్రాక్ష సహస్రపాద.
1: God has several hands, several feet, several eyes and ears spread all over the universe.
0: కానీ అన్నింటి అందు ఉన్నటువంటిది ఒక్కటే.
1: But there is only one that is common.
0: ఈ హస్తంలో చూస్తే ఐదు గ్రేడ్లు ఉన్నాయి. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
1: హ్యాండ్ షోస్ ఫైవ్ ఫింగర్స్.
0: కానీ ఏ ఏ ఫింగర్ కు ఏదేది అవసరమో అదే దానికి అవసరము.
1: ఈచ్ ఫింగర్ హ్యాస్ గాట్ ఇట్ స్పెసిఫిక్ డ్యూటీ.
0: ఐదు వేలుగా మీరు భావిస్తున్నారు, కాదు కాదు, ఐదు చేరి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఫీల్ దట్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ సపరేట్ అండ్ డిఫరెంట్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వన్.
0: ఒకనాడు ఐదు కూడా కొట్లాడకపోతే.
1: వన్ డే ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
0: ఎవరు మనలో పెద్దవారు?
1: Who is greatest among
0: ఎవరు
1: us?
0: ఎవరు మంచివారు?
1: Who is good among us?
0: చెప్తే అప్పుడు చెప్పింది బొట్టలు లేదు.
1: Then the thumb started.
0: నేను మీ అందరికంటే గొప్పవాడు.
1: I am greatest of all.
0: నేను చాలా ప్రధానుని.
1: I am chief.
0: లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
1: Either in intelligence or in writing, without me you cannot do anything. Therefore I am most important. And then the pointing finger got up.
0: Ayyo, bottle leru, nuve em pani chestavu? Nene lekapothe palani varu leru, palani varu varu, palani varu varu leru. Ani nenu cheppukunda pothe nuve em pani cheyalevu annaru.
1: The pointing finger went on speaking like this, without me, who is going to direct you?
0: Nenu peddavanni annanu.
1: Therefore, I direct you towards everybody you want to know. So, I am chief. Then says the third finger. You all seem to talk ridiculous way. I am greatest among you. And after all, two of you on one side, the remaining two fingers on the other side are like Aedes.
0: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
1: దేర్ఫోర్ ఐఎమ్ గ్రేటెస్ట్.
0: అప్పుడు నాలుగో వేలు చెప్తుంది.
1: అండ్ ఫోర్త్ ఫింగర్ స్టార్టెడ్ సేయింగ్,
0: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఏ యొక్క వజ్రవారికి మీద పుష్యరాగము చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు కానీ ఇంకెవరికి పెట్టరు.
1: ద ఫోర్త్ ఫింగర్ వెంట ఆన్ సేయింగ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ టాకింగ్? ఇట్స్ ఆల్ సీమ్స్ టు బి ఫనీ. ఇట్స్ ఓన్లీ రింగ్ ఇస్ గివెన్ డెకొరేటెడ్ to this ring finger, therefore I am greatest. No matter that. Therefore I am the chief greatest of all. Then comes the little finger. If any lesson is to be taught to anybody, the little finger comes first. I only tell people.
0: I am the leader,
1: says the little finger.
0: కాబట్టి నేను లేకుండా పోతే మీరు ఎవరు నన్ను ఫాలో చేయలేరు.
1: Without my leadership, none can follow.
0: కరెక్ట్ కాబట్టి హృదయం చెప్పిందట పిచ్చివారు, ఐదు మంది చేస్తేనే ఐదు విధమైన గుణములు వస్తున్నాయి, ఐదు విధమైనటువంటి గుణములే మానవుని విలువలు.
1: అండ్ అల్టిమేట్లీ ది హార్ట్ సెడ్, యూ సీమ్ టు మ్యాట్ క్యాప్స్, ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ ఆర్ సేమ్, విత్ ఆల్ ది ఫైవ్ ఫంక్షనరీస్ అరౌండ్, విత్ ఆల్ దిస్ ఫైవ్ సెన్సెస్ and five spirits.
0: అప్పుడు ఈ ఐదు కూడా తల్ల ఉంచుకొని పోయినాయి.
1: Then all the five fingers bent their head in shame.
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటికంటే గొప్పది ఏదికంటే హృదయమే.
1: Therefore if you investigate, you'll understand.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా కేవలము దీని అంగములే తప్ప వేరు కాదు.
1: The ego and the jealousy and the pride are all associated with the exterior.
0: కనుక ఎవరికి వారే గొప్ప.
1: Oh, everyone is great in his own way.
0: మీరందరూ కూడా ఎవరికి వారే వారి గొప్ప అనుకోండి, కాలం వ్యక్తం చేయకండి.
1: బట్ డోంట్ గో బై దిస్ గ్రేట్నెస్ అండ్ ఫీల్ ఎగోయిస్టిక్.
0: అందరు కలిసి ఏకంగా ఉంటుంది.
1: ఆల్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్.
0: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఆల్ ఆఫ్ యూ షుడ్ స్టాండ్ యునైటెడ్ అండ్ చెక్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మన జీవితంలో మనకి ఎన్నో ఆదర్శాలు అంటూ ఉంటున్నాయి.
1: ఇన్ లైఫ్ దే వి హావ్ సో మెనీ ఐడియల్స్ టు ఫాలో.
0: ఆ ఐడియల్స్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియల్స్ ను పుస్తకాల్లో చదివేసేసి ఆ అందరూ పుస్తకంలో వచ్చింది ఈ ఐడియల్స్ అని చెప్పుకుంటున్నాం.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు ఐ ఐ ఐ ఐ సమంగా ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ సేస్ ఐ ఐ, దిస్ ఐనెస్ ఇస్ కామన్.
0: ఎవరు సాయిబాబా అంటే ఐ అంటారు.
1: ఇఫ్ యూ సే హూ ఇస్ సాయిబాబా, యూ గెట్ ద రెస్పాన్స్ ఐ.
0: హూ ఇస్ వైస్ ఛాన్సలర్?
1: హూ ఇస్ ద వైస్ ఛాన్సలర్?
0: వైస్ ఛాన్సలర్.
1: హీ విల్ సే ఐఎమ్ ద వైస్ ఛాన్సలర్.
0: అతని చూపుతుంది ఈ వేలు.
1: ఇట్ ఇస్ పాయింటింగ్ ఫింగర్.
0: ఒకటి కూడా పాయింట్ చూపుతుంది.
1: దేర్ఫోర్ ఇట్స్ వన్ దట్ పాయింట్స్ అవుట్.
0: ఈ పాయింట్ పైన ఉండేటువంటి దాంట్లో మొట్టమొదటి ఎవరు ఆత్మ?
1: దేర్ఫోర్ వి షుడ్ ఆల్సో బి వన్ పాయింట్.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మనే అది ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సెల్ఫ్ ఆత్మ ఈజ్ యూనిఫామ్ సేమ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one, not two. The one without the second. You don't expect to grow to heights. Therefore, spirituality means to know your own true nature. In fact, you go by the external form. And you are egoistic. With this ego, you cannot expect
0: to
1: know. We are all one. You will consider everybody's welfare and prosperity as your own. We should have this sort of unity. Out of this unity only, you can expect purity. With this purity, you can attain divinity. Until there is unity, the harmony, you cannot expect the manifestation of the divinity. Therefore, to have this purity, there should be unity to begin with. It is Vedic dictum that says, let us mingle together. Let's move together. Let us grow in intelligence, having learned together. This is Vedic dictum. All should mingle together. They should learn together. You are not prepared to share with each other. Then how do you expect the ultimate?
0: కనుక అందరూ ఏకం కావాలి.
1: సో ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ ఫీల్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఒక్కటే ఒకటి.
1: దేర్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ షుడ్ లర్న్. నో,
0: ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫండమెంటలీ.
0: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
1: దిస్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ ఆల్సో ఇన్ ఎవ్రీబడి.
0: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమనే నా ఎందు కూడా ఉన్నది.
1: ద లవ్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఇన్ ఎవ్రీవన్ ఇస్ ప్రెజెంట్ ఇన్ మీ.
0: నేను అందరి ప్రేమను నేను చూస్తున్నానే కానీ నా ప్రేమనే చూచు.
1: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక నాకు వారందరూ ఒకటే.
1: దేర్ఫోర్ వి ఆర్ ఆల్ వన్ బేసికల్లీ బీయింగ్.
0: మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి.
1: విత్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ వి షుడ్ మింగిల్ ఈచ్ అదర్.
0: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు.
1: We worship and worship.
0: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో.
1: ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్.
0: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
1: యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఇన్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ వీ సే ఆల్ ఆర్ గాడ్స్ డివైన్.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆల్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్.
0: బీ అలైక్ టు ఎవరీ వన్.
1: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
1: దిస్ ఈస్ ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదివే చదువుతున్నారు.
1: యూ స్టడీ నో డౌట్.
0: కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ది సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ వన్నెస్.
0: అప్పుడే నీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యూనిటీ అండ్ పర్ఫెక్ట్.
0: నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు. నవగ్రహాలు.
1: వీ స్పీక్ ఆఫ్ 9 ప్లానెట్స్. ప్లానెట్స్
0: ఆ 9-10 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద 9 ప్లానెట్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ టోటల్ యూనిసన్. లైక్ వైజ్ దర్ యూనిటీ అమంగ్ యూ.
0: చూడు, ఇన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది.
1: ఆల్ ద పెటల్స్ హియర్ మేడ్ దిస్ ఫ్లవర్.
0: కానీ ఇది ఒకటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు. ఇక్కడ
1: ఇఫ్ యూ సపరేట్ అవుట్ పెటల్స్ యూ డోంట్ గెట్ ద ఫ్లవర్.
0: కనుకనే మన హృదయం అనేటువంటిది అదే ఫ్లవర్.
1: అవర్ హ్యూమన్ హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
0: అదే మన గులాబీ పుష్పము.
1: దట్ ఈస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: కానీ ఈ రోజ్ ఫ్లవర్ లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి అంత రాలిపోతుంది.
1: యాజ్ ది టైమ్ పాసెస్ బై ద పెటల్స్ విదర్.
0: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
1: టు సీ ద ఫ్లవర్ ఆల్ పెటల్స్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్.
0: ఇది
1: వాచ్ దిస్.
0: ఇదే నైన్ రత్నాలు.
1: దిస్ రింగ్ హ్యాస్ నైన్ జెమ్స్.
0: ఈ నైన్ చేతనే ఒక రింగ్ అయిపోయింది.
1: ఆల్ ద నైన్ జెమ్స్ మీన్స్ వన్ రింగ్.
0: ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు అన్ని నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి.
1: ద వన్ హూ వేర్స్ దిస్ రింగ్ విత్ నైన్ జెమ్స్ హీ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. నైన్ ప్లానెట్స్ విల్ బ్లెస్ హిమ్ వేర్ ఎవర్ హీ గోస్.
0: కనుకనే ఈ నైన్ వివేకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎండివర్స్.
0: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము పాయించాలి.
1: స్టాండ్ యునైటెడ్ స్టడీ లెర్న్ అండ్ యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ యాజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ సొసైటీ.
0: అతి ఏకత్వం ఉండేటువంటి యొక్క చదవండి.
1: స్టడీ టు బి యునైటెడ్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇప్పటికే కాలం అతీతమైపోయింది.
1: వీ హావ్ గాన్ బియాండ్ ద టైం.
0: కనుకనే ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అన్ని మీ హృదయంలో ప్రింట్ చేసుకోండి.
1: ప్రిజర్వ్ ఆల్ దీస్ గుడ్ థింగ్స్ దట్ హావ్ బీన్ టోల్డ్ టు యూ.
0: అప్పుడే మీరు మంచి శాంతిని పొందుతారు, చదివినందుకు తగినటువంటి సార్థకత పొందుతారు.
1: దెన్ ఓన్లీ యూ విల్ అటైన్ యూ విల్ రియలైజ్ ది ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరికీ నా ప్రేమ ఆశీర్వాదములు.
1: Bhagavan blesses all. He showers his loving blessings on everyone.
0: Vellandaru kuda aikamatchinga aanandanga kaalamunu galuptu talidannulaku taginatundi ikka shanti ni andinchandi.
1: You be united, you study well, you be happy and make your parents equally happy by serving.
0: Motta motta meeku body ichinade evaro talidannulu.
1: In fact you have got this body because of your parents.
0: Kanaka motta motta mee parents ku gratitude cheppandi.
1: Therefore you should express your gratitude to parents.
0: Appude meeku chalu sarthakapothundi.
1: Then only the essence of education is realized.
0: Mayam chestara premamudita manase kaho kamaramaram రామ రామ రామ రామ రామ రామ శ్రీరామ.

0: పకటి దుఃఖమికే కేతరామ నామ పకటి దుఃఖమికే కేతరామ నామ అవ సముద్ర సుఖ జనావ కేతరామ నామ
1: సముద్ర సుఖ జనావ
0: పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ అత్త జనర జీవన ఘన కేకరామ నామ భక్త జనర జీవన ఘన కేకరామ నామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

Shri Rama Rama Rama. Ram Ram Ram Ram Ram Ram Ram.

0: సత్యమిది కాదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి. సత్యమును అది కాదు ఇది కాదు అని వాదోపవాదములతో కాలమును వ్యర్థం చేస్తున్నారు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: దృశ్యములకు కనిపించేటువంటి అన్ని కూడాను సత్యములని భావిస్తున్నారు. ఇవి ఏవి కూడాను సత్యం కాదు.
1: None of them reflect truth.
0: సత్యమనగా త్రికాలము యందును నిలిచి ఉండేటువంటిది సత్యము.
1: Truth is unchangeable in all three periods of time.
0: అది దైవము.
1: Truth is God.
0: ఈనాడు కంటికి పడుతున్న దృశ్యం చూచి తల్లి అని చెప్పవచ్చు, కానీ రేపటి దినము నిన్ను అవ్వా అని పిలిచవచ్చు.
1: Today you may just speak out what you have seen outside, but tomorrow what changes you find you cannot say.
0: Chana chanamulu maapichinde etvanti ee drishyamunu satyamani bhavinchukotam entati mosamu.
1: It's actually deceiving one's own self to go by all the scenario that go on changing moment to moment.
0: Today student, tomorrow officer, after tomorrow retired officer.
1: Today you are a student, tomorrow you are going to be an officer, day after tomorrow someday you are going to retire.
0: Yes, satyam. Student satyam, officer satyam, retired satyam.
1: Now all the three states, what is the truth fundamental? Is that the state of being a student or an officer or retired state later?
0: పెళ్లి కాకమునకు అతను వేరు నీవు వేరు.
1: Prior to wedding you are different from the person you are wedded to.
0: కానీ మ్యారేజ్ అయిన తక్షణమే నీవు హస్బెండ్ వైఫ్.
1: The moment the marriage is solemnized, she is your wife and you are her husband.
0: కానీ హస్బెండ్ వైఫ్ ఎంత కాలము?
1: This relationship between husband and wife, it is temporary. This relationship is also temporary.
0: కనుక ప్రతి ఒక్క విషయం కూడాను ఈ విధంగా చూస్తూ పోతుంటే జగత్తు కనిపించేటువంటి ఒక ప్రతి పని, ప్రతి విషయము, ప్రతి కార్యము ఇది అనిత్యమైనటువంటిదే గాని సత్యనిత్యమైనటువంటిది కావు.
1: Therefore if you inquire and investigate, you'll conclude that every task, every matter, everything that you counter,
0: దైవము
1: change
0: అట్టిది కాదు. నేడు దైవమే, రేపు దైవమే, ఎల్లుండి దైవమే, ఎప్పటికీ దైవం దైవమే.
1: బట్ గాడ్ ఈజ్ వాట్ హీఈస్ ఎగ్జిస్టెన్స్ హీ వాజ్ ఈజ్ అండ్ విల్ బి.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించగా అనిత్యము అసత్యము అయినటువంటి యొక్క దృశ్యాలు చూచి సత్యములని భావిస్తున్నాం.
1: వీ డోంట్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎటర్నల్ ట్రూత్, బట్ వీ కన్సిడర్ ద ఫ్లీట్ మొమెంటరీ సినారియో యాజ్ ఇఫ్ దే రిఫ్లెక్ట్ ట్రూత్.
0: కనుక మొట్టమొదట సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: దెర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో ది ట్రూత్.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే సర్వము గుర్తించిన వారు అవుతారు.
1: When once truth is recognized, everything else will be known.
0: సత్యాన్ని గుర్తించక ఎన్ని గుర్తించినప్పటికీ అవన్నీ కూడాను కేవలము కొన్ని దృశ్యములు మాత్రమే.
1: Without knowing, experiencing truth, even if all else is known, that all speak of the scenario, the fleeting changes.
0: అవన్నీ కూడాను కేవలము మిథ్యములే.
1: They all represent illusion.
0: మిథ్యమనగా సత్యమనగా దీనికి భేదం ఏమిటి?
1: What's the difference between truth and illusion?
0: మిథ్యము అనగా ఉండి లేనట్టుగా ఉండేటువంటిది.
1: Illusion or mithya?
0: సత్యమనగా ఉండేది ఉన్నట్టుంటుంది.
1: This illusion or non-identity appears as if it is existent, but it's not so. But truth is existence. The whole world will be changing. The whole world, yes, naturally is truth. Even this truth, you find so much of illusion, mithya. The hill over there, tomorrow, you may find a valley there. A river, what you find today, well, it may run into floods, the continuous flow of water.
0: Lofty peaks, large rivers with many branches, vast rich plains, busy towns, this make the country beautiful.
1: Bhagavan clearly says that what is it that makes this country beautiful? The lofty mountains down the valleys, the hills and the greenery, the scenario around makes this country really beautiful and wonderful. We are forgetting this eternal truth. And we are forgetting God, who is all truth himself. But we repose full faith in that which is momentary and fleeting. This is the main cause for all the misery, sadness and difficulties. We say that we face difficulties. Where do you get
0: difficulties?
1: The difficulties are the results of your own actions. The results of your thoughts come forth by way of these problems. In this world, everything is bound to change. It appears as though it is changing, but there is no total change either.
0: It's
1: only God who is changeless and eternal. We should install the changeless divinity within
0: us.
1: And we have to surrender the same love gifted to us by God back to Him. And our main task lies in experiencing this bliss by offering love to God.
0: What is the life?
1: What is life after all? What do you mean by life? Is it simply drinking, eating, talking, moving, and sleeping and dying ultimately? You cannot say that human life is progressing. The human life is the rarest and noblest of all. We should remain as we are born in the state of
0: youth.
1: I am born. I am a boy. I continue to be a boy. However, in between, there are bound to be certain physical changes. These are physical changes.
0: Dehamu, manasu, pranamu, buddhi, ivanni kudanu bhautikaru.
1: The body, mind, and the intellect, they are all just physical.
0: Inka manlo unna 20 yokka kamakrodaro mohamadu vachchedevu ee arshad vargamlanni kudanu mana yokka bhramare.
1: And all other traits such as anger, the jealousy, avarice, hatred, they are all our illusions. When you like, naturally love flows forth. When you dislike, there comes hatred. So
0: they
1: are all reflections of one's own likes and dislikes. In reality, there are neither five elements nor five sheets in a human body.
0: ఈ పంచకోశములు పంచ ప్రాణములు ఉండినటువంటి దీన్ని ప్రపంచము అన్నారు.
1: ప్రపంచ, భగవాన్ గివ్స్ అస్ ద డెఫినేషన్ దట్ ఇట్స్ ద వన్ దట్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఉండేవి కలిగితే దీనికి పంచ అనే పంచకోశము.
1: బికాస్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచ అండ్ దే కాన్స్టిట్యూట్ ద పంచకోశ ద ఫైవ్ షీట్స్ ఆఫ్ దిస్ ప్రపంచ.
0: పంచ అంగముల యొక్క ప్రభావాన్ని ప్రకటించినదే పంచాంగము.
1: The pancha anga, the five angas, the elements, the parts, speak of almanac, panchanga.
0: Kanukane, anni kulanu, angamalanu, gunamalanu, puraskarinchukoni, ivanni yerpadutu vachinayi.
1: All these things are framed basing on the limbs and the relationship they have with the qualities. And we are not observing the main factor here.
0: Kani manamu, manavudai putti, జంతువు నా నరధర్మ దుర్లభం. మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: Having been born as a human being, we don't seem to realize how valuable, how noble it is in this entire creation.
0: దుర్లభమైన మానవ జన్మము లోని ఆత్మను గర్మించాలి కానీ ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క చర్యను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The most valuable, precious human life is given to investigate and experience the self, Atma, and not merely to experience the physical world.
0: Atma chani vyanatvade muktudu.
1: And he is the one who is liberated mukta if he experiences the Atma, the self.
0: Atma chani nirantaramu hrudayam nandunchukunnatvadu muktudu.
1: And he is the only one who really understands the self and the nature, or else he is only mukta, the enjoyer.
0: కనుకని ఈ భుక్తి కోసం వచ్చినటువంటి వాడికి ఈ అన్ని విధములైనటువంటి యొక్క పంచభూతములు పంచకోశములు పంచేంద్రియములు పనిచేస్తుంటాయి.
1: Therefore, the one who is born for bhukti, for mere living, you find him being totally engrossed by the five elements, five life sheets and five life breaths.
0: అట్టు కాకుండా దేహం అనిత్యము.
1: Body is temporary.
0: దేహం అశాశ్వతము.
1: And body is not permanent.
0: మనసు అనేటువంటిది కేవలము చంచలమైనటువంటి కోతి.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ వేవరింగ్.
0: దేహం చూస్తామంటే వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఇవన్నీ కూడాను అనిత్యమని తెలిసి కూడాను వీటినే మనం నమ్ముకొని జీవిస్తున్నాం.
1: దో వీ నో దే ఆర్ క్వైట్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్, వీ జస్ట్ గో బై దెం.
0: కాన ఇది ప్రపంచము అనగా ఏంటి? మనం పంచభూతములతో ఉన్నాము, పంచకోశములతో ఉన్నాము, పంచేంద్రియములతో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: When we say that we are in prapancha in this world, it means we are living in this world of five elements, the panchabhuta, and with all this, the body, the five limbs.
0: ఐదు ఉండినంత వరకు కూడాను మనము దీన్ని వదలడానికి ఏమాత్రం వీలు లేదు.
1: So long these five elements are there around, you cannot give up your body.
0: జీవితం అంతా కూడాను కేవలము కష్ట నష్టములతో సుఖదుఖములతో పాపపుణ్యములతో బాధపడవలసింది.
1: Throughout lifetime, we have to pass through the duality of pleasure and pain, the difficulties, the happiness, in a mixed way.
0: దేహం పంచభౌతికము.
1: Body is of limb.
0: దేహం కూలక తప్పడు ఎప్పుడు.
1: It's bound to fall one day or other.
0: దేహం నిరామయుండు.
1: But the dweller is eternal.
0: గుణతింపక దేహికి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: Truly speaking, the indweller has neither a beginning nor an end, the liberation or bondage.
0: Kani,
1: but
0: nijambu chuda, aa dehiye deva devudu.
1: Truly speaking, that indweller verily is God himself.
0: Aa dehi, dehi anetuntide chaala sthiramainatuntidi.
1: Dehi, the indweller, is stable and permanent.
0: Anaga dehamtu koodinatuntidi kaadu.
1: And is quite independent of the body.
0: కనుకనే ప్రతి మానవుని కూడాను ఆత్మ ఆత్మ ఆత్మ అనిపించి.
1: And therefore everyone is Atma, the self.
0: దేహములకు గుర్తించుకోని నిమిత్తమై కొన్ని పేర్లు కొన్ని మార్గములు నియమించారు.
1: For identity, the body has a name and certain identification marks.
0: పని కానీ కొంతమంది అనిల్ కుమార్ అని పెట్టితే ఫలాని రూపము అనిల్ కుమారు అని ఆ రూపాన్ని నిరూపిస్తుంది.
1: When once the name Anil Kumar is given, it speaks of the form and the body that he has.
0: Sathya Sai Baba ante ee dehanni nirupistundi.
1: When once you say Sathya Sai Baba, you will naturally think of the body.
0: Ee peru lekapothe ee okka roopamulu kuda nu gurtinchadaku veelu kaadu.
1: Without the form that we do, that what we see here, you cannot visualize nor think of.
0: Kanuka prati manavudu kuda nu bahyamlo unnadu kanukani భౌతికమైనటువంటి యొక్క దేహము ధరించిన వాడుగా ఉంటున్నాయి. ఈ విధమైన భౌతికమైనటువంటి లక్షణాలను నిరూపిస్తూ వచ్చారు.
1: సింస్ దేర్ ఇస్ ద ఫిజికల్ ఫామ్, ది ఎక్స్టర్నల్ ఫామ్, వీ హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫామ్ అండ్ ది ఇన్నర్ రియాలిటీ.
0: ఇవన్నీ కూడా కేవలము దృశ్యకల్పితములే.
1: ఆల్ దట్ వాట్ వీ సీ అవుట్ సైడ్, దే ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, ఆర్టిఫిషియల్.
0: ఏది మనం చూడమలో, ఏది చూడలేదో, అది సత్యము.
1: దట్ వాట్ యూ కెన్ సీ, that what you do not see, well, that is the reality.
0: Adiye atma,
1: that is the self, atma.
0: Kabatti who are you anni evarini pichinappudu in atma.
1: If anyone asks you who are you, you should say I am atma self.
0: Kevalam ni deham peru cheppakoddu.
1: You cannot give the name of this body.
0: Deham ni talidallu pettinatvantidi.
1: The name given to this body is given by your parents.
0: Dinni puraskarinchukune prajalanta kuda nu ee peru ni uchchistunnaru.
1: And all people call you by your name.
0: Kaluka peru manaku pradhanam kaadu.
1: Is not that name given that's important?
0: Roopa naamamulu rendu kudanu anityamainatvanti asatyamainatvanti.
1: The name and form are temporary, they're momentary, they're going changing.
0: Ee prapanchamlo undinanta varaku dinni upayoginchukovachu.
1: You can certainly make use of this so long you're alive in this world.
0: Kaani ee prapanchamlo vadaltane evvaru kuda dinni gurtincharu.
1: The moment you leave this world, nobody can recognize you.
0: Goppa koteeshwarudu unnadu.
1: There is a millionaire.
0: Goppa koteeshwarudu.
1: Oh, you're very rich, affluent.
0: Ippalu kuppalu dandiga dabbulu unnai.
1: He's got lots, plenty of money.
0: Kaani ataniki maranakaalam aasannamainadi.
1: And the death was fast approaching.
0: Atanu chaala baadhapadutunnadu.
1: He was feeling so sad.
0: Chuttu unnatundi bandhuvulandaru kudanu edustunnaru.
1: All the relations around the body, they started crying.
0: అతనికి ఒక జ్ఞానం వచ్చింది.
1: దెన్ హి కుడ్ హావ్ దట్ అవేర్నెస్. జ్ఞానావిదన్
0: ఆదిశంకర్ చెప్పారు.
1: ఆదిశంకర్ సార్,
0: పునరపి జననం పునరపి మరణం.
1: దిస్ సార్ట్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ హ్యాపెనింగ్ అగైన్ రిపీటెడ్లీ
0: జటరే సయనం.
1: అండ్ ద స్టేట్ దట్ వన్ హ్యాస్ టు లై విత్ ఇన్ ది వూంబ్ ఆఫ్ ద మదర్.
0: ఉన్నంత వరకే ఇది.
1: అండ్ దిస్ వుడ్ బి దేర్ సో లాంగ్ యు ఆర్ అలైవ్.
0: తర్వాత ఎవరు దీన్ని చూడరు.
1: Later, nobody would bother about it.
0: అప్పుడు తాను తెలివి తెచ్చుకున్నాడు.
1: Then out of this awareness he could know.
0: అయ్యా, నేను సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా మీకే ఒప్పచెప్పాను.
1: All that I have earned, I have given it to you.
0: నేను కట్టిన మేడలు మిద్దెలు మందులు కూడా మీకే అప్పచెప్తాను.
1: I got all mansions and palatial buildings, I have gifted them to you.
0: నా బ్యాంక్ డిపాజిట్ అంతా కూడా మీకే అప్పచెప్పాను.
1: I transferred all my bank deposit to you.
0: అందరు బంధువులు అంతా కూడా మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.
1: And naturally you're attracted, your attention is drawn towards
0: me. కానీ ఇప్పుడు వెళ్ళేది నేను ఒక్కడే.
1: But I remain all alone.
0: నా గతి ఏమిటో మీరు యోచించుకోకుండా ఇది మాత్రమే మీరు చూసుకుంటున్నారు.
1: You are thinking of all the money that has been given to you and you don't think of me.
0: Kanuka evvaraina kodanu ee lokamlo undinanta varakunu loka sambandhamainatvanti yokka aasti paasthulu yokka tichchitunu matrame chusukuntaru.
1: Therefore so long one is here in this world, they think of the properties, acquisitions and possessions.
0: Pranaksham ekkada velutundo emito aneetvanti ye matrame yochinchaledi.
1: Don't seem to think of the end. When would it happen? Where would it happen?
0: Kanuka manamu unnanta varaku kodanu ee dehamuniki sambandhinchindi manasuniki sambandhinchindi mattam manam uchcharistundam.
1: Therefore so long we are here in this body, we think of this body and the mind.
0: Ippudu ikkada kurchunnavu.
1: You are seated here.
0: Lechi nivu rendu adugulu vesinappudiki nivu maraninchavachchu.
1: You may get up and as you step forward, well, you may collapse any moment.
0: ఆ తర్వాత అది ఏమిటి?
1: లేటర్ వాట్ విల్ హ్యాపన్?
0: అది ఏ సంబంధము?
1: వాట్ రిలేషన్షిప్?
0: ఏ ఫ్రెండ్స్ కు సంబంధము?
1: హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు
0: ఏ బంధువులకు సంబంధము?
1: ఆర్ రిలేషన్స్?
0: ఎవరికి సంబంధం లేదు.
1: నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్.
0: ఈ విధంగా దేహం మాత్రమే మనం లక్ష్యం అందించుకోకూడదు.
1: Like this, we should always know that. We should not keep the body as the main
0: thing.
1: The body can be purified by undertaking sacred acts.
0: అనేక రకమైనటువంటి యొక్క ఈ ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవటం చేత అనేక మాలిన్యములోకి చేరిపోతున్నాయి.
1: The body is highly polluted because of multidimensional relationship established.
0: ఆ మాలిన్యాన్ని కొంతవరకు శుభ్రం చేసుకునేటప్పుడే మనకు ఆరోగ్యం కుదురుతుంది.
1: Therefore, this pollution should be cleansed sometime or other.
0: మన వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాల వల్ల నీరంతా కూడా పొల్యూషన్ అయిపోయింది.
1: As we have rains, you find more and more of pollution around.
0: ఆ పొల్యూషన్ వాటర్ తాగి అనేక మందికి జ్వరాలంతా వచ్చాయి.
1: Many fall sick because of polluted water.
0: ఎక్కడ చూసినా మన కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు రావాలంటే దీంట్లో ఏదో ఒక తినే తిండి లోపలనో, తాగే నీటి లోపలనో, గాల్చే పీల్చే గాలి లోపలనో ఏదో పొల్యూషన్ చేరబడతాం.
1: For all the difficulties and the sickness and the diseases that are mostly prevalent today, it is because of the polluted air, the polluted food and polluted water.
0: కనుకనే ఈ పొల్యూటెడ్ చేసినటువంటి దాన్ని పవిత్రం చేసుకోవాలి, ప్యూరిటీ చేసుకోవాలి.
1: In the midst of this pollution, we should make every effort to make the body the pure and sacred.
0: ఈ పొల్యూషన్ ను పూర్తి పరిహారం గావించుకునే నిమిత్తమై సాధనలో మొదలు పెట్టారు.
1: Therefore, this sadhana practice lies in finding a solution to this pollution.
0: ఏమిటి ఆ నవవిధమైనటువంటి భక్తిని కూడా బోధించాలి.
1: These are all 9 forms, paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: దేహం,
1: సరెండర్,
0: ఆత్మ నివేదనం,
1: ద సెల్ఫ్ సరెండర్.
0: ఈ 5 విధములైనటువంటి యొక్క తత్వాన్ని, 9 విధములైన తత్వాన్ని ఏదో ఒకదాన్ని మనం అనుసరించి మనలో ఉన్నటువంటి ఈ పొజిషన్ ను పరిశుద్ధం చేసుకోవాలి.
1: వీ షుడ్ ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ మేక్ అవర్ లైఫ్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
0: ఇందుకోసమై మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే కానీ మానవత్వం జీవత్వంతో కూడినటువంటిది కాదు.
1: We should consider the basic principle of divinity and should never bring down to the level of humanity.
0: ప్రతి మానవుడు కూడాను మానవుడు అని మనం చెప్పడానికి వీల్లేదు.
1: We cannot simply call him మానవుడు or human being.
0: ప్రతి ప్రాణి కూడాను దైవ స్వరూపమే.
1: Every living creature is essentially divine.
0: క్రిమి కీటకాదులు కూడాను దైవత్వమే.
1: The insects and also are divine.
0: పశువులు అనుమలు కూడా జీవితమే.
1: బర్డ్స్ అండ్ బీస్ అనిమల్స్ ఆర్ డివైన్.
0: ఇలాంటి దైవత్వాన్ని మనము ఇంత తుచ్చంగా భావించుకోవటము ఎంత పొరపాటు.
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ టు కన్సిడర్ డివినిటీ యాజ్ సో లో అండ్ సింపుల్.
0: అయితే నీ ఉన్న స్థానం నుంచి నీవు కొంతవరకు రచింపబడేటానికి ఈ విధమైన కొన్ని వినయాలు జీవితాలు కొన్ని కలిగి ఉండాలి.
1: I want to know the reality, you should have some kind of expertise, the spiritual practice and self-knowledge.
0: కనుక ప్రతి మానవుడు చేయవలసిన సాధన ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ డూ?
0: సాధారణంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
1: సాధన డజంట్ మీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: కాదు కాదు కాదు.
1: నో నో.
0: మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ.
1: ఇట్ ఈస్ ఎంక్వైరీ విద్ ఇన్ ఎట్ ద మెంటల్ లెవెల్.
0: వాట్ ఈస్ ట్రూత్?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: నేను దేహాన్ని చూటా?
1: ఈజ్ ఇట్ ద బాడీ?
0: మైండ్ చూటా?
1: ఆర్ ద మైండ్?
0: బుద్ధి చూటా?
1: ఇంటెలెక్ట్?
0: ఇంటెలెక్ట్
1: ఆర్ సెన్సెస్?
0: కాదు కాదు.
1: నో,
0: ఏది కాదు. మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీ.
1: మ్యాడ్ మంకీ.
0: బుద్ధి ఒక చూసే చంచలత్వంతో కూడా.
1: ఇంటెలెక్ట్ ఆల్సో ఇస్ నాట్ స్టడీ వేవరింగ్.
0: ఇలాంటి దీన్ని మనం ఫాలో చేస్తూ పోతుంటే ఏనాటికైనా దీన్ని మనం వదలక తప్పదు.
1: వెన్ వీ ఫాలో దీస్ యూ విల్ బి లాస్ట్ సండే ఆర్ అదర్.
0: కనుక దీన్ని మనం మర్చిపోవడానికి తగినటువంటి ప్రయత్నాలు చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫర్గెట్ దిస్ ఆస్పెక్ట్.
0: అయితే ఈ దేహాన్ని కాపాడుకునే నిమిత్తము ఆహార విహారంలో అత్యవసరం.
1: ఫర్ సస్టెనెన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ ద ఫుడ్ అండ్ డ్రింక్ ఆర్ నెసెసరీ.
0: అవి కూడాను సాత్వికమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన ఆహారంలో తీసుకోవాలి.
1: ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి సాత్విక్ ద పాయస్ ద అన్పొల్యూటెడ్ అండ్ ప్యూర్ అండ్ ఫ్రెష్.
0: ఈ విధంగా చేస్తూ పోతుంటే ఇంతకంటే సాధన ఏం కావాలి?
1: If you follow this path, what else is required?
0: ఏం తీసుకుంటున్నా కూడాను సోహం సోహం సోహం సో నేను హం నేను నీవే నేను నీవే నేను నీవే నేను అని దైవత్వం గురించి చక్కగా మనం విచారం చేయాలి.
1: Therefore, we have to investigate and inquire clearly. Soham, I am you, I am you. This kind of thing.
0: Aham Brahmasmi, ani chepparu Vedamalo.
1: And Veda it is said, Aham Brahmasmi, I am Brahman.
0: Nene Brahman.
1: I am Brahma.
0: Nene Devam.
1: I am God.
0: Nene Manavudu Kadu.
1: I am not human being.
0: Nene Bandhanaku Chikkukoledu.
1: I am not caught in bondage.
0: Kanukani, nenu Devatvanni. Nirmalam Nishkalam Nishtvatvam Nirohitamainatuvanti yokka tattvam.
1: I am divine, eternal, immortal.
0: Am nenu, nive nenu, nive nenu, nive nenu. Ani daivatvam gurinchi chakkaga manam vicharam cheyali.
1: Therefore, we have to.

0: రాత్రి పరుండినంత వరకు నేను దైవాన్ని దైవాన్ని దైవాన్ని.
1: Right from dawn to dusk, the moment you get up and just retire, you should always entertain this thought that I am God. It's only God who has taken care of me, who is responsible for my birth and life. The parents, who are they are also divine. Therefore everything is gift and will of God.
0: ఈ దైవం యొక్క చింతన మాత్రం మార్చి అన్ని చింతనలు మనం పెట్టుకుంటే అన్ని పోతాయి. కట్టగడిపెట్టి దైవం కూడా ఉండడు.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్. ఇఫ్ యూ కీప్ ఇన్ యూ ఆల్ ద రెస్ట్ యూ విల్ బి లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ కాన్స్టెంట్లీ.
0: దైవాన్ని మనసులో ఉంచుకుంటే అన్ని పోతాయి.
1: And once you are God in your mind, all the rest of the things will
0: leave.
1: And you can think of God with love. Repeat Rama's name with full of love. Love is God. God is love. Without love?
0: No mother, no father, no brother, no wife.
1: No mother. No father, no brother, no wife.
0: Anta kudano premato kudinatundi.
1: All of them symbolize love.
0: Ivanni kudano kevalo mana anukoola nimittamai mana aananda nimittamai swartha nimittamai vitannitni bandhutvanga mana maarchukuntunnam.
1: These associations are so framed for our own happiness, for our own convenience.
0: Bharya evari kosam? Bharya
1: wife for whose sake?
0: Nikosame kani korikosam kaadu kada.
1: And wife is for you, not for anyone else.
0: Nee kumarudu nikosame kani marakorikosam kaadu kada.
1: The son is for you, not for anyone.
0: Kanukani ye okati kuda nu mana swarthame.
1: For everything, for your own self interest.
0: Andukosame self realization annaru.
1: Naturally we should step into that area, self realization.
0: Kanukani motta motta self realization manam tayari kavali.
1: Therefore, we should be prepared for self-realization.
0: Nen evaru?
1: Who am I?
0: Dehama?
1: By the body?
0: Manasa?
1: Mind?
0: Buddhya?
1: Intellect?
0: Chittama?
1: Or that inner senses?
0: Ahankarama?
1: Or ego?
0: Kaadu kaadu.
1: None of these.
0: Nenu nene.
1: I am I.
0: Ee rakamainatvanti yokka niskaranamainatvanti yokka nirupamainatvanti yokka nischayamainatvanti yokka సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ విత్ ఆల్ ద ఎంక్వైరీ దిస్ బేసిక్ ట్రూత్.
0: చదువుకుంటున్నారు మీరు చదువులు.
1: యూ స్టడీ లెర్న్ యూ స్టడీ.
0: కావాల్సిన బిఎస్సీలు బికామ్లు బిఏలు ఎంబీఏలు అన్ని చదివేసేసి తర్వాత డిగ్రీకి పోయి తర్వాత డాక్టరేట్ డిగ్రీ తీసుకుంటున్నారు.
1: You earn your degrees, you study well, you get graduate degrees, postgraduate degrees and also doctorate degrees.
0: కానీ ఇట్లాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఇటువంటి పిహెచ్డి తీసుకున్న లోకంలో ఎంతమంది లేరు.
1: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ డాక్టరేట్ డిగ్రీస్.
0: వారి వల్ల లోకములకు ఏమి ఉపకారము?
1: వాట్ హెల్ప్, వాట్ సర్వీస్ దే ఆర్ డూయింగ్ టు సొసైటీ?
0: వారి వారే పోషించుకుని పడుతున్నారు.
1: దే ఆర్ నాట్ కన్సిడరేట్ టు ఎనీబడీ.
0: కనుక ఈ చదువులంతా కూడా నువ్వు పొట్టకోటి నిమిత్తమే చేసుకుంటున్నావు.
1: సో ఆల్ దిస్ స్టడీస్ ఆర్ ఫర్ యువర్ లివింగ్.
0: కనుక మనం అది కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: మనం స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగం కోసం కావాలి.
1: వీ షుడ్ బి సెల్ఫ్లెస్ అండ్ బి ప్రిపేర్డ్ ఫర్ సాక్రిఫైస్.
0: డిజైర్ యొక్క ఫలితమును త్యాగం చేయాలి.
1: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఆర్ డిజైర్.
0: ఆ యాక్షన్ డిజైర్ మనం త్యాగం చేసినప్పుడే వాడు నిజమైన యోగి.
1: ఇఫ్ యూ సాక్రిఫైస్ యువర్ డిజైర్ రీచ్ స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్ యు ఆర్ యోగి.
0: యోగి అంటే కేవలం చెట్టు కింద కూర్చొని కన్నులు మూసుకొని కేవలం జపం చేయటం కాదు.
1: ఎ యోగి ఇస్ నాట్ ఎ పర్సన్ హూ సిట్స్ ఆన్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ సిట్స్ స్ట్రైట్ అండ్ గోస్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: డిజైర్స్ ను త్యాగం చేసుకోవటమే నీవు నిజమైనటువంటి ఒక త్యాగి.
1: యు ఆర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇఫ్ యు ఆర్ డిజైర్లెస్.
0: కనుకని ఇలాంటి చిన్న చిన్న పదాల లోపలనే మన మానవత్వాన్ని చక్కపరచుకోవాలి.
1: విత్ దీస్ స్మాల్ థింగ్స్ వీ హ్యావ్ టు రెక్టిఫై కరెక్ట్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి.
1: వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్, ఎక్స్పాండ్ అవర్ మైండ్.
0: కేవలం నేరో మైండ్ గా ఉండకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి నేరో మైండెడ్.
0: ఈ నేరో మైండ్ వల్ల ఏమైపోతుంది? మరింత నేరో మైండ్ అవుతుంది.

0: narrow mind becomes naturally further narrower.
1: Broad mind.
0: You should develop broad mind.
1: Broad mind is to broad heart.
0: Broad-mindedness will naturally lead to broad
1: not
0: heart.
1: Not physical heart too.
0: And not the physical heart, no.
1: Physical heart, broad aithe, heart enlarge aipoyindani, operation antaru.
0: If it's physical heart, broad heart, naturally heart enlargement, that requires surgery.
1: Premanu enlarge chesukovali.
0: And you have to expand your love, enlarge.
1: Ee premanu manam enlarge chesukunnappude, nijamaina manavudu avutamu.
0: And once there is expansion of love, you will be true human.
1: Palvara.
0: Students.
1: Meeru Swami cheppe matalu chaala sulabhanga untuntayani meeru anukuntaru.
0: You think Swami speaks to us in such a simple way?
1: Kaani sarvasaramulo yokka saramu andulone untuntadi.
0: Bhagavan speaks of the essence of all that has to be said.
1: Sarvashastramulo yokka saramu aa matalone untuntayi.
0: In Bhagavan's words, you find the essence of all sacred texts of this world.
1: Sakala shastramulu chadivutunnantunu garvam enduku?
0: Why do you pride yourself that you have gone through so many texts?
1: Kaadu kaadu.
0: No.
1: Jnanam kaligunnatundi vaadu vinayudai undali.
0: If you are the one of wisdom, you should be so humble.
1: Kaduka prapanchamlo prati manavudu kodanu chaduvudenta chadivinappatikini neevu human kaaduga undali.
0: In spite of all your learning and wisdom, you should be so humble with human qualities.
1: Kaani neevu physical అనగా మానసికమైనటువంటి ఒక తత్వంతో నీవు నిండి ఉండాలి.
0: అండ్ యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ మెంటల్ ప్లేన్ ఆఫ్ థాట్.
1: ఈ మెంటల్ ఫీలింగ్ ఎట్లాంటిది?
0: వాట్ సార్ట్ ఆఫ్ స్టేట్ ఇట్ ఈస్?
1: ఈ డిజైర్ ఫీలింగ్ కాదు.
0: ద మెంటల్ స్టేట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్
1: డిజైర్ లెస్.
0: ద మెంటల్ స్టేట్ షుడ్ బి డిజైర్ లెస్.
1: అప్పుడే నీవు సరైన మానవుడిగా ఉంటావు.
0: వెన్ యూ ఆర్ డిజైర్ లెస్ యూ విల్ బి ట్రూ హ్యూమన్.
1: మా డిజైర్
0: without desire, ma desire.
1: Navudu. Ma navudu.
0: Manavudu, human being.
1: Narudu ani ayyattamante desireless ga undalla.
0: If you want to be nara, the human being, you should be desireless.
1: Too much desires chaala pramadam.
0: Too many desires are dangerous.
1: Kaduka ee less desires meeru pettukovali.
0: Therefore, have less desires.
1: Anavasaramainatundi okka vanchanu meeru penchukokoddu.
0: Do not develop unnecessary desires.
1: దీని వల్ల కాలం కూడా నువ్వు వ్యర్థం చేసుకుంటారు.
0: యూ విల్ బి వేస్టింగ్ యువర్ టైమ్ దట్ వే.
1: కాలం నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి వాడు కాలుడే కాని మానవుడు కాదు.
0: ద వన్ హూ వేస్ట్ ది టైమ్ ఈజ్ ఓన్లీ కాల, బట్ హీ కెనాట్ బి మానవ.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: కనుక మీరు టైమ్ ని వేస్ట్ చేయకూడదు.
0: సో నెవర్ వేస్ట్ టైమ్.
1: ఏ సెకండ్ మనకు చిక్కినా ఆ సెకండ్ లోపల కూడా నీ యొక్క శ్వాస నీవు గుర్తించుకుంటున్నా.
0: ఎవ్రీ సెకండ్ యూ షుడ్ అబ్జర్వ్ ది సోహం ఇన్ యువర్ బ్రెత్.
1: అప్పుడే నీకు సరి అయినటువంటి యొక్క మానవత్వం కుదురుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హావ్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: అన్నెసెసరీ అయినటువంటి ఊరికి న్యూస్ పేపర్స్ అంతా చదువుకుంటూ కూర్చుంటే,
0: ఐ గోయింగ్ త్రూ ఆల్ న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ యూస్లెస్,
1: అంతా న్యూసెన్స్ చేయబోతుంది.
0: యూ విల్ బి కలెక్టింగ్ ఓన్లీ న్యూసెన్స్.
1: ఇప్పుడు ఎక్కడ చూస్తే గానీ న్యూస్ పేపర్స్ అంతా న్యూసెన్స్ గా ఉంటున్నాయి.
0: టుడే ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూసెన్స్.
1: మనకు అవసరం లేనటువంటి అన్నింటినీ కల్పింపజేస్తారు.
0: ఆల్ ది అన్నెసెసరీ మెటీరియల్ ఈస్ ఫౌండ్ దేర్.
1: ఆ బొమ్మను మీరు చూచారా?
0: యూ మస్ట్ హావ్ సీన్ పిక్చర్స్ దేర్.
1: ఆ విషయాలంతా మీరు విన్నారా?
0: యూ మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ ది కంటెంట్.
1: వాట్
0: ఏ షేమ్ ఇట్ ఈస్.
1: ఆ పేపర్ ఏ చూడబుద్ధి కాదు.
0: యూ డోంట్ ఫీల్ లైక్ లుకింగ్ ఎట్ ది న్యూస్ పేపర్ ఎట్ ఆల్.
1: కనుక అవి కాదు మనకు కావాల్సింది.
0: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: రూపనామం లేనటువంటి ఒక నిజమైనటువంటి ఒక సీట్, ఆ సీట్ ని మనం చూడాలి, విషయాన్ని చూడాలి, భగవంతుని చూడాలి.
0: So that which is beyond the name and form, you should think of that which is sweet, which is inner, which is within God.
1: Rupa Nama Daivatvam okkate.
0: It is only divine, the Godhead, that is beyond the name and form.
1: Sweet, sweet.
0: And he is sweet and sweet.
1: Kadali kajulamulakanna kasturi bandakanna adi ye nijamaina sweet.
0: And therefore here the sweetness lies. It's much more than almost of the precious fruits that we know.
1: ఈ పండుగలంతా వస్తున్నాయి దేనికోసం వస్తున్నాయి?
0: Why do we celebrate festivals?
1: ప్రతి పండుగ కూడాను ఒక దైవాన్ని జ్ఞాపకం చేసే నిమిత్తమై వస్తున్నాయి.
0: Every festival is observed to remind ourselves of God. And today you find Muslims also celebrating. All religions have festivals. All religions together speak of goodness only.
1: అన్ని మంచినే బోధిస్తున్నాయి.
0: ఆల్ స్పీక్ ఆఫ్
1: ఏ మతం కూడా చెడ్డది కాదు.
0: నో రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: అందువల్ల మీరు ప్రతి మతం వారి యొక్క దీన్ని కూడా మనం అనుసరించాలి.
0: దేర్ఫోర్ ఈచ్ వన్ షుడ్ ఫాలో వన్స్ ఓన్ రిలీజియన్.
1: మతి చెడ్డదైనప్పుడే మతం చెడ్డది అవుతుంది.
0: వెన్ వన్స్ మతి ద మైండ్ ఇస్ స్పాయిల్డ్ దెన్ మత ద రిలీజియన్ టర్న్స్ బ్యాడ్.
1: మతం మంచిదిగా పెట్టుకోండి.
0: I have your mati, the mind perfect.
1: Mati manchitiga pettukunnappudu matamulanni kuda ekamaipothayi.
0: When mati, the mind is perfect, corrected, mata, the religion gets unified.
1: Kaduga vidyarthulara,
0: students,
1: kalamunu vyartham cheyakandi.
0: Don't waste time.
1: Pavithramainatvanti yokka kalamunu manam apavithram chesina varamaipothaam.
0: Never make this sacred time unsacred.
1: Kaduga meeru pavithram gavinchukoni tadwara meeru aanandanni anubhavinchandi.
0: By making the time sacred, experience the true state of bliss.
1: Manavudu anandamayudu.
0: A human being is blissful.
1: Anandamayi.
0: And is full of bliss.
1: Kanaka nirantaramu nee anandanga undali.
0: Remain eternally blissful.
1: Nee eppudu kodunu oka desire ga pettukoni nu kurungi poi unnattuga undagoddu.
0: Cause out of desire, you should never be depressed.
1: Kanaka meeru happiness is union with God.
0: Happiness is union with God.
1: Union with God.
0: Is union with God.
1: కనుక మీరు నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
0: Bear the smiling face. Be blissful. Be happy. Continuously.
1: ఏ పరీక్షలు రాని, ఏ యొక్క ఎగ్జామినేషన్స్ రాని, ఏది వచ్చినా కానీ క్యాస్ట్ ఆఫ్ ఫేస్ చేయకూడదు.
0: Let the examinations approach. Even at the examination times, you should not have cast royal face.
1: మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: యూ షుడ్ స్మైల్ అండ్ స్మైల్.
1: ఎంత ఉత్సాహంగా ఉంటారో మీ లోని ఉన్నటువంటి యొక్క తత్వము అంత ఉత్సాహంగా అభివృద్ధి అవుతుంది.
0: ద మోర్ ఎంథూజియాస్టిక్ యు ఆర్ ది ఇన్నర్ డివినిటీ విల్ మేనిఫెస్ట్ విల్ బ్లాజమ్.
1: మీ ఉత్సాహమునకు కారణము మీ యొక్క ఆనందమే.
0: అండ్ ఫర్ ఆల్ ది ఎంథూజియాజం యాక్టివిటీ యువర్ హ్యాపీనెస్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక మీరు హ్యాపీనెస్ గా ఉండండి.
0: బీ హ్యాపీ.
1: మీకేమి వరి ఉండాలి?
0: Why do you worry?
1: ఏమి వరి లేదు.
0: Don't worry for any
1: reason. ఎగ్జామినేషన్ వస్తున్నాయని చదివితే నీకు ఎగ్జామినేషన్ లో భయం ఎందుకు?
0: If you are really prepared and study well, why should you be worried of the exam?
1: చదవని వారికే ఎగ్జామినేషన్ భయం.
0: The one who has not prepared for the examination will be worried.
1: కనుక మీరు చదువుతూ ఉంటుంటే తప్పక అదే మనకు మార్క్స్ తెస్తుంది.
0: If you are studious, you will get high ranks.
1: తప్పక మీరు చదివి చక్కని పాస్ చేసి ఉత్తీర్ణులైపోయి దేశాన్ని ఉద్ధారం చేయండి.
0: యు స్టడీ వెల్ గెట్ హై ర్యాంక్స్ అండ్ హెల్ప్ ఫర్ అప్లిఫ్టింగ్ దిస్ కంట్రీ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఈనాటి పండుగ
0: దిస్ డేస్ ఫెస్టివల్
1: మిమ్మల్ని ఉత్సాహపరిచే నిమిత్తమై వచ్చినటువంటిది.
0: ఈజ్ ద ఫెస్టివల్ దట్ విల్ మేక్ యూ బబ్లింగ్ విత్ జాయ్.
1: ఇది ఏ పండుగ అని అంటారు మీరు?
0: వాట్ ఫెస్టివల్ ఇస్ దిస్ నౌ?
1: దసరా.
0: దసరా ఫెస్టివల్.
1: దసరా అనగా దశ విధములైనటువంటి యొక్క భావములను అరికట్టాలి మనం.
0: This festival symbolizes that you should check, put under control all 10 aspects of
1: the dasara lopala unnatundi pattam emti kattagalapadiki chamundi vachesesi ee oka annarakasunni vadinchindi.
0: What happens is the control of the evil traits ultimately by chamundi.
1: Kalka ee narakasuru nanga evaru?
0: And who is this demon, the narakasura?
1: Narakuniki akasuru.
0: Who is akasura of naraka?
1: నరకునికి ఆ నరునికు అసురుడు.
0: అండ్ హీఈస్ రియలీ ది అసురా టు నరా ద హ్యూమన్.
1: నరునికి అసురుడు.
0: అండ్ హీఈస్ ఎన్ ఎనిమీ టు హ్యూమన్ బీయింగ్.
1: కాబట్టి అలాంటి అసురుడిని మనం ఏమాత్రం కూడా దగ్గర చేర్చకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ బి క్లోజ్ టు అవర్ ఎనిమీ అసురా.
1: కనుక మనము నరకాసురుని ఏమాత్రం అద్దరు చేరకూడదు.
0: సో దిస్ ఇనిమికల్ ఎలిమెంట్ షుడ్ నెవర్ బి విత్ ఇన్ యూ.
1: నేను నరుడు.
0: I am the human being Nara.
1: What asuru?
0: And his enemy asura.
1: Asuru sambandham manakendiku.
0: What sort of relationship should you have with this asura?
1: Nara sambandham pettukovali.
0: Let us have human relationship.
1: Adi satsangattam nissangattam nirmohattam nirmohattve nissangattam నిత్యత్వమే జీవన్ముక్తి.
0: That's what is said in this dictum, that it's good satsanga, and out of this satsanga you'll have detachment, and the detachment will take you to steadiness, and ultimately liberation.
1: Be good company.
0: Be in good company.
1: Bad company chete.
0: If you are in bad company,
1: who are you? నీవెవరని చెప్పగలవు?
0: How do you declare yourself? You are that depending upon the company in which you are.
1: కనుకనే మనం బ్యాడ్ కంపెనీ పెట్టుకోకూడదు.
0: సో యూ షుడ్ నెవర్ బీ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: బ్యాడ్ కంపెనీ చూస్తే గుడ్ బై చెప్పి వెళ్ళిపోండి.
0: సే గుడ్ బై వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ బ్యాడ్ కంపెనీ.
1: ద్వేషం కూడా వద్దు.
0: జస్ట్ డోంట్ బి ఎనీవేర్ నియర్ దెం.
1: మీరు మంచి ఆనందంగా ఉండండి.
0: బీ హ్యాపీ రైట్ ఆల్ త్రూ.
1: ఎవరిని చూసినా కానీ దైవ స్వరూపిగా చూసుకుని అందరికీ నమస్కరించండి.
0: హూసోఎవర్ యూ మీట్ డూ నమస్కార్ పే యువర్ రెస్పెక్ట్స్ టు హిమ్.
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, పంచేంద్రియములు చేరి పది చేతితో ఇది పది నమస్కారములు అనగా పదివేలు చేరినప్పటికీ దశేంద్రియములు.
0: ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ జాయిన్ ఇన్ యూనిజన్ ఇన్ అవర్ నమస్కార్.
1: ఈ నమస్కారం అనేటువంటిది పంచేంద్రియముల యొక్క పర్వతమే.
0: అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
1: నీకందరికీ పరమ ఆనందాన్ని అందించేటువంటిది.
0: అండ్ దే గివ్ యూ సుప్రీం హ్యాపీనెస్.
1: కనుక మీరు నమస్కారం చేస్తే ఎవరు దోషం అనుకుంటారేమో.
0: యు మే థింక్ దట్ ఇట్స్ ఎ మిస్టేక్ టు డూ నమస్కారం.
1: అందరికీ నమస్కారం చేయండి.
0: డూ నమస్కార్ టు ఎవ్రీబడీ.
1: ఎవరిని ఎనిమీస్ వచ్చినా కూడా వారికి కూడా నమస్కారం చేయండి.
0: యు జస్ట్ పే యువర్ ఒబేసన్స్ నమస్కార్.
1: హౌ ఆర్ యు బ్రదర్ అని ప్రశ్నించు.
0: యు కెన్ పుట్ ఎ క్వశ్చన్ హౌ ఆర్ యు బ్రదర్ ఈవెన్ ఇఫ్ యూ వర్ టు మీట్ ఎన్ ఎనిమీ.
1: వాడు కూడాను హౌ ఆర్ యు బ్రదర్ అని వాడు ప్రశ్నించాడు.
0: They too naturally will respond saying, how are you, brother? Don't turn your face when you come across your enemy. You be happy all through. A human being is the one with human quality.
1: Humanity.
0: What is this human value? The human values are the five. The truth, the righteousness, peace, love and non-violence.
1: లవ్ ఉంటే పీస్ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
1: లవ్ ఇస్ దేర్ పీస్.
0: వెన్ వన్స్ లవ్ ఇస్ దేర్ దేర్ ఇస్ పీస్ ఆటోమేటిక్.
1: పీస్ వచ్చేసినప్పుడు ధర్మం వచ్చేస్తుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ధర్మ రైచియస్నెస్.
1: ధర్మం ఉన్నప్పుడు ట్రూత్ వచ్చేస్తుంది.
0: అండ్ వేర్ దేర్ ఇస్ ధర్మ రైచియస్నెస్ దేర్ ఇస్ ట్రూత్.
1: ట్రూత్ ఇస్ వన్ నాట్ టూ.
0: ట్రూత్ ఇస్ వన్ అండ్ నాట్ టూ.
1: అంటే ట్రూత్ ఎప్పుడు కూడా నీవు పలుకుతూ ఉండు.
0: అండ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: సత్యాన్ని పలుకుతూ ఉండు.
0: స్పీక్ ట్రూత్.
1: ధర్మముని పెంచుకో.
0: ఫాలో ధర్మ.
1: పీస్ఫుల్ గా ఉండు.
0: అండ్ రిమైన్ ఇన్ పీస్.
1: ఆనందంగా మెలుగు.
0: బీ హ్యాపీ అండ్ మింగిల్.
1: సమాజంలో ప్రేమతత్వంతో పెరగాలి.
0: అండ్ మింగిల్ ఫ్రీలీ ఇన్ సొసైటీ విత్ లవ్.
1: కనుకని ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: దేర్ఫోర్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: అప్పుడే మీకు తెలియనటువంటి ఒక జ్ఞానం ఉదయించుతుంది.
0: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ట్రూ నాలెడ్జ్, ట్రూ విజ్డమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అంటున్నాను.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎందుకంటే నాలో ఉన్నది ఒకే ప్రేమనే.
0: బికాస్ దేర్స్ లవ్ ఇన్ భగవాన్.
1: ఓన్లీ లవ్.
0: దేర్స్ ఓన్లీ లవ్ ఇన్ భగవాన్.
1: అదే నా ప్రాపర్టీ.
0: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: ఆ ప్రాపర్టీకి మీరందరూ కూడా వారసులు కాండి.
0: అండ్ యూ ఆర్ ద హైయెస్ట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
1: మీ అందరికి కూడా ఆ ప్రేమని పంచుతాను.
0: భగవాన్ విల్ షేర్, విల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద లవ్ ఇన్ హిమ్.
1: నాకు ఎట్టి స్వార్థము లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
1: నాకు సెల్ఫ్ లెస్.
0: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ లెస్.
1: కనుక నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని కోపించను, ఎవరిని నేను దూరం చేసుకోను.
0: Bhagavan will never hate anybody. He will never distance anybody. He is never angry with anybody.
1: Prema mudita manas kahe Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama.

ప్రేమ ముదిత మనసు కహు రామ రామ రామ రామ రామ రామ రామ.

తెలిపితే భాషలు చుండును భాను తేజము కంటే భాషలు చుండును మంచు తెలుపు కంటే మించి ఉండు ఆకాశమున కన్నా అతి సూక్ష్మమయ్యుండు ఆకాశమున కన్నా

పరమాత్మ చైతన్యం. పరమాత్మ చైతన్యం భవ్య ప్రకాశమై అంతట వెలుగొందు.

లేకయుండే నీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే ఇంతకన్నను వేరెద్దియరుగ పరతూ

0: shining more than the brilliant sun, more white than the dove, eyes subtler than the space, divine God is spread everywhere. There's nothing in this world where God doesn't exist. Though he is present all over, he is untouched by any. God is all awareness and is self-effulgent. We are in Brahman. Brahman is within us. There is no difference whatsoever between the individual and the Brahman. More than this, what is to be conveyed to the pious members of this assembly?
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Narayanudainu Naravataramu dalchinappudu tana nibandhanu tanu acharinchaka tappadu.
0: When Narayana takes the human form, he must follow his own regulation.
1: Vishwanataka rangamunaku తాను సూత్రధారి అయి ఉండినప్పటికీ కాని అతను కూడాను ఒక పాత్రధారుడే అనేటువంటి సత్యాన్ని మీరు మరువకూడదు.
0: Though he is the director of this cosmic drama, he has assumed himself a role and therefore he has to enact it.
1: తన పాత్రోచితమైనటువంటి యొక్క కర్మను తాను ఆచరించకుండినా లేక పాత్రోచితమైనటువంటి యొక్క ప్రవర్తనలు మితమైన అతి అయిన శుతి తప్పిన మతి తప్పిన ఈ కళనికే చాలా కళంకం ఏర్పడుతుంది.
0: He has to act according to the role that he has taken upon himself and conduct. It should not be more or even less. It should be quite appropriate to the role.
1: దివ్యత్వమైనప్పటికీ మానవాకారములు ధరించినప్పుడు మానవతా ప్రవర్తన యందు ఆదర్శమైనటువంటి సూత్రములను ఆదర్శమైనటువంటి యొక్క ప్రవర్తనను అందించవలసి వస్తుంది.
0: Being God himself, when he takes upon the human body, he has to set an example and set an ideal to the humanity.
1: హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు నారాయణుని అన్వేషించి తమ దేశమును తల్లార్చుకోవాలని అనేక ప్రయత్నములు సలిపారు.
0: Persons like Hiranyaksha, Hiranyakashipu had all hatred towards God and made attempt.
1: పంచభూతములు యందు కూడాను శోధించి సాధించి దివ్యత్వమైనటువంటి దైవత్వము లేడని విశ్వసిస్తూ వచ్చారు.
0: They have experimented, investigated all the five elements and denied the presence of God.
1: కాని కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు ఆ యొక్క సమయ సందర్భానుసారంగా ఆ పాత్రానుగుణ్యంగా తమ యొక్క తత్వమునకు తాము లోబడవలసి వచ్చింది.
0: బేసింగ్ ఆన్ ది పాసేజ్ ఆఫ్ ది టైమ్ అండ్ ది డెస్టినీ అప్రోప్రియేట్ ది సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ హి టేక్స్ ఏ పర్టికులర్ రోల్.
1: కాలము కరిగి సమీపించినప్పుడు కాలగర్భుడు కాలస్వరూపుడు భీకరాకారమును ధరించి చీర్చి చెండాడాడు హిరణ్యకశిపుడు.
0: He being the time, the one who transcends time, he has taken upon this role and killed Hiranyakashipu finally.
1: కృష్ణుడు అవతారమెత్తినప్పుడు తాను కూడాను తమ పాత్రోచితంగా అనుసరించవలసి వస్తుంది, నియమాలను తాను నడుచుకోవలసి వస్తుంది.
0: When Krishna incarnated, he has to act according to his role and follow his regulations.
1: శిశుపాలుడు అనేక విధములైనటువంటి దూషణలు చేసినప్పటికీ తిరస్కార పురస్కారములు ఏమాత్రం కూడాను తాను గ్రహించక సమయమునకై వేచి ఉండి ఆ సమయము రాగానే అతనిని అంత్యము గావించాడు.
0: Though Sisupala accused and criticized Lord, he was not mindful of any, but he was waiting for the right time.
1: Krishnudu bhayapadi Jarasandhunaku daagukoni ekkado parigetti pothunnadani Bhagavatam bodhisthundi.
0: Bhagavata teaches that కృష్ణ వాజ్ ఫియర్ స్ట్రికెన్ ఆఫ్ జరాసంధ.
1: సర్వజ్ఞమైనటువంటి, సర్వత్వమైనటువంటి, సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వము ఎక్కడ పారిపోవటం?
0: ఆమ్నిషియెంట్, ఆమ్నిపొటెంట్,
1: ఎక్కడ దాచుకోవటం?
0: వేర్ డస్ హి గో? హౌ కెన్ హి హైడ్?
1: ఇది కేవలం ఒక భ్రమ,
0: ఇట్స్ ఓన్లీ ఇల్యూజన్.
1: కానీ భగవంతుని యొక్క తత్వము ఏనాడు విశ్వసింతురో, ఏనాడు దానిని ఆశించురో, ఏనాడు దానిని రమ్మింతురో, ఆనాడు అది ప్రత్యక్షమవుతుంటుంది.
0: The day when you understand the divinity with all full faith and expect it, it will manifest in front of you.
1: కానీ ఈ పాత్రోచితంగా భగవంతుడు కూడాను తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ రావాలి.
0: God also should start discharging his own duty.
1: సమయం ఆసన్నము కాగానే శిశుపాలుని కంఠము తీసివేశాడు.
0: At the right time he has beheaded శిశుపాల.
1: నిండు సభలో ద్రౌపదిని దుర్మార్గులు, దుష్టులైనటువంటి దుర్యోధన, దుశ్శాసనాదులు అనేక విధముల పరాభవంగా జరిపినప్పటికీ,
0: దో దుర్యోధన దుశ్శాసన హ్యూమిలియేటెడ్ ద్రౌపది ఇన్ ద ఓపెన్ కోర్ట్,
1: భగవంతుడైన కృష్ణుడు శాంతమును వహించి ఇతని ప్రాణము కేవలం భీముని ద్వారా పోవలసినదే కాని నేను ఇందులో నేను చర్య తీసుకోకూడదు, ఇది నా పాత్ర యొక్క దీనికి ఉచితమైనటువంటిదని విశ్వసించి తన పాత్రానుగుణ్యంగా తన నాటకం తాను ఆడుతూ వచ్చాడు.
0: కృష్ణ వాజ్ కామ్ అండ్ హీ వాజ్ ఎట్ పీస్ బికాజ్ హిజ్ లైఫ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ భీమా. హీ హస్ టు బి కిల్డ్ బై భీమా అకార్డింగ్ టు హిజ్ ఓన్ డివైన్ ప్లాన్.
1: కృష్ణుడు జీవించినటువంటి సమాజం నందే ఆ సమాజం యొక్క దుష్టులు, దుర్మార్గులు తిట్టరాని తిట్టు, పెట్టరాని బాధలు పెట్టారు.
0: డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ కృష్ణ the wicked people has put to him all kinds of suffering and accused him.
1: కానీ భగవంతునికి ఆగ్రహము, అనుగ్రహము రెండు లేవు.
0: But God has neither grace nor anger.
1: ఇది కేవలము ఆ యొక్క దుష్టులు, దుర్మార్గులు, భక్తులు, ఈ యొక్క శక్తులు, వీరి వీరి స్వభావముల యొక్క సంపత్తియే వీరికి ఫలితములు అందిస్తూ వస్తుంటాయి.
0: The wicked people or the devotees or their faculties or powers they acquire basing on their own attempts.
1: Praptanugunyanga labhinchetvantadi kevalamu oka vidhamainatvanti arhata.
0: They get deservedness from the worldly point of view.
1: Dinine prabhavamu untaru.
0: It is called effect.
1: Kanukane praptanusaranga labhinchetvantadi idi kevalamu tatkalikamainatvantadi.
0: That's what you get is momentary.
1: Kani ee prabhavanni తాము ఆధారం చేసుకుని స్వభావాన్ని మర్చిపోయి మానవుడు తన ఇష్టానుసారం ప్రవర్తించడానికి మునుకుంటాడు.
0: హి ఇస్ క్యారీడ్ అవే బై ఆల్ హిస్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ హిస్ అలాంగ్ ది రాంగ్ డైరెక్షన్.
1: ప్రాప్తానుసారం లభించేటువంటిది ప్రభావము, పురుషార్థము చే లభించేటువంటిది స్వభావం.
0: దట్స్ వాట్ యు గెట్ ఇన్ ది వరల్డ్ ఇస్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్ ది ఎఫెక్ట్స్ బట్ యువర్ ఇన్నేట్ క్వాలిటీ.
1: స్వభావము శాశ్వతము, ప్రభావము క్షణభంగురము.
0: దిస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ టెంపరరీ మొమెంటరీ బట్ నేచర్ ఇస్ పర్మనెంట్.
1: అయితే ఒక దర్శకుడు కాని, ఒక కళాకారుడు కాని ఒక వేషమును ధరించినప్పుడు ఆ వేషములకు సంబంధించినటువంటి యొక్క సిలబస్ అంతా కూడాను, అనగా కథనంతా కూడాను పూర్తి చదువుతాడు.
0: డైరెక్టర్ ఆర్ అన్ ఆర్టిస్ట్ వెన్ హి టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ ఎ రోల్ హి మస్ట్ గో త్రూ ది స్టోరీ.
1: తన యొక్క పాత్రను ఆ యొక్క సీన్స్ ప్రకారమే తాను యాక్ట్ చేయవలసి వస్తుంది. కానీ నేను నేర్చుకున్నానని కాని అన్ని ఇది ఎంత కూడాను ఒకే సీన్ లో ఉచ్చరించడానికి వీలు కాదు.
0: As he has taken a part there in the drama, though he is fully aware of the entire story, he can't act as he likes.
1: ఒక్కొక్క సీన్ తర్వాత ఒక్కొక్క సీన్ లో తాను ప్రవేశించి తన యొక్క పాత్రానుగుణ్యంగా తాను నాట్యం చేయాలి, పాత్రానుగుణ్యంగా తాను యాక్ట్ చేయాలి.
0: సీన్ ఆఫ్టర్ సీన్ హీ షుడ్ అపియర్ ఆన్ ద డయస్, sing and talk, act.
1: కనుకనే భగవంతుడు కూడాను ఈ జగన్నాటక నాటకం నందు తాను కూడాను ఒక పాత్రధారియే కనుక సమయోచితంగా పాత్రానుగుణ్యంగా తాను కొన్ని కొన్ని సందర్భంలో నియమాన్ని పాటించవలసి వస్తుంది.
0: As God also has taken a role in this cosmic drama, he should act according to the role expected.
1: అయితే భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ద కల్చర్ ఆఫ్ భారత్,
1: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను త్యాగమునకే పట్టం కట్టుతూ వచ్చారు.
0: the ancients have revered the sacrifice.
1: Dharmamune andanam ekkincharu.
0: It is only righteousness that is considered greatest.
1: Nyayamunaku kankanam kattaru.
0: They are determined to establish justice.
1: Satyani swagatam chesaru.
0: Is the truth that's made important.
1: ఈ విధమైనటువంటి ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క సంస్కృతిని ఈనాటి ఆధునిక యుగం వారు విస్మరించారు.
0: The ancient culture is forgotten by the modern society.
1: కేవలము అనే భౌతికమైనటువంటి జీవితమే ప్రధానమని ప్రమాణమని విశ్వసించి అనేక విధమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి లౌకికమైన జీవితానికి తాను అంకితమైపోతున్నాడు.
0: He goes by this temporary ephemeral world, he takes it as the real and the standard, forgetting his own nature.
1: Inaati prapanchamu inaati manavulu yenaadu kudanu kani viruganatvi eriganatvanti yokka dravastalaku guri ayipoyi durbhavastamulu durbhavamulaku kaaranamai duscharyalo praveshistunnaru.
0: Today in this world you find the people entertaining the wicked ideas, indulging in the wicked actions not heard before.
1: ప్రతి మానవుని యందు కూడాను అర్థ దృష్టి అధికార దృష్టి ఈ రెండు కూడాను ఏనాడు కూడాను ఎరుగనటువంటి రీతిగా మితిమీరిపోతున్నది.
0: Man today is after wealth and position.
1: అయితే అర్థము ఉండాలి.
0: However, money is needed.
1: ధనము లేకపోతే క్షణమైన ఈ యొక్క భౌతిక జీవితమును గడపలేము.
0: Without money you cannot live in this world.
1: అయితే ఇది కూడాను మితిమీరి పోరాదు.
0: However, it should not be in excess.
1: ప్రపంచమును సస్యశ్యామలం గావించేటువంటి ఒక సముద్రం కూడాను తన హద్దులను మీరినప్పుడు చాలా ప్రమాదం సంభవిస్తుంది.
0: The sea that is responsible for all the greenery will also abide by its own limits.
1: దేహమును కాపాడేటువంటి అన్నమైనను కూడాను మితముగా భుజించినప్పుడే ఇతనికి ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
0: If you partake food in a limited sense, you will have all the strength.
1: అమితంగా భుజించినప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి విషముగా మారిపోతుంది.
0: But if you eat in excess, it becomes poison.
1: అన్నమే తృప్తిని అందిస్తుంది, అన్నమే ఆలాహలంగా మారిపోతుంది.
0: The very same food gives you satisfaction, or it may turn.
1: తద్వారా అనేక విధమైనటువంటి యొక్క రోగములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: Therefore man falls sick.
1: కనుక అన్నము అవసరమే, కానీ మితమైనటువంటి ఆహారము తన మతిని కాపాడుతుంది.
0: ఫుడ్ ఈజ్ నీడెడ్ హౌఎవర్ ఇట్ షుడ్ బి
1: అదే విధంగానే ధనము అనేటువంటి ఒక ఆశ కూడాను ఒక పరిమితంలో ఉంటుండాలి.
0: సిమిలర్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వెల్త్ దేర్ షుడ్ బి లిమిట్.
1: ఇది పరిమితం మీరినప్పుడు ప్రమాదం సంభవిస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఈస్ లిమిట్లెస్ యుల్ ఫేస్ ఎ డేంజర్.
1: గౌరవం మర్యాదలు కూడాను కోల్పోవు చేస్తుంది.
0: యుల్ లూజ్ ఆల్ యువర్ కర్టసీ ఇన్ రెస్పెక్ట్.
1: అయితే మానవులకు ఈ ధనముల వల్ల మదమెక్కి తద్వారా మంచి చెడ్డలు అనేటువంటి యొక్క విచక్షణ జ్ఞానం కోల్పోయి
0: బికాస్ ఆఫ్ వెల్త్ హీ బికమ్స్ ఆరోగెంట్ అండ్ లూజెస్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: అపర దుర్యోధనుడిగా మారుతున్నాడే కాని అపర కర్ణుడిగా మారటం లేదు.
0: హీ బికమ్స్ ద ప్రోటోటైప్ ఆఫ్ దుర్యోధన నాట్ కర్ణ.
1: సంపద పెరిగినప్పుడు దానికి తగినటువంటి త్యాగం కూడా పెరగాలి.
0: వెన్ యూ హ్యావ్ మోర్ ఆఫ్ వెల్త్ యూ షుడ్ హ్యావ్ మోర్ ఆఫ్
1: ఐశ్వర్యం. పెరిగినప్పుడు ఔదార్యం కూడా పెరగాలి.
0: When the wealth is more and more, you should also have that broad-mindedness.
1: కానీ ఈనాడు ఐశ్వర్యం పెరుగుతున్నది కానీ ఔదార్యం పెరగటం లేదు.
0: Today the wealth is increasing, but not the spirit of sacrifice.
1: So

0: The one who cannot be happy, what is the use if he has all the wealth?
1: Neeru gatuku kukkaku yerenta parina.
0: Though there is continuous flow of water, it is the dog that licks
1: the water.
0: A greedy person will never be satisfied.
1: ఈ విధంగానే ఈనాటి మానవులకు ధనము అధికమై కొలది లోహత్వం కూడా అధికమవుతూ వస్తుంటుంది.
0: Today mankind, as they have more and more of money, they are more miserly.
1: ఈ లోహత్వము చేతనే మానవుడు తన యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: Because of excess of greedy temperament, he has forgotten his original nature.
1: కేవలము ధర్మమైనటువంటి మార్గంలో ఆదరణ చేసినప్పుడు సంపాదించినటువంటి ధనమే మనకు సుఖమును అందించలేనప్పుడు అధర్మముతో సంపాదించినటువంటి ధనము మనకు సుఖము ఏ రీతిగా అందిస్తుంది?
0: When the money earned by righteous way, if it cannot give you happiness, how do you expect to be happy? The money earned by wrongful ways.
1: కనుక ధనం అనేటువంటిది ఏమాత్రం కూడా మనకు అధికంగా ఉన్నప్పుడు సుఖశాంతులను మనకు అందించలేదు.
0: Excess of money will never confer peace and happiness.
1: ఒకవేళ అధికముగా ఉండినప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కర్మల్లో ప్రవేశించి తద్వారా దీనిని త్యాగము గావించు, అది నీకు యోగము అందిస్తుంది.
0: When you have more money at the beginning itself, involve yourself in service activities.
1: ఇంకా రెండవది అధికార తృష్ణ.
0: The second, authority, love for authority.
1: పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడా ప్రతి వ్యక్తి కూడా అధికారి కావాలని ఆశిస్తున్నాడు.
0: Right from the village to the town, everyone wants power.
1: అధికారానికి కొన్ని పరిమితులు ఉంటున్నాయి.
0: Even man of power has
1: కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: Has got certain values.
1: విద్యాబలము, బుద్ధి బలము, కీర్తి బలము, శీల బలము, ఔదార్య బలము, ఈ ఐదు బలములు ఉండినటువంటి వాడే అధికారికి అర్హుడు.
0: Who is the one who deserves this power or authority? The one, the strength of education, the strength of intellect, the strength of reputation and the strength of character and come and sacrifice.
1: కనుకనే ఈనాడు అధికారం అంటే ఏమిటి అనేటువంటి అర్థం తెలియకుండా ప్రవర్తిస్తున్నారు మానవుడు.
0: Man is conducting himself without knowing the meaning of position.
1: కేవలం పల్లె పంచాయతీ మొదలుకొని రాజ్యాధిపతిగా కూడా చేయాలనేటువంటి ఆశను పొందుతున్నాడు మానవుడు.
0: Man wants to be the leader at the panchayat level and he wants to occupy the topmost position.
1: ఈ నిమిత్తమై తాను చేయరానటువంటి కార్యాలు చేస్తున్నాడు.
0: For position he does all such things not expected of him.
1: నడవరానటువంటి యొక్క మార్గాన్ని నడుస్తున్నాడు.
0: He is treading along the path which is not proper.
1: నీతి నిజాయితీలను కోల్పోతున్నాడు.
0: He has lost all the morality.
1: సోదరులవలే జీవించుచున్నటువంటి పల్లె ప్రజల యొక్క దీనిని కూడాను చీల్చి అనేక రకములుగా కూడాను దుర్మార్గానికి గురి చేస్తున్నారు.
0: He also entertains conflicts among the villagers and indulges in
1: అనాచారమును హత్యను కూడాను గాయింపజేస్తున్నారు.
0: He is also doing all sorts of things which are against.
1: అన్నతమ్ముల యొక్క ప్రేమను కూడాను కాల్చివేస్తున్నారు.
0: They are also burning the love among the brothers.
1: ఈ అధికార నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి చెడు మార్గములో ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: Because of a thirst for power, he indulges in all such wicked actions.
1: ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
0: It's highly dangerous.
1: అధికారం అందవలసినటువంటి వారికి అదే కన్ను వరించి వస్తుంది.
0: If you are bound to get it, the power will be after you.
1: అయితే మానవుని ప్రయత్నము తగినటువంటి యొక్క అవధానంతో చేత తాను ప్రయత్నించాలి.
0: However, he has to make effort under a certain limit.
1: నశ్రేయో నియమం వినా. పరిమితమే లేకపోతే ఇది శ్రేయస్సే కాదు.
0: When there are no limits, it cannot be a progress.
1: కనుక మనము ఒక పరిమితములో మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: We should live under certain limitations.
1: ఈ రెండు కూడాను ఈనాడు మితిమీరిపోయినటువంటివి.
0: These two factors are more and more today.
1: ఏ అవతారమునందు కాని ఏ యుగమునందు కాని ఈ రెండు యొక్క ఆశలు కూడాను ఇంత మితిమీరిపోలేదు.
0: In no age, in no times of any avatar, these two have been so rampant as now.
1: తద్వారాని దేశమనేటువంటిది కూడాను చాలా అశాంతులకు అభద్రతకు గురి అవుతుండాలి.
0: For that reason the country is full of insecurity and restlessness.
1: భగవత్ తత్వం అనేటువంటిది తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: He is not able to recognize the nature of divinity.
1: భగవంతుడు కూడాను పాత్రధారి అయి ఉండి కూడాను ఈ యొక్క పాత్రను చేసేటువంటి యొక్క ప్రవర్తనలకు కొంత కాలమును అందిస్తుంటాడు.
0: Though God also has a role, he'll be waiting for time.
1: చెట్టులో పుట్టినటువంటి కాయను కూడాను ఫలం కావాలంటే కొంత కాలాన్ని తీసుకుంటుంది.
0: For the fruits to ripen, it takes some time.
1: ఆ యొక్క కాలంలో ఇది పరిపక్వమైనప్పుడు ఆ చెట్టును వీడి కింద పడుతుంది ఈ ఫలం.
0: ద మూమెంట్ ది ఫ్రూట్ రైపెన్స్ ఇట్ డ్రాప్స్ డౌన్.
1: అదే విధముగానే మనము మన కాలం సమీపించినప్పుడు మంచైనా చెడ్డైనా కూడా రెండు విధమైనటువంటి ఫలితాన్ని కూడా మనం అందుకోవడానికి సిద్ధంగా ఉంటుండాలి.
0: When the time approaches, we should be prepared to face the consequences, either good or bad.
1: మన యొక్క చర్యల వల్లనే మనకు చెడ్డలు ఏర్పడుతుంటాయి.
0: Our actions are responsible.
1: మన యొక్క చర్యల వల్లనే మనకు మంచి చేకూరుతుండాలి.
0: You get all good because of your actions.
1: దీనిని పరిష్కరించుకునియే మన ఏవ మనుష్యానాం కారణం బంధమో చేయో అన్నాడు.
0: Basing on this, it said that mind that is responsible for bondage
1: and liberation. పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టాలి.
0: So we should see that mind is along
1: the sambandhamaina margamlo pravesha pettali.
0: We should entertain the ways of service.
1: Samaja chemani koreekunte margamlo manam pravesha pettali.
0: We should dwell along the path wishing the welfare of the world.
1: Appude ee manasu yokka pavitrata kuda nu saarthakam avutundi.
0: Then only sacredness of the mind is retained.
1: Kanuka ee naati manavulu endu kaani ee naati desamunandu kaani indi vidhamainatundi yokka allakalolamulaku kaaranam emiti mana yokka bhavam leku deeniki kaaranam.
0: What is it responsible for all sorts of agitations, conflicts in human
1: beings and country?
0: Either criticizing others or accusing them.
1: మనకు ఎవరో హాని చేశారని చెప్పని వారిని కొంతవరకు శిక్షించడానికి ప్రయత్నించడం కానీ,
0: బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ సమ్వన్ హార్మ్ యు దట్
1: యు పనిషింగ్ కొడును ప్రయత్నం చేయకూడదు.
0: యు షుడ్ నెవర్ యాక్ట్ దట్ వే.
1: ఆ శిక్షించేది వేరొక వ్యక్తి కాదు.
0: The one who punishes is not a separate one.
1: అతను కేవలం నిమిత్త మాత్రుడే.
0: It's just an instrument.
1: నీ దుష్ట బుద్ధియే నిన్ను శిక్షిస్తుంది.
0: It's only your wicked temperament punishes you.
1: నీకు మంచిని చేకూర్చినటువంటి ఏదో ఒక వ్యక్తి కాదు.
0: All that good you have is not through an individual. అతను
1: కూడా నిమిత్త మాత్రుడే.
0: He's also an instrument.
1: నీవు చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలితమే నీకు మంచిని చేకూరుస్తుంది.
0: The consequence of good actions give you all the good.
1: మనకు మంచి కాని చెడ్డ కాని మన ప్రవర్తనపైన ఆధారపడి ఉన్నదే కాని కేవలము దైవానుగ్రహము దైవాగ్రహము అనేటువంటి దాన్ని మనం ఏమాత్రం కూడా చింతించకూడదు.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ బిహేవియర్ బట్ వీ షుడ్ నాట్ గో ఆన్ సేయింగ్
1: భగవంతుడు ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు.
0: గాడ్ ఈజ్ లైక్ ఎ పోస్ట్ మ్యాన్.
1: ఈ పోస్ట్ మ్యాన్ ఒక ఇంటిలో ఒకరికి ఒక జాబునిస్తాడు.
0: దిస్ పోస్ట్ మ్యాన్ హ్యాండ్స్ ఓవర్ లెటర్.
1: మరొక ఇంటిలో ఇంకొక జాబునిస్తాడు.
0: హీ హ్యాండ్స్ ఓవర్ అనదర్ లెటర్.
1: మొదలు జాబ్ ఇచ్చినటువంటి ఇంటి వారు గొల్లును ఏడుస్తారు.
0: Those recipients of the letter in the first instance, they cry.
1: Rendavo intilo ichinatundi job varu pakkuna navvutaru.
0: The receiver at another home, they smile.
1: Varu navvadaniki veeru yettadaniki kevalam postman akatta.
0: For their smiles or tears, it is the postman
1: responsible. Kaadu kaadu variki vachinatundi jobulu yokka idhe kaaranam.
0: Only the contents of the letter are responsible.
1: Kanukane manchi chedalaneetundi భగవంతుడు అందిస్తున్నాడు. ఎవరు ఏమి చేసినప్పటికీ వారికి దాన్ని అందిస్తున్నాడు. ఏడ్చేది నవ్వేది మీ యొక్క ప్రవర్తన యొక్క ఫలితమే కానీ ఇతను కేవలం ఒక సాక్షిభూతుడు.
0: గాడ్ ఈజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ గివింగ్ యు గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ యువర్ బిహేవియర్.
1: ఈనాటి యొక్క మానవత్వంలో మితిమీరినటువంటి అహంకారం పెరిగిపోయింది.
0: టుడే ఇన్ మ్యాన్ కైండ్ దేర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఈగో.
1: ఇంకా ఆడంబరమా చెప్పనక్కర్లేదు.
0: The pomp and show we need not mention.
1: ఈ విధమైనటువంటి జీవితంలో మానవత్వానికి ఏమాత్రమైన కూడాను కొన్ని శాంతి భద్రతలు ఏర్పడతాయా?
0: Do you expect peace and security in such a life?
1: భగవంతుని అనుగ్రహం కూడాను ఇతనిపైన ప్రవహిస్తుందా?
0: Do you expect God's grace?
1: ప్రవహించదు, ప్రవహించదు.
0: God's grace shall never flow.
1: ఎంత ధనమున్నా, ఎంత విద్య ఉండినా, ఎంత పదవి ఉండినా, ఎన్ని విధమైనటువంటి ఇది ఉండినప్పటికీ అహంకారం అనేటువంటిది ఉండినప్పుడు ఇవి ఏమాత్రం కూడా తమకు దైవానుగ్రహం దక్కదు.
0: You may have lot of wealth, education and position, so long there is ego, you'll never receive God's grace.
1: ప్రవాహము పల్లమునకే పోరుతుంది కానీ మిట్టను ఎక్కదు.
0: Water flows downward but never upward.
1: ఎవడు వినయ విధేయతతో ఉంటుంటాడో వాడి వైపునే దైవానుగ్రహం ప్రవహిస్తుంది.
0: The one with obedience and humility, he will receive God's grace.
1: ఈ అహంకార ఆడంబరమైనటువంటిది కేవలం మిట్ట వంటిది.
0: The one of ego and pomp.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ మిట్టను ఎక్కదు ఈ యొక్క ప్రవాహం.
0: In spite of all attempts, we shall never receive.
1: కనుకనే అహంకారమే ఈ మిట్ట.
0: So this ego is the mountain.
1: వినయ విధేయతే ఈ పల్లము.
0: This obedience
1: ఈ ప్రవాహమే ఈ ఫ్లో. అనేటువంటి ప్రవాహము.
0: What sort of a flow it is?
1: కనుక భగవాను గ్రహమును పొందాలనుకున్నప్పుడు మనం వినయ విధేయతులుగా ఉండాలి.
0: To have God's grace, we should have all humility.
1: పెద్దలను గౌరవించాలి.
0: We should respect elders.
1: ఉన్నదానితో తృప్తి పొందాలి.
0: We should satisfy with our
1: Lord. అందరి ఎందు కూడాను విశ్వాసమును పెంచుకునేటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
0: We should make an effort to have faith in everyone.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: We should not hate anyone.
1: ఇతరులు ద్వేషించినప్పుడు ఇతరులు నిన్ను ప్రేమిస్తారా? ఇది కల్ల.
0: When you hate anybody, do you think that others will love you? No.
1: నిన్ను అందరూ ప్రేమించాలని ఆశించినప్పుడు నీవు అందరిని మొదలు ప్రేమించు.
0: When you want to be loved by all, you love everyone.
1: అది యద్ భావం తద్ భవతి అన్నారు.
0: As is the feeling, so it happens.
1: కనుకనే మన మంచి చెడ్డల కంటే కూడాను మన యొక్క సంకల్పములు మన ప్రవర్తనలే దీనికి మూల కారణం.
0: Therefore, the good and bad depend upon our behavior.
1: దైవము కూడాను సమయస్ఫూర్తిగా తమ యొక్క పాత్రానుగుణ్యంగా కొన్ని రకములైనటువంటి యొక్క శిక్షణలు కూడా అందించడానికి ప్రయత్నిస్తాడు.
0: God also gives a sort of a training depending upon the circumstances and appropriate time.
1: మీరు మీ యొక్క చరిత్రను మీరు ఒక్కతూరి పరిశీలించినప్పుడు
0: when you go through the history of Bharat
1: చక్కగా భారతీయులు ఎన్ని విధమైనటువంటి యొక్క శాంతి స్వభావం అనేటువంటిది మీకు తెలుస్తుంది.
0: You will understand the peace explained.
1: ఈ చరిత్రను చూసినప్పటికీ మనం భారత చరిత్రను ఇతరులు మనపై దండెత్తి వచ్చిన తర్వాత వీరు దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ భారతీయులు ఎప్పుడూ తమంతకు తాము ఇతరులపై దండెత్తి పోలేదు.
0: When you go through the history, you will understand Bharat passed through repeated foreign invasions.
1: మీ చరిత్రను వెతికి చక్కగా విచారించండి.
0: You go through it carefully.
1: వారు మన కాలు త్రొక్కిన తర్వాతనే మనం వారిపైన ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: Because they wanted to invade and conquer.
1: భారతీయులు అన్యాయము అక్రమము అనాచారమైనటువంటి ఏనాడు ఎరుగురు ప్రాచీనులు.
0: The ancient ones never knew any kind of injustice or wrong action.
1: త్యాగము సత్యము దివ్యమైనటువంటి సహనమే వారి యొక్క స్వభావంగా ఉండేటువంటిది.
0: Their nature is the one of
1: sacrifice. పదవుల నిమిత్తమై అనేక రకమైనటువంటి ఈ నీతి నిజాయితను కూడా కోల్పోతున్నారు.
0: Because of hunger, thirst for position, he is forgetting all the
1: ఒక్క చరిత్రను భారతీయులు చక్కగా విచారించాలి.
0: You just inquire clearly the history.
1: తనకు లభ్యమైనటువంటి రాజ్యమును కూడా తిరస్కరించి
0: just saying no to the kingdom.
1: పితృవాక్య పరిపాలన నిమిత్తమై
0: only to uphold the command of father.
1: 14 సంవత్సరంలో అరణ్యవాసం చేశాడు రాముడు.
0: Rama spent 14 years in exile.
1: పదవులకై ఆశపడలేదు.
0: He never wanted position.
1: తన ధర్మమును తాను ఆశిస్తూ వచ్చాడు.
0: He followed dharma.
1: పితృవాక్యం పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: He followed father's command.
1: చేతికి అందినటువంటి రాజ్యాన్ని కూడా త్యాగం చేసుకున్నాడు.
0: He sacrificed his own kingdom.
1: ఈ 14 సంవత్సరంలో అరణ్యంలో ఉండినప్పుడు
0: when he is there in the forest for 14 years.
1: ఒకనాడు రామలక్ష్మణ ఇరువు కూడాను ఒక వృక్షం కింద చల్లని ఛాయలో ఆనందంగా ఉంటున్నారు.
0: రామ లక్ష్మణ స్టేట్ అండర్ ది షేడ్ ఆఫ్ ది సేమ్ ట్రీ.
1: అలాంటి సందర్భం లోపల గుర్రము యొక్క సకిలింపులు ఏనుగు యొక్క అరుపులు సైన్యం యొక్క నడకలు వినిపించాయి.
0: At that time they heard the sounds, the noise of the steps, advancing steps of the horses
1: Lakshmana,
0: and elephants.
1: ఏది ఈ శబ్దం? అడవులు ఏనుగులు ఉండవచ్చును కానీ గుర్రములు ఉంటాయా? ఏదో ఇది ఒక విచిత్రంగా ఉంటుందా? అది నీవు దీన్ని విచారించమని చూడమని చెప్పాడు రాముడు.
0: రామ సార్ లక్ష్మణ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎలిఫెంట్స్ ఇన్ ద ఫారెస్ట్ నాట్ హార్సెస్. వాట్ ఈస్ దిస్ సౌండ్ దట్ వీ లిసన్ నౌ?
1: చెట్టెక్కి చూచాడు.
0: లక్ష్మణ క్లైమ్డ్ అప్ ది ట్రీ అండ్ వాచ్డ్.
1: సైన్యంతో వస్తుంటుండాలి, ధూడి అంతా ఎగిరిపోతుంటుండాలి, ఏ విధమైనటువంటి ఒక ఇది కూడా గుర్తించడానికి వీలు లేనట్టుగా ఉంటుండాలి.
0: He saw a huge army battalion with the dust thrown behind.
1: అశ్వవృక్షము అశ్వత్థవృక్షం అనేటువంటి యొక్క పతాకం మాత్రం కనిపిస్తూ ఉంటుండాలి.
0: బట్ దే కుడ్ ఓన్లీ సీ ద ఫ్లాగ్.
1: దాని ఆ యొక్క పతాకమును గుర్తించి భరతుడు అని గుర్తించాడు.
0: వాచింగ్ ద ఫ్లాగ్ ఓవర్ దేర్ హీ కుడ్ డిసైడ్ ఇట్ వాస్ భరత కమింగ్.
1: అన్న అమ్ములు సిద్ధం చేసుకో అన్నాడు.
0: బ్రదర్ బీ రెడీ విత్ ఆల్ బావ్.
1: ఎందుకు అన్నాడు రాముడు.
0: రామ సెడ్ వై?
1: అరణ్యంలో కూడా మనం జీవించకూడదు అనేటువంటి ఉద్దేశం చేత, ఆ తల్లి యొక్క బోధన చేత ఈ భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు అన్నాడు.
0: భరత డజన్ వాంట్ లివ్ ఇన్ దిస్ ఫారెస్ట్ బికాస్ ది టీచింగ్ ఆఫ్ హిస్ మదర్ హిస్ కమింగ్ హియర్ టు ఇన్వేడ్.
1: చిరునవ్వులు నవ్వుతూ రాముడు చెప్పాడు, లక్ష్మణ భరతుడు అలాంటి దీనికి పాల్పడేటువంటి వాడు కాదు.
0: స్మైలింగ్లీ రామ సార్ లక్ష్మణ భరత వుడ్ నాట్ రిసార్ట్ టు దాట్.
1: అయోధ్యను వదిలినప్పుడు అతను అయోధ్యలో లేకపోవటం చేత తిరిగి అయోధ్యకు వచ్చి మనల్ని చూడాలని వస్తున్నాడు అన్నాడు రాముడు.
0: As he didn't find us there in Ayodhya when he stepped in there, he is now coming to visit us.
1: మనం చూడడానికి వచ్చేటువంటి భరతుడు సైన్యంతో ఎందుకు రావాలి?
0: భరత హూ ఇస్ కమింగ్ హియర్ టు విజిట్ అస్, వై షుడ్ హీ హ్యావ్ దట్ ఆర్మీ బెటాలియన్?
1: అనగా ప్రజల యొక్క ఆందోళనను చల్లార్చి నిమిత్తమై ప్రజలను కూడా తీసుకుని వస్తున్నాడు మీ దర్శన నిమిత్తమై.
0: హీ ఈస్ బ్రింగింగ్ ద అసోసియేట్ సబ్జెక్ట్స్ ఆల్సో టు పాసిఫై దేర్ రెస్ట్లెస్.
1: లక్ష్మణ ఈక్షాకుల వంశము లోపల జన్మించినటువంటి రాజకుమారులు సింహాసనం నిమిత్తమై రాజ్యం నిమిత్తమై రక్తపాతం చేసేటువంటి వారు కాదు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: రామా సార్ లక్ష్మణ యూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది బేసిక్ ట్రూత్ that in Ikshvaku clan there will be no blood
1: right paramto rajyani anubhavincheetundi vaadu idi sareyinaatundi raju kaadu.
0: He is not a proper king if he just attains position by bloodshed.
1: Kanuka Ikshvakula vanshamlo alanti vaare janminchadaniki veelu ledu.
0: Such people would never be born in this clan of Ikshvaku.
1: Dharmanga praja sammitanga manam palinchatamu Ikshvakula vansham yokka dharmam.
0: Therefore the dharma of Ikshvaku clan is to rule, administer righteously and with all the justice.
1: Kanuka sevayandu uttirudainatundi vaade,
0: the one who is successful in service,
1: rajyapalanaku adhikaridu avutadu.
0: Yes, got the authority deserved.
1: Sevayandu sakara nayakudu kaledu.
0: Without being the one of service, he can't be leader.
1: Kinkaru kaka shankarudu kaledu.
0: Without being kinkara, he cannot be shankara.
1: Ani sallarchadu Lakshmana yokka krodanni.
0: The anger of Lakshmana was pacified.
1: Intalo Bharatudu parigettukoni vachi అన్నా అన్నా అని శోకిస్తూ పాదముల పైన పడ్డాడు.
0: ఇన్ ది మీన్ టైమ్ భరత కేమ్ క్రయింగ్ అండ్ ఫెల్
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి లక్ష్మణుడు క్షమాపణ కోరుతూ వచ్చాడు.
0: లక్ష్మణ అండర్స్టూడ్ ది ట్రూత్ అండ్ దెన్ హి సాట్
1: గాడ్. ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశము సింహాసనాల నిమిత్తమై రాజ్యాధిపత్య నిమిత్తమై ఎలాంటి అల్లకల్లోలములకు కాని ఒక అక్రమ మార్గమును కాని పాల్పడినటువంటి వారు కాదు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ people never resorted to agitation, the conflict and mass killing for authority and
1: police. Dharmamulake vaaru paadapadutu vacharu.
0: They were struggling for everyone.
1: Satyam vada dharmam chara.
0: Tell the truth, conduct righteously.
1: Dharmamunu aacharinchadamu satyamunu uccharinchadamu ee rende prachina bharateeyulaku sariyainatti pramaanamulu avi sariyainatti netramulu.
0: You have to speak truth and you have to act truth and then he sought
1: pardon. Prachina kaalam nundi ee bharatadeshamu simhasanala nimittamai రాజ్యాధిపత్య నిమిత్తమై ఎలాంటి అల్లకల్లోలములకు కానీ

0: ఆధునిక యుగం లోపల ఈనాడు సత్యం వధ.
1: బట్ ఇన్ మోడర్న్ ఏజ్ ట్రూత్ ఇస్ కిల్.
0: ధర్మం చరా జర్చాల్లో వేసిపెట్టారు ధర్మాన్ని.
1: ధర్మ ఇస్ అండర్ అరెస్ట్ నౌ.
0: సత్యాన్ని కిల్ చేశారు.
1: ట్రూత్ ఇస్ కిల్.
0: అసత్యమే ఈనాడు ప్రమాణము.
1: Falsehood is stand.
0: అధర్మమే ఈనాడు మానవుని యొక్క కర్తవ్యము.
1: Unrighteous path is the duty of modern man.
0: ఈ విధమైన ప్రవర్తన చేతనే భారతదేశము ఇన్ని విధమైన అశాంతికి గురి అవుతూ వస్తుంది.
1: Because of such behavior, Bharat is restless now.
0: కనుక ప్రాచీన సంస్కృతి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును కూడాను ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను దానిని పోషించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ ఇండివిజువల్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అప్హోల్డ్ ట్రూత్ అండ్ రైట్యూస్నెస్.
0: ప్రతి భారతీయుని యొక్క కర్తవ్యం ఇది.
1: దట్ ఇస్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ భారతీయ.
0: దేశమునకు ఇది అని మనం చేయవలసినటువంటి సేవ.
1: దిస్ ఇస్ ద సర్వీస్ వీ షుడ్ డు ది కంట్రీ.
0: దేశాన్ని రక్షించే నిమిత్తమే మీరు మిలిటరీలో చేరేసేసి ఏదో తుపాకులతో కాల్చి తిరంగులతో పేల్చి బాంబులు వేసి ఈ విధమైనటువంటి దీంతో మీరు విజయాన్ని సాధించలేరు.
1: యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్ అండ్ విక్టోరియస్ ఇఫ్ యూ హోల్డ్ బాంబ్స్ అండ్ ద గన్.
0: మీరు సత్యధర్మాన్ని రక్షించండి, ఆ సత్యధర్మం లే జగత్తును రక్షిస్తాయి.
1: ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్యూస్నెస్, దే విల్ ప్రొటెక్ట్ ది వరల్డ్ ఇన్ టర్న్.
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: 20 సంవత్సరాల పూర్వము,
1: 20 ఇయర్స్ బ్యాక్,
0: మున్షి తాను ఒక పెద్ద సభను ఏర్పాటు చేశాడు.
1: మున్షి అరేంజ్ ఏ వెరీ బిగ్ కాన్ఫరెన్స్.
0: అక్కడ ఇంటెలెక్చువల్స్ ఉన్నాయి, చాలా తెలివితేటలు కలవారని అందరినీ చేర్చాడు.
1: All intellectuals gathered there.
0: ఈనాడు తెలివితేటలు గల వారికి అనేక అనుమానాలు కూడా.
1: Only intellectuals are full of doubt.
0: తెలివితేటలు అని అనుకునేటువంటి వాళ్ళకు తెలివే ఉండదు.
1: The one who thinks that his intellect has no intellect at all.
0: ఇది కేవలం అహంకారం యొక్క ప్రభావమే.
1: Is effect of ego.
0: కానీ అందరూ చేరారు.
1: All assembled.
0: ఇంకా ఈ తెలివితేటలు కలిగినటువంటి వారు చేరినప్పుడు ఎట్లా ఉంటుందో ఆ సమావేశం మీకు తెలుసు.
1: You can imagine when all intelligent people assemble.
0: చాలా తలెత్తి విర్రవీగుతూ కూర్చున్నారు.
1: They all highly egoistic.
0: మేము దీన్ని చదివాం, దాన్ని చదివాం, ఇన్ని రకమైనటువంటి యొక్క దీన్నంతా ప్లాన్లు వేశామని అనేక రకములుగా వర్ణిస్తూ కూర్చున్నారు. నేను ఆ సభకు ప్రధానమైనటువంటి యొక్క అధిపతిని.
1: భగవాన్ వాజ్ ది చీఫ్ గెస్ట్ ఫర్ దట్ అసెంబ్లీ.
0: నా ప్రక్కలో మున్షి కూర్చున్నాడు.
1: మున్షి సాట్ వెరీ క్లోజ్ టు భగవాన్.
0: ఈనాటి ఆధునిక లోపల తెలివితేటలు కలిగినటువంటి వారికి ఆధ్యాత్మికమైనటువంటి దానిపైన, ధార్మికమైనటువంటి దానిపైన చాలా అనుమానాలు ఉంటున్నాయి, వాటిని తాము తప్పక తీర్చాలి అన్నారు.
1: Munshi said, Bhagavan, clarify this doubt. Among the modern educated people, they don't have any sense of spirituality or dharma.
0: వేశారు దానికి చక్కని జవాబు సూటిగాను హృదయానికి నాటుకునేటట్టుగా చెప్పాను.
1: భగవాన్ గేవ్ డైరెక్ట్ రిప్లై దట్ వుడ్ గెట్ ఇన్ టు ద హార్ట్.
0: తదుపరి ఒక మహా గొప్ప తెలివితేటల వాడేటువంటి వాడు లేచాడు.
1: లేటా ఏ హైలీ ఇంటెలిజెంట్ వన్ గాట్ అప్.
0: రష్యా గొప్ప ట్యాంకులు బాంబ్స్ ఎక్కువ తయారు చేస్తుంది.
1: రష్యా మ్యానుఫ్యాక్చర్డ్ ట్యాంక్స్ అండ్ బాంబ్స్.
0: ఇంకా అమెరికా చూస్తామంటే వారి శక్తి సామర్థ్యం ఏమాత్రం కూడా ఎవరు కూడా గురి కావడానికి వీలు కాదు, సమత్వం కావడానికి వీలు కాదు.
1: నో వన్ కుడ్ ఎవర్ ఈక్వల్ అమెరికన్స్.
0: ఇది కుబేర రాజ్యంగా ప్రకాశిస్తుంటుంది.
1: అమెరికా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ కుబేరా అఫ్లూయన్స్.
0: కానీ భారతీయులు ఈ అస్త్రములు కానీ ఈ శస్త్రములు కానీ ఏమాత్రం కూడా వీరు ప్రయత్నం చేయటం లేదు.
1: But Bharatiyas don't acquire any weaponry whatsoever.
0: Mana Bharat desham kati em kavali?
1: What is that Bharat need?
0: Ee sandehanni teechali annaru.
1: Please clarify.
0: Mana Bharatiyulu kudunu oka astralni ee bombs anta tayar cheyali annaru.
1: Indians also should manufacture bombs.
0: Pichivada tinadaniki tindi undadaniki kompa taagadaniki neeru manam andinchinappudu ide manam chesetuvanti goppa shakti. Ninaadu Russialo kavalsinta aayudalaku samagri anta untundadi kaani tinadaniki tindi ledu.
1: Providing food, raiment and shelter is the main objective purpose of
0: ప్రజలకు తగినటువంటి అనుకూలము చేయనటువంటి యొక్క పరిపాలన లోపల బాంబులు పెట్టుకునే ప్రయోజనం ఏమిటి?
1: When we don't provide conveniences,
0: కొట్టకొలది కూడా ధనం వ్యర్థం చేస్తున్నారు.
1: If you manufacture bombs, you will be wasting crowds of wealth.
0: ఇది నేనేమాత్రము అంగీకరించనున్నాను.
1: Bhagavan said that he would not accept such a view.
0: మరి మన పైన దండెత్తి వచ్చినటువంటి వారిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని ఇంకొకరు ప్రశ్నించారు.
1: Another asked, how to resist the invaders?
0: మన దేశం పేరు ఏమిటి?
1: Bhagavan said, what is the name of our country?
0: భారతం.
1: భారత.
0: భారతదేశము.
1: భారతదేశం.
0: భారతదేశమునకు భారతమే చాలా ప్రమాణం.
1: For భారతదేశ భారత ఇస్తాడు.
0: ఈ భారతంలో ముఖ్యులు ఎవరు?
1: Who important in భారత?
0: ధర్మజ, అర్జున, భీమ, నకుల, సహదేవుల. ఈ పంచభూతములే.
1: The five elements, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva are important.
0: కనుక భారతమునకు ప్రధాన సూత్రులు, ప్రధాన నాత్రులు, ప్రధానమైనటువంటి యొక్క కర్తలు ఈ ఐదు మంది.
1: These are five that have taken upon themselves main role.
0: అర్జునుడు చూస్తామా గొప్ప శక్తివంతుడు.
1: అర్జున ఇస్ హైలీ
0: పవర్ఫుల్. గాంధీవాన్ని కూడా సాధించాడు.
1: హీ కుడ్ హ్యావ్ ఈవెన్ గాంధీవా.
0: ఈ అర్జునుడు కేవలం పద్మశ్రీ, పద్మవిభూషణ్ టైటిల్స్ మాత్రమే కాదు,

0: is not in possession of titles like Padma Shri and Padma Bhushan. Arjuna
1: Patma Kiriti Setvaha Bhivishya Jai Krishna Savisaji Dhananjaya. Inni titles anta untunnayi Arjunaku.
0: Arjuna has so many titles.
1: Kani inni titles nu inni shakti samarthyamulu undinatuvanti Arjunudaina kudanu anna matanu dikkarinchaka shirasu vanchutunnadu.
0: Arjuna with all his mighty power, he simply obeyed the command of his brother.
1: Bhimudu chustama adani bhujabalamu buddhibalamu gadabalamu anetundi cheppasakyam kaanatundi balam untundadi.
0: The Bhima has got the physical strength and mental strength and strength of
1: me. Bhimudu kudanu yokka edam chetto kudu kadalinchi verla varaku tekalincheetundi yokka shakti untundadi.
0: He could just take out a very huge tree.
1: Anta shakti samarthyam kalinatundi Bhimudu kudanu tana anna agnanu chirasavahistunnadu.
0: Bhima with all the mighty strength obeyed his brother.
1: Kani endukosam chestunnadu.
0: Why?
1: ఈనాడు మీరు చక్కగా గుర్తించండి.
0: టుడే అండర్స్టాండ్ దట్
1: అర్జునుడు అనేటువంటి వాడు ఇన్ని అస్త్ర శస్త్రములతో సాధించి ఇన్ని శక్తి సామర్థ్యములు గుర్తించినటువంటి వాడు కూడాను అతను కేవలము ఒక అమెరికాతో సమానం.
0: అర్జున విత్ ఆల్ ద వెపనరీ అండ్ ఎక్స్పర్టీస్ ఈజ్ ఈక్వల్ టు అమెరికా.
1: ఈ ట్యాంక్స్ ను ఈ విధమైనటువంటి భుజబలము బుద్ధిబలము గదబలము ఈ యొక్క శక్తి సామర్థ్యంతో కూడినటువంటి బలమంతా ఆయుధ బలాలు అధికం చేసుకున్నటువంటి వాడు రష్యా వంటి వాడు ఈ భీముడు.
0: భీమ స్టాండ్స్ ఫర్ రష్యా. With all the tanks in the
1: world. ఇప్పుడు నువ్వు ఎవరికి శరణాగతి పొందుతున్నారు? ధర్మజ అనేటువంటి వాడికి శరణాగతి పొందుతున్నారు.
0: Both of them have surrendered to Dharmaja.
1: కనుక ఈనాడు మనం ధర్మాన్ని పోషించినప్పుడు ఈ రెండు కూడా మనకు స్వాధీనమైపోతాయి, కానీ అస్త్ర శస్త్రాలతో మనం ఏమాత్రము స్వాధీనం పొందలేము.
0: Therefore the moment we observe and uphold dharma, everything else will come to you.
1: ఎటువంటి వాడైనా ధర్మం ముందు అణు మాత్రంగానే ఉంటాడు.
0: Anyone would be just a fragment before dharma.
1: Manaku bharatiyulaku pradhanamainatundi pranamu dharmamu dharmamu dharmamu.
0: Dharma is the main life principle for bharatiya.
1: Ani ee vidhanga nenu jawabu cheppanu.
0: That was the reply of Bhagavan.
1: Ee jawabu cheppetappudiki oka nimisham kaadu rendu nimisham kaadu 15 nimishamulu claps vestu vacharu.
0: There was thunderous applause for 15 minutes.
1: Nenu cheppanu ee claps vesinanta matram na prayojanam ledu.
0: Bhagavan said there is no use my vela clapping.
1: Nimisham ki taps ni tippandi annanu.
0: He said, open the taps of your heart.
1: మీ మనసు యొక్క ప్రభావాన్ని దీని లోపల మీరు ప్రవేశపెట్టండి.
0: See that your mind is influenced.
1: మీరు ధర్మ మార్గంలో ప్రవేశించండి.
0: You follow dharma.
1: అంతేకాని కేవలం విన్నంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: No use in merely listening.
1: ఎంతమంది భారతదేశంలో రామాయణాన్ని పారాయణం చేస్తున్నారు?
0: In Bharata, many people go through Ramayana.
1: ఎంతమంది రామాయణాన్ని పూజిస్తూ ఉంటున్నారు?
0: మెనీ వర్షిప్ రామాయణ.
1: రామాయణమే మాకు ప్రాణం అని చెప్పి భావిస్తున్నారు.
0: మెనీ టేక్ రామాయణ.
1: ఈ విధంగా భావించి విశ్వసించి పాలన చేసేటువంటి వ్యక్తులు ఎంతమంది పితృఆజ్ఞను పరిపాలన చేస్తున్నారు?
0: Having accepted it as the standard, worshipping it, how many follow the command of the Father?
1: Ramayanam paranam chesi prayojanam emti?
0: What is the use of going through Ramayana?
1: Ramayanam visvasinchi prayojanam emti?
0: What is the use of having faith in it?
1: Ramayanam aacharanalo pettukunda nee enni padanam chesinappudiki idi prayojanam ledu.
0: When you don't practice Ramayana, everything is useless.
1: Bhagavad Geetalu chustama ante ee naadu aadhunika yuga lopala vidhi vidhi Bhagavad Geeta yokka sandeshale.
2: Kaani ee Bhagavad Geeta lopala okka vakyanaina aacharanalo pettetundi varu unnara?
0: But is there anyone who follows at least one sentence? No.
2: ఎంత కాలమైనప్పటికీ మనం తెలుసుకోవటం తెలుసుకోవటం తెలుసుకోవటంలోనే ఉంటే ఇంకా ఆచరించడం ఎప్పుడు?
0: When they spend their life span in merely reading, when
2: we చదువుతూనే పోతున్నాము.
0: Throughout lifetime we reading.
2: నా ఉద్దేశం ఏమిటంటే చిక్కిన బుక్కులంతా చదివేటుంటాడు మూర్ఖుడు అని చెప్పచ్చు.
0: According to Swami, the one who goes through all the books is a fool.
2: మనము ఆచరణలో పెట్టేటువంటి ఒక్కటి పదం ఉంటుంటే మనకు చాలు.
0: If we just practice one word,
2: సంపాదనుకున్నప్పుడు తుపాకులు పిస్టోల్స్ ఉండాలి.
0: When you want to kill anybody, you need pistols and guns.
2: తనను తాను చంపుకోవాలంటే సూది ముక్క చాలు.
0: If you want to commit suicide, a needle and pen is enough. తనను
2: తరించవలసింటే ఒక్కటి ఆచరణలో పెడితే చాలు.
0: For liberation, you need to practice one.
2: ఆచరణలో లేనిటువంటి గ్రంథాలు ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of reading so many?
2: అన్ని తెలుసును అని అనుకుంటున్నారు.
0: He thinks that he knows all.
2: అన్ని తెలిసినటువంటి వాడు తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: He knows all, but he does not know himself.
2: ఈనాటి భారతదేశంలో ఇలాంటి మూర్ఖులే అభివృద్ధి అయిపోతున్నారు.
0: Such fools are increasing in Bharata.
2: ఇలాంటి వారే పెద్ద గొప్ప విద్యావంతులుగా ప్రకటన జరుగుతుండాలి.
0: They are highly educated, they consider.
2: ఇలాంటి వారే గొప్ప సాధకులుగా విశ్వసిస్తున్నారు.
0: They are taken as aspirants.
2: ఇది భారతదేశమునకే అవమానము అపకారం.
0: It's a matter of shame and hurt.
2: మీరు ఆచరణలో ఒక్కటైనా పెట్టండి.
0: Therefore practice one or two.
2: 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంతా కూడా మీరు ఇక్కడ ప్రవేశిస్తున్నారు.
0: You have been visiting since 30 to 40 years.
2: ప్రబోధన ఎన్నో వింటున్నారు.
0: You have been listening to Bhagavan.
2: కర్మణ నప్రజ్ఞ ధనేన త్యాగేన ఇతి అమృతత్వమానసు అని అనేక రకంగా బోధిస్తున్నాం.
0: Bhagavan taught repeatedly, it is a sacrifice that can be more
2: valuable.
3: How are you sacrificing?
2: ఎంతమంది స్వామివాక్యాలను ఆచరణలో పెడుతున్నారు?
3: How many are practicing?
2: ఎందుకు మీరు చేరటం ఇక్కడ?
3: Why are you here?
2: ఇది ప్రయోజనం లేనటువంటిది.
3: It's all useless.
2: కనుక ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టే చాలు, అన్ని చేయనక్కర్లేదు.
3: At least practice one.
2: ఏమిటి నా ఆచరణ?
3: What is that you should practice?
2: ఏమిటి నా ప్రీతి?
3: What is that
2: you? ఏది నా ఇష్టము?
3: What is that formula?
2: ఒక్కటే ఒక్కటే.
3: Only one.
2: ప్రేమ ప్రేమ ప్రేమ.
3: Only love, love.
2: అది ఏ సాయి యొక్క శక్తివంతమైనటువంటి అస్త్రము.
3: That is the powerful weapon.
2: మీకు ఎవరికైనా ఇన్విటేషన్స్ పంపించామా?
3: Have any one of you received invitation?
2: రామని కోరామా?
3: Is there any announcement?
2: లేదు.
3: No.
2: ఈ ప్రేమ యొక్క ఆకర్షణే ఇన్ని రకమైనటువంటి వ్యక్తులను ఇక్కడ చేర్చుతూ ఉంటుండాలి.
3: It is the attraction of love that brought you all here.
2: ప్రేమ చేత సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
3: In this world that you cannot, there is nothing you cannot achieve with love.
2: ఏదో కొన్ని కొన్ని దాంట్లో కొన్ని కొన్ని మాత్రమే సాధించవచ్చును, కానీ ప్రేమ చేత భగవంతుని కూడా తన చేతిలో హస్తగతం గావించుకుని ఆడించవచ్చు.
3: విత్ లవ్ యూ కెన్ హ్యావ్ గాడ్ ఆన్ హ్యాండ్ అండ్ మేక్ హిమ్ డాన్స్.
2: గత జీవుడు పతిని బతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వి గాది.
3: Is not the Savitri the one of chastity?
2: Tana shakti mahima che davadhi sallache priti chandramati bharatiya gade.
3: Chandramati is a bharatya.
2: Kula sangeetam adni gundana prakatinche sita bharata dara jata gade.
3: Sita also belongs to bharat.
2: Kinishi durmati kiratri bhuti gavinchi damayanti bharata ramani gade.
3: Damayanti also likewise.
2: Veelandaru elanti shakti ni sadhincharu.
3: What kind of power?
2: Elanti pavitra kirti ni arjincharu.
3: What reputation they had.
2: Kani varandaru ekkadikkudu.
3: Where are they now?
2: ఇలాంటి వారి యొక్క చరిత్ర మనం చదువుతున్నామే, కానీ ఆచరణ ఏమైనా పెడుతున్నామా?
3: వి రీడ్ దేర్ స్టోరీస్ బట్ వి డోంట్ ప్రాక్టీస్.
2: సరే, దీనికి మూల కారణం ఏమిటి?
3: వాట్ ఇస్ దట్ రెస్పాన్స్?
2: మన దుర్భావములే దీనికి మూల కారణం.
3: ద బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్స్.
2: స్వార్థము స్వప్రయోజనములే దీనికి మూల కారణం.
3: సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
2: అహంకార ఆడంబరంలే దీనికి మూల కారణం.
3: ద పంప్ అండ్ ఈగో.
2: ఇవి పోవాలంటే ఏం చేయాలి?
3: వాట్ ఇస్ టు బి డన్ టు గివ్ అప్?
2: అయితే ఈ గుణములంతా కూడా ఆహార విహారముతో ఏర్పడుతుంటాయి.
3: దీస్ క్వాలిటీస్ ఆర్ డ్యూ టు ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
2: ఈనాడు ఎవరైనా సరే భగవద్భక్తులుగా కోరేటువంటి వారు, భగవద్భక్తులు మనం విశ్వసించేటువంటి వారు,
3: టుడే లెట్ హిమ్ ఎనీవన్ దోస్ హూ కన్సిడర్ దెమ్సెల్వ్స్ యాస్ డివోటీస్
2: మాంస భక్షణను వదలాలి.
3: దే షుడ్ గివ్ అప్ మీట్ ఈటింగ్.
2: కారణం ఏమిటి?
3: వాట్ ఇస్ ద రీజన్?
2: ఈ పశు మాంసము నీ పశుగుణములనే పెంచుతుంది.
3: ద మీట్ విల్ డెవలప్ అనిమల్ క్వాలిటీ.
2: హిందువులు చెప్తారు, జేసే అన్నే ఐసే మన్.
3: As is the food, so is the mind.
2: ఎలాంటి తిండో అలాంటి ప్రేపు.
3: As is the food, so is the belt.
2: మామిడి పండు తింటే దోసకాయ కేపు వస్తుందా?
3: When you eat mango, you don't have belt of cucumber.
2: కనుక మేము ఈ దుర్మార్గమైనటువంటి గుణములతో కూడినటువంటి క్రూర మృగముల యొక్క మాంసం మనం భుజించటం చేత మనలో కూడా ఆ క్రూరత్వం అభివృద్ధి అవుతుండాలి.
3: When you partake the meat, you'll have animal qualities more and more.
2: ఇది ఒక్కటే కాదు.
3: Not only this.
2: కానీ పంచభూతములతో మనకు కనిపించే శబ్ద స్పర్శ రూప రసగంధాలతో జీవించేటువంటి యొక్క ప్రాణం తీయటము ఎంత పాపము.
3: What sort of a sin it is to kill an animal?
2: నీ గుణములు రాక్షస గుణములు కావటమే కాకుండా నీ పంచభూతముల యొక్క సమానమైనటువంటి పరప్రాణిని కూడా నేను తీయటం ఎంత పాపం.
3: You have got the five elements in you to kill another animal with all the five elements. What is sin?
2: మానవునికి తాపం ఏర్పడుతుంటుంది.
3: When you commit such a sin, you will have all the worry.
2: కనుకనే నిజమైనటువంటి దైవ భక్తులు కాబోయేటువంటి వారు, కావాలని ఆశించేటువంటి వారు మాంస భక్షణ పూర్తి వదలాలి.
3: Therefore the true devotees should give up meat eating.
2: నేను సాయి భక్తులము, రామ భక్తులము, కృష్ణ భక్తులము అనేది కోళ్లు కోళ్లు తింటూ కూర్చోవటం.
3: They say we are Sai devotees, Rama devotees, but they eat chicken.
2: నీకు డివోటీ ఎట్టవుతాడు?
3: How can you be devotee?
2: వీడు నిజమైన భక్తులు ఎట్టవుతాడు?
3: How can you be true devotee?
2: కనుక వీడు కేవలం రాక్షసుడే.
3: So you are a demon.
2: అలాంటి వాడిని భగవంతుడు ఏమాత్రం కూడా అనుగ్రహించడు.
3: Such man will never be the recipient of God's grace.
2: ఎవరైనా కూడా స్వదేశీయులు కానీ విదేశీయులు కానీ నిజంగా స్వామి యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వారు ఈ మాంస భక్షణ తక్షణమే విసర్జించాలి.
3: Therefore whether Indians or foreigners should give up this non vegetarian food.
2: ఇంకా రెండవది.
3: The second one.
2: మనము పానీయం తీసుకుంటున్నాము, నీరు.
3: We drink water.
2: నీటిలో ప్రాణం ఉంటుండాలి.
3: There is life soul.
2: నీటిలో జీవశక్తి ఉంటుండాలి.
3: There is power.
2: నీటి చాలా పవిత్రమైనటువంటి భగవంతుని యొక్క అంశము.
3: What is water is the spark of the divine.
2: భగవంతుని నుండి ఆవిర్భవిస్తుంటుండాలి. శంకరుని యొక్క జటాజుటం నుంచి ఆవిర్భవిస్తుండాలి.
3: It originated the four locks of శంకర.
2: నీటిని వదలి
3: we leave it.
2: బాటిల్ ని తీసుకోవటము
3: but we take bottle. It's a big mistake.
2: కనుక ఇది మద్యపానం అనేటువంటిది మహాక్రూరమైనటువంటిది.
3: This alcoholism is very bad.
2: తనను తాను మరిపిస్తుంది.
3: It makes you forget yourself.
2: తన గౌరవాన్ని తీసివేస్తుంది.
3: You lose respect.
2: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
3: The human quality is gone.
2: దివ్యత్వాన్ని మరిపిస్తుంది.
3: The divinity is forgotten.
2: వాడు ఏమి చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో వానికే తెలియదు.
3: He doesn't know what he sees, what he listens to.
2: ఊగుతూ ఉంటుంటాడు.
3: He goes on talking that way in this way.
2: నిజముగా వాడిని చూసి ఎంత అవమానం వేస్తుంది.
3: What a matter of shame to look at him.
2: నవ్వు వస్తుంది. ఏమిట్రా వీడు మానవుడై పుట్టుకుని ఈ విధమైనటువంటి యొక్క ప్రాణం లేనటువంటి జీవిగా ప్రవహిస్తున్నాడే.
3: We just heckle at him because he behaves so. It's not good.
2: తద్వారా కొన్ని కొన్ని కుటుంబంలో కూడా నాశనం అయిపోతున్నాయి.
3: Because these qualities of features and families are ruined.
2: సంతానం కూడా ఈ విధమైనటువంటి మద్యపానానికి వినియోగించి కన్న భార్యను కట్టుకున్న బిడ్డలు కానీ ఏమాత్రం కూడా సాకటం లేదు.
3: All the money spent for these habits and is not able to maintain his family.
2: ఇలాంటి తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ భార్యలు కానీ పోషించలేనటువంటి వాడు ఎంత ఉండి ఏమి ప్రయోజనం?
3: With all the wealth, what is the use if you can't maintain the parents?
2: దీనికి మూల కారణం ఏమిటి?
3: What is the main reason?
2: మద్యపానమే.
3: It's only drinking.
2: నిజంగా అది మద్యపానంతో పాటు కొంతమంది సిగరెట్ కూడా తీసుకుంటుంటారు.
3: Along with drinking some smoke, cigarette.
2: ఈ సిగరెట్ వల్లనే ఈనాడు మానవునికి మితిమీరినటువంటి జబ్బులు ప్రవేశిస్తున్నాయి.
3: Because of smoking, people fall sick.
2: ఆస్తమా, ఇస్నోఫీలియా, గుండె జబ్బు ఇలాంటివంతా కూడా స్మోకింగ్ వల్ల వచ్చేటువంటివి.
3: Asthma, isthmophilia and cardiac complaints due to smoking.
2: నిజముగా ఒక్క తూరి వాడు సిగరెట్ పీల్చి తన కన్న బిడ్డను ఒక్క తూరి ముద్దు పెట్టని వాడికి క్యాన్సర్ వస్తుంది.
3: The moment he smokes and takes one puff, he will suffer from cancer.
2: ఒక్క తూరి నీవు స్మోకింగ్ చేసి ప్రత్యక్ష ప్రమాణంగా నిరూపించండి.
3: You can prove it directly.
2: తెల్లని బట్ట తీసుకుని ఆ గాలిని అది ఊపండి.
3: Take the white cloth and blow it.
2: ఈ తెల్లని బట్ట పైన ఎర్రని మార్పు ఏర్పడుతుంది.
3: On the white cloth you find red spot.
2: ఒక బట్టపైనే తన యొక్క గాలి వల్లనే ఇంతవరకు ప్రమాదం జరిగినప్పుడు ఈ స్మోకింగ్ వల్ల మన దేహంలో ఉన్నటువంటి రక్తనాళములు ఎంతవరకు చెడగొడుతుంది.
3: When the cloth shows all the spots, you can imagine how the vessels are.
2: ఆరోగ్యాన్ని పూర్తి నిర్మూలం చేస్తుంది.
3: The health is totally gone.
2: జీవితమే ఇంతవరకు నశింపజేస్తుంది.
3: The life span is cut short.
2: కనుక నిజమైన దైవ భక్తులు కాబోయేటువంటి వారు
3: the true devotees
2: మాంస భక్షణ, మద్యపానము, ఈ యొక్క స్మోకింగ్,
3: నాన్ వెజిటేరియన్ డైట్, the drinking and smoking,
2: ee yokka madhyapanam cheta maha kruramaina yokka karmalaku palapadutunnaru.
3: They must discontinue. They should not do that anymore.
2: Kaani idi ye prabhutvam kuda dinni aapaledu.
3: But none can stop it anyway.
2: Evari bhavam varalo marpu raavali.
3: The feeling should transform.
2: Idi manasika parivartana vallane kaligeyatundi kaani parulu valla bodhisthe vacheyatundi kaadu.
3: It should come out of mental transformation.
2: Evariki varu satyanni gurtinchi vartinchali.
3: Each one has to recognize the truth and conduct one's own self.
2: Prema swarupulara.
3: Embodiments of
2: ఈనాడు స్వామి యొక్క 69వ బర్త్డే అని మీరు భావిస్తున్నారు.
3: యూ వ్యూ దిస్ డే యాస్ ది 69th బర్త్డే ఆఫ్ భగవాన్.
2: ఆ విధమైనటువంటి ఆశలు లేవు.
3: స్వామి హాస్ నో
2: హ్యాపీ బర్త్డే అని అనేక మంది వస్తుంటే చెప్పారు.
3: మెనీ సే హ్యాపీ బర్త్డే.
2: నాకు ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నాను, నాకు ఎందుకు హ్యాపీ బర్త్డే చెప్తాను?
3: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ, దెన్ వై షుడ్ యూ సే హ్యాపీ?
2: ఉండండి,
3: యూ బీ హ్యాపీ.
2: హ్యాపీ నేను హ్యాపీ.
3: యువర్ హ్యాపీనెస్ ఇస్ భగవాన్.
2: ఉండాలంటే
3: this is the main thing.
2: ఈనాడు స్వామికి ఒక విధమైనటువంటి కానుకగా మీరు భావించి ఈ మాంస భక్షణ, మద్యపానము, ఈ స్మోకింగ్ మూడు కూడా స్వామికి అర్పితం చేయండి.
3: Therefore you should sacrifice non vegetarianism, drinking and smoking today.
2: మూడింటిని మీరు అర్పితం చేయటం వల్ల మీరు బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది.
3: When once you sacrifice, the society will progress, you will be better.
2: కుటుంబము, సమాజము, దేశము బాగుపడటమే స్వామి యొక్క లక్ష్యం.
3: The main aim of Bhagavan is the prosperity.
2: లక్ష్యాన్ని మీరు అనుసరించేటట్టుగా ఉంటుంటే, అనుసరించాలని విశ్వాసం ఉంటుంటే, మొట్టమొదటి ఈ మూడింటిని త్యజించాలి ఇదే క్షణంలో.
3: If you have full faith in Bhagavan's teachings, follow these three.
2: ఏదో రేపు రేపు రేపు అని అనుకోకూడదు.
3: Don't postpone saying tomorrow.
2: ఎందుకనగా
3: why?
2: ఇది నెక్స్ట్ నెక్స్ట్ అనుకుంటుంటే అది పూర్తి టెస్ట్ గా మారిపోతుంది.
3: If you go on saying next next, it becomes a test.
2: టెస్ట్ గా మారిపోతుంది.
3: Then it becomes taste.
2: వద్దు వద్దు.
3: నో,
2: ఇప్పుడే ఈ నిమిషం లేకుండా ఆ సంకల్పాన్ని మీరు దృఢం చేసుకోవాలి.
3: రైట్ నౌ ఇట్ సెల్ఫ్ డిటర్మిన్.
2: ఇది ఈనాడు మీ నుంచి నేను ఆశించేటువంటి యొక్క ఆశ.
3: దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బై భగవాన్ టుడే ఫ్రమ్ us.
2: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి వారు మీరు తప్పగా దీనిని ఆచరించి స్వామికి ఆనందాన్ని అందించి దేశానికి కుటుంబానికి కూడా సరైన ఆదర్శప్రాయులు అవుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
3: Bhagavan expects that you would follow these three things, make yourself happy, your family and the country by and large, and brings his discourse to a close.

0: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 19th May 2016 as part of Thursday Live from Prashantinilam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 22 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा अपने इस प्रेरणादायक दिव्य प्रवचन में मानव जीवन में इंद्रियों के प्रभाव एवं मानव की आध्यात्मिक प्रगति में उनके योगदान का अनेक उदाहरणों के माध्यम से विश्लेषण करते हैं। स्वामी का स्पष्ट कथन है कि इंद्रियों के विषयों से संलग्न होने पर ही मानव को सुख दुख के अनुभव प्राप्त होते हैं। दक्षिणामूर्ति के उदाहरण द्वारा स्वामी बताते हैं कि बुराई चाहे जितनी भी स्वल्प क्यों न हो, उसकी उपेक्षा नहीं करनी चाहिए। इसी प्रकार हजरत मोहम्मद के उदाहरण से बाबा समझाते हैं कि माया के संदर्भ में मानव को अपने अंतिम श्वास तक अत्यंत सतर्क रहना चाहिए, वरना थोड़ी सी चूक भी व्यक्ति को पतन की खाई में गिरा सकती है। हम सब आर्य हैं, अतः हमें इंद्रियों के वशीभूत नहीं होना चाहिए, प्रत्युत इंद्रियों को ही वश में रखना चाहिए। ऐसा करने पर ही आत्मा और अनात्मा के अंतर को समझने का ज्ञान प्राप्त होगा। सांख्य योग में श्री कृष्ण ने अर्जुन को जो उपदेश दिया, उसी के सार तत्व को स्वामी इस प्रवचन के माध्यम से हमें प्रदान करते हैं।
4: सर्वत्र पंचभूतानि सृष्टम् किंचिन्न विद्यते, पाताळ लोकमुनंदु गानि भूलोकमुनंदु गानि मरि ये स्वर्गलोकमुनंदु अयिनप्पटिकिनि पंचभूतमुनु तप्प इंका आरो भूतमनेटुवंटिदि एक्कड कूडानु कनिपिंचदु। కనుక దేనిని ఆశించినప్పటికీ, దీనిని విసర్జించినప్పటికీ, దీనితో సంయోగం కలిగినప్పటికీ, దీనితో వియోగం సంభవించినప్పటికీ పంచభూతముల యొక్క పరిణామము తప్ప అన్యము కాదు।
3: సర్వత్ర పంచభూతాని షష్టం కించిన్న విద్యతే, పాతాల లోకమే భూలోకమే యా చాహే స్వర్గ లోకమే पांच भूतों के अतिरिक्त छठा भूत कहीं भी नहीं दिखाई पड़ता है। अतः जिसकी भी अपेक्षा करें, जिसका भी त्याग करें, चाहे जिससे भी संबंध स्थापित करें या जिससे भी वियोग घटित हो, सब कुछ पंचभूतों के परिणाम के अतिरिक्त अन्य कुछ भी नहीं है।
4: पंचभूतमुलु नश्वरमैनटुवंटिवि, నిరంతరము మార్పు చెందేటువంటివి, నేడు వికసించినటువంటి పుష్పము రేపటికి వాడిపోతుంది, రేపు వాడిపోయిన పుష్పము మరునాడు కుళ్ళిపోతుంది, నేడు వండిన అన్నము రేపటికి పాసిపోతుంది, పాసిపోయిన అన్నము పక్వానికి రాదు, తదుపరి అది విషముగా మారిపోతుంది, నేడు అందచందముగా ఉండినటువంటి ఆకారము కొన్ని వర్షములకు వికారముగా మారిపోతుంది.
3: ఏ పంచభూత్ నశ్వర హై, నిరంతర పరివర్తిత హోనే వాలే హీ హై. ఆజ్ ఖిలా ఫూల్ కల్ ముర్ఝా జాయేగా, కల్ తక్ ముర్ఝాయా ఫూల్ అగలే దిన్ తక్ సడ్ జాయేగా. ఆజ్ పకాయా భాత్ కల్ తక్ బాసీ పడ్ జాయేగా, బాసీ పడా భాత్ ఖానే లాయక్ నహీ హోగా, అగలే దిన్ తక్ వహ్ జహర్ హో జాయేగా. ఆజ్ జో రూప్ అత్యంత సుందర హై వహ్ కుచ్ వర్షో కే బాద్ వికృత హో జాయేగా.
4: నేడు చంద్రుని ఎందున్నటువంటి అణువు రేపు భూలోకానికి దిగవచ్చు. నేడు భూమిపై ఉన్నటువంటి అణువు రేపటి దినము చంద్రమండలాన్ని చేరవచ్చు. ప్రతి 7 సంవత్సరములకు కూడాను దేహమునందున్నటువంటి యొక్క అణువులన్నీ కూడాను పూర్తిగా మారిపోతాయి. ఇట్టి అణువుతో కూడినటువంటి యొక్క ఇంద్రియములను స్థిరముగా భావించి అవే సత్యములను విశ్వసించి వాటి వెంట వెంటాడటం ఇది సరి అయినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
3: ఆజ్ చంద్రమా మే జో అణు హై వహ్ కల్ తక్ ధర్తీ పర్ ఆ సక్తా హై. ఆజ్ ధర్తీ పర్ జో అణు హై వహ్ కల్ తక్ చంద్రమా పర్ పహుంచ్ సక్తా హై. 7 వర్షో కే బీతతే బీతతే శరీర్ కే సారే కణ పూరీ తరహ బదల్ జాతే హై. ఐసే అణువో సే యుక్త్ ఇంద్రియో కో స్థిర మానకర్ ఉన్నే హీ సత్య మానకర్ ఉన్కా పీఛా కర్నా సహీ కర్తవ్య నహీ హై.
4: ఇవి కేవలము బాహ్య సంబంధమైనటువంటి విషయములను మాత్రమే వెంటాడుతూ ఉంటాయి. వీటిని 24 తత్వములతో కూడినటువంటి మాయా స్వరూపమని కూడాను నిరూపించింది భగవద్గీత. ఇంకా ఆత్మతో కూడి 25 తత్వములతో నిండినటువంటిదని కూడాను నిరూపించాడు బాలరాజు. వీటిని మనం సులభంగా అర్థం చేసుకునేవాళ్ళన, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, 5 కోశములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ చేరితే 24గా తయారవుతుంది. ఇంకా ఆత్మతో కూడినప్పుడు 25గా రూపొందుతుంది.
3: ఏ సదా బాహ్య విషయం కాహీ పీఛా కర్తే రహతే హై. భగవద్గీతనే ఇన్హే 24 తత్వోసే యుక్త్ మాయా స్వరూప్ కే రూప్ మే నిరూపిత్ కియా హై. ఆత్మా కే జుడనే పర్ ఇన్హే 25 తత్వో కే రూప్ మే బాల రాజు నే నిరూపిత్ కియా హై. ఇన్హే సరళతా సే సమజ్నా హై తో 5 కర్మేంద్రియ, 5 జ్ఞానేంద్రియ, 5 ప్రాణ, 5 కోశ తథా మన్, బుద్ధి, చిత్త ఔర్ అహంకార్, ఇన్ సబ్ కే జుడనే పర్ 24 తత్వ హోతే హై. ఇన్కే సాథ్ ఆత్మా కే జుడనే పర్ యే 25 తత్వో మే రూపాయిత్ హోతే హై.
4: ఈ 24 అవిద్యా లక్షణములైనటువంటివి కనుక, అవిద్యా వస్తువులైనటువంటివి కనుక, ఈ అవిద్యా వస్తువులను లెక్కించేటువంటి యొక్క దీనిలో ఈ సాంఖ్యము కొంత సహాయకారి అయినటువంటిది కనుక దీనికి సాంఖ్యయోగము అని పేరు వచ్చింది. శబ్ద స్పర్శ రూప రస గంధం. ఇంకా కర్మేంద్రియమైనటువంటివి కన్ను, ముక్కు, చెవు, నోరు, చర్మం. కన్ను ఉండవచ్చును, అది కర్మేంద్రియము, కాని దృష్టి లేకపోవచ్చు. కనుక కన్ను కర్మేంద్రియము, ఆ దృష్టియే జ్ఞానేంద్రియము. నోరు ఉండవచ్చును, కాని మాట్లాడలేకపోవచ్చు. నోరు కర్మేంద్రియము, మాటలు లేకపోవటం జ్ఞానేంద్రియం. అనేక మందికి చెవులు ఉంటుంటాయి కర్మేంద్రియములు, కాని వినిపించవు. కనుక నీ కర్మేంద్రియముతో కూడినటువంటివి జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియముతో చేరినటువంటివి కర్మేంద్రియములు.
3: ఈ 24 తత్వ అవిద్యా లక్షణ హోనే తథా అవిద్యా వస్తువే హోనే కే కారణ ఇన్కీ గినతీ కే సందర్భ మే సహాయక సిద్ధ హోనే కే కారణ ఇసే సాంఖ్య కహా గయా హై. ఆంఖ, నాక్, కాన్, ముహ్ ఔర్ త్వచా ये कर्मेंद्रिय है. आंख हो सकती है, वह कर्मेंद्रिय है, परंतु दृष्टि नहीं हो सकती है. अतः आंख कर्मेंद्रिय है और उसकी दृष्टि ज्ञानेंद्रिय है. मुंह हो सकता है, परंतु बातें नहीं कर सकता है. मुंह कर्मेंद्रिय है तो बातों का होना ज्ञानेन्द्रिय है, कर्मेंद्रिय कान होते हैं परंतु सुनाई नहीं देते हैं। अतः कर्मेंद्रियों से जुड़े रहने वाले ही ज्ञानेन्द्रिय हैं और ज्ञानेन्द्रियों से जुड़े रहने वाले ही कर्मेंद्रिय हैं।
4: కనుక కర్మేంద్రియములు ఐదు జ్ఞానికి అంతర్భావంతో శక్తి సామర్థ్యము నిరూపించేటువంటి జ్ఞానేంద్రియములు ఐదు, ఇవి పది. ఇంకా కోశములు ఐదు, అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఇవి పంచభూతములు, పంచప్రాణములు. ఇవి అన్ని చేర్చి 20 అవుతుంది. మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియ అహంకారము ఈ నాలుగు చేర్చి 24 అవుతుంది.
3: అత कर्मेंद्रिय पांच हैं और उनकी आंतरिक शक्ति को निरूपित करने वाले पांच तत्व ही पांच ज्ञानेंद्रिय हैं। ये कुल 10 हैं। इनके बाद पांच कोश हैं, अन्नमय मनोमय प्राणमय विज्ञानमय और आनंदमय कोश। प्राण अपान व्यान उदान और समान ये पांच प्राण हैं। इन सब को जोड़ने पर कुल 20 होते हैं। इनके साथ मन बुद्धि चित्त और अहंकार के जुड़ने पर कुल 24 होते हैं।
4: ఇవన్నీ కూడాను కేవలము అవిద్యా ప్రభావముతో ఉండినటువంటి వస్తువులు కనుక వీటిని లెక్కించటం వల్ల దీనికి సాంఖ్యము అని వచ్చింది. కనుక ఇట్టి మార్పు చెందేటువంటి ఇంద్రియముల ద్వారా మార్పు చెందినటువంటి ఆనందం మనకు ఏ రీతిగా లభిస్తుంది? మనం అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను దుఃఖ కారణములైనటువంటివి. కనుక ఇవి శాశ్వతములైనటువంటివి కావు, ఇవి వచ్చి పోయేటువంటివి. కనుక వీటిని మాత్రం నీ విశ్వసించి నీ ఇంద్రియములను పెడమార్గం పట్టించుకోవద్దు అని కృష్ణుడు బోధించాడు.
3: ఈ సభీ అవిద్యాకే ప్రభావసే యుక్త హోనేకే కారణ, ఇన్కి గినతి మే సహాయక హోనేకే కారణ ఇసే సాంఖ్య కహా గయా హై. అతః ऐसी परिवर्तनशील इंद्रियों के माध्यम से हमें अपरिवर्तनशील आनंद की प्राप्ति कैसे होगी? हम जिन आनंद का अनुभव कर रहे हैं वे सब दुख कारक ही हैं, अतः ये शाश्वत नहीं हैं, ये आने जाने वाले ही हैं। अतः श्री कृष्ण ने उपदेश दिया कि इन पर विश्वास कर अपनी इंद्रियों को గలత్ మార్గ పర్ మత్ జానేదో.
4: ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి అధికారి అయినా, ఎంతటి పదవి ఉండినప్పటికీ, ఎంతటి సిరి సంపదలతో కూడిన వాడైనప్పటికీ, ఇంద్రియములను నిగ్రహించుకుని లేకుండా వాడికి శాంతి అనేటువంటిది లభించదు. కనుక శాంతి అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం ద్వారానే మనకు లభిస్తుంది.
3: చాహే కితనా బడా విద్వాన్ క్యోన హో, చాహే బడా అధికారి క్యోన హో, चाहे कितने ही ऊंचे पद पर क्यों न हो, चाहे कितनी ही धन संपत्ति क्यों न हो, परंतु यदि वह अपनी इंद्रियों को नियंत्रण में नहीं करता है तो उसे शांति बिल्कुल प्राप्त नहीं होगी। शांति की प्राप्ति हमें इंद्रियों के नियंत्रण से ही होती है।
4: इंद्रिय निग्रह निमित्तमें అనేక విధములుగా కూడాను అర్జునుడికి బోధించాడు కృష్ణుడు. ఈ ఇంద్రియ నిగ్రహం ఏ రీతిగా మనం చేయటం? ఇంద్రియ నిగ్రహం అనేటువంటి చాలా కష్టమైనటువంటి అని భావిస్తుంటారు.
3: అత శ్రీకృష్ణనే అర్జున్ కో ఇస్ సాంఖ్య యోగ్ మే ఇంద్రియ నియంత్రణ సే సంబంధిత్ అనేక ఉపదేశ దియే. ఇంద్రియో కా నియంత్రణ కిస్ ప్రకార్ కియా జానా చాహియే. లోగ్ విచార్ కర్తే హై के इंद्रियों का नियंत्रण अत्यंत कठिन है।
4: इकड़ा अनार्य दुष्टम अन्नाडु कृष्णुडु. अनार्य दुष्टम अनगा आर्युलनी अनार्युलनी रेंडु तेगलवारु उंटुन्नारु. सन्मार्गमुनु पवित्रतनु प्रकाशमुनु आश्रयिंची आचरिंची अनुभविंचेटुवंटि वारु आर्युलु अनि. इंका అపవిత్రమైనటువంటి భావములతో అశుద్ధమైనటువంటి హృదయాలతో వారు చీకటిగా అనగా అజ్ఞానమును కమ్మి అపవిత్రతతో జీవించేటువంటి వారంతా అనార్యులు అని.
3: యహాన్ శ్రీకృష్ణనే అనార్య జుష్టం కహా. యహాన్ ఆర్య ఔర్ అనార్య కే రూప్ మే దో జాతియా విద్యమాన్ హై. సన్మార్గ్ పవిత్రతా और प्रकाश का आश्रय ग्रहण कर, उनका आचरण कर, उनका अनुभव प्राप्त करने वाले ही आर्य हैं। अपवित्र भावनाओं, अशुद्ध हृदयों और अज्ञान के साथ जीवन यापन करने वाले अनार्य हैं।
4: सन्मार्गमुनकु विरुद्धमु दुर्मार्गमु, पवित्रतकु विरुद्धमु अपवित्रमु, ప్రకాశమునకు విరుద్ధము అంధకారము. వీరందరూ కూడాను వీరే దేవతలు రాక్షసులు అని పిలువబడుతూ వచ్చింది. పవిత్రతతో కూడి సద్గుణములతో ఉండి ప్రకాశవంతమైనటువంటి జ్ఞానతత్వంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు వీరు ఆర్యులు అని నిర్ణయం చేసింది.
3: సన్మార్గ కా విపరీత్ దుష్ట మార్గ హై, పవిత్రత కా విపరీత్ అపవిత్రత హై, ప్రకాశ కా విపరీత్ అంధకార హై. इन्हीं को देवता और राक्षस कहा गया है. यह निश्चित किया गया है कि जो पवित्रता से युक्त, सद्गुणों से पूर्ण और प्रकाशमान ज्ञान तत्व में पहुंचे हुए होते हैं, वे आर्य हैं.
4: अर्जुन, नी इंतवरकू नेनु आर्युडनि भाविंचालु, नीवु दुर्मार्गमनेटुवंटि मार्गमुलो प्रवेशिस्तुन्नावु, అపవిత్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నావు, అంధకారంలో మునిగి ఉంటున్నావు, నీవు అనార్యునిగా నిరూపిస్తూ ఉంటున్నావు. ఇలాంటి వారిని ఆర్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గులు చేయటూ ఉన్నాడు. కనుక నీవు ఆర్యుడు కమ్మని అనేక విధములుగా కూడా ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని పురికొల్పాడు.
3: శ్రీకృష్ణునే కహా, హే అర్జున్, అబ్ తక్ మే తుమ్హే ఆర్య సమజ్తా రహా, కింతు తుమ్ दुष्ट मार्ग में प्रवेश कर रहे हो, अपवित्र मार्ग का अनुसरण कर रहे हो, अंधकार में डूबते जा रहे हो, स्वयं को अनार्य निरूपित करते जा रहे हो. ऐसे में तुम्हें आर्य कहना शर्म की बात है. इस प्रकार श्री कृष्ण ने अर्जुन को आर्य बनने के लिए अनेक प्रकार से प्रोत्साहित किया.
4: ఈ అజ్ఞానమునకు మూల కారణము నీ యొక్క మోహము. ఈ మోహమునకు పునాది అజ్ఞానము. ఈ దుఃఖ మోహన అజ్ఞానములు మూడు కూడాను కొంతవరకు అరికట్టుకుని వలన నీ యొక్క ఇంద్రియ నిగ్రహానికి తగిన ప్రయత్నం చేయమన్నాడు. ఇంద్రియముల విషయాన్ని చక్కగా గమనించాలి.
3: శ్రీకృష్ణునే కహా, తుమ్హారే ఇస్ అజ్ఞాన్ కా మూల్ కారణ తుమ్హారా మోహ హీ హై. इस मोह की नींव अज्ञान ही है. अतः इन दुख, मोह और अज्ञान पर नियंत्रण पाना है तो अपनी इंद्रियों को वश में करने के प्रयत्न करने चाहिए. इंद्रियों के विषय को बड़ी सावधानी से देखना चाहिए.
4: जीव यात्रा लो इंद्रियमुलु अनेटुवंटिवि गम्यमुनु चेर्चेटुवंटि गुर्रमुलु वंटिवि. ఈ గుర్రమును అదుపులో ఉంచినప్పుడే రథమునకు కాని రథమునందు ఉన్నటువంటి వారికి కాని క్షేమం చేకూరుతుంది. ఈ గుర్రమును స్వేచ్ఛగా వదిలినప్పుడు గుర్రము ఒక రథమునందు కూర్చున్నటువంటి యొక్క యజమానులకు కాని రథమునకు కాని ప్రమాదం సంభవించవచ్చు. కనుక మొట్టమొదట నీవు గమ్యాన్ని సుక్షేమంగా చేరవలనన్నా ఈ గుర్రమును మొదలు నీవు అదుపులో పెట్టుకోవాలి.
3: जीवन यात्रा में ये इंद्रिय गंतव्य तक पहुंचाने वाले घोड़ों के समान हैं. इन घोड़ों को नियंत्रण में रखने पर ही रथ और रथ में बैठे लोग सुरक्षित रह पाएंगे. इन घोड़ों को स्वेच्छा से छोड़ देने पर रथ और रथ में बैठे लोगों को खतरा हो सकता है. अतः गंतव्य तक सुरक्षित पहुंचना है तो प्रथमतः इन घोड़ों को नियंत्रण में रखना चाहिए.
4: इंद्रियमुलकु मात्रह अने कोत्त पेरु पेट्टाडु कृष्णुडु. मात्र अनगंटे एंटि? या माया इति मात्रह अनि दीनिकि अर्थं. एदि कोलचुनो दानिकि मात्र अनि. इक्कड इंद्रियमुलकु कोल्चेटुवंटिदि ए विधमैनटुवंटि शक्ति सामर्थ्यमुनु निरूपिंचगलमु.
3: श्रीकृष्ण ने इन इंद्रियों को एक नया नाम मात्रह दिया. मात्रह का अर्थ क्या है? या माया इति मात्रह, यही इसका अर्थ है. अर्थात जो मापता है वही मात्रह है। यहां इंद्रियों की शक्ति और सामर्थ्य को कैसे मापा जा सकता है?
4: नालुक उंटुंदी, इदि तीयगा उन्नदी, इदि चेदुगा उन्नदी, अनि ई रुचिनु कोल्चिनटुवंटिदि एमिटि? ఇది తీపు ఇది చేదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసి దానికి కొలచి అనేక నిర్ణయం చేసినటువంటిది నాలుక. మనిషి బాగానే ఉన్నాడు కానీ ముక్కు మాత్రం పొడువు అని వాని ఆకారాన్ని నిర్ణయం చేసింది. ఈ కొలతలు చేసినటువంటిది ఏమిటి? కన్నులు. ఇది చాలా శ్రావ్యంగా ఆనందంగా ఉంటున్నది గానము. ఇది స్వరబద్ధంగా లేదు అని మంచి చెడ్డలు నిర్ణయం చేసినటువంటిది చెవి. అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయాన్ని నిర్ణయం చేసి అనగా కొలచి ఈ మంచి చెడ్డలు నిర్ణయం చేస్తుండాలి ఈ ఇంద్రియములు.
3: జీభ హే యహ మీఠా హే యహ తీఖా హే ఇస్ ప్రకార్ స్వాద్ కో మాపనే వాలా క్యా హే యహ మీఠా హే యహ తీఖా హే ఐసా నిర్ణయ జీభ హీ కర్తీ హే. आदमी देखने में अच्छा ही है लेकिन नाक लंबी है, इस तरह उसके आकार का निर्णय किया गया है. ऐसा मापने वाली क्या है? आंख. यह गाना सुनने लायक और आनंदपूर्ण है, यह सुर में नहीं है. इस प्रकार अच्छे बुरे का निर्णय कान करता है. इस प्रकार एक एक इंद्रिय एक एक विषय को माप कर अच्छे बुरे का निर्णय करती है.
4: अदे विधंगाने ई मात्राने दानिकि इंकोक अर्थं कूडा उंटुंडाली. इक्कड ओक नियति अन्नारु, परिमिति. ई लिमिट अंटे दीनिकि ए विधंगा इंद्रियालकु लिमिट अनि मनं निर्णयं चेयवच्चु. मुक्कुनिच्चाडु भगवंतुडु, శ్వాసము ఉచ్ఛ్వాస నిశ్వాసములను అనుభవించుటకు, గంధము అనగా వాసన చూచుటకు ఈ ముక్కునిచ్చాడు. ఈ విధమైనటువంటి కార్యముల చేత నీ జీవితాన్ని గడుపుకొని దీనిని ధన్యము గావించి సక్రముగా దీన్ని వినియోగించుకోమనిచ్చాడు. ఇది సరైనటువంటి రీతిలో మనం వినియోగించుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను శిరసావించినటువంటి వారమవుతాం. తదుపరి ఈ ఇంద్రియములను పవిత్రమైనటువంటి దాంతో మనం ప్రవేశించినటువంటి వారమవుతాం.
3: मात्रा का अर्थ मित अथवा सीमा या लिमिट है. इंद्रियों के लिमिट को कैसे मापा जा सकता है? ईश्वर ने नाक दी है, श्वास अर्थात उच्छ्वास और निःश्वास तथा गंध का अनुभव करने के लिए नाक दी. इनके द्वारा जीवन बिताकर जीवन को सार्थक और सदुपयोगी करने के लिए नाक दी गई. इन इंद्रियों का सही ढंग से उपयोग करने पर हम ईश्वर की आज्ञाओं का पालन करने वाले भी होंगे और इंद्रियों को पवित्र मार्ग में प्रवेश कराने वाले भी होंगे.
4: सक्रमित मार्ग में नड़चुकोटमु भगवत आज्ञनु शिरसा वहिंचटमु रेंडू जरगटं चेत తద్వారా ఎంతైనా మనకు ఫలితం లభిస్తుంది. అట్లు కాకుండా ముక్కునిచ్చినటువంటిది శ్వాస కోసమని లేక మంచి సుగంధాన్ని అనుభవించడం కోసమని ఇచ్చినటువంటి ముక్కుతో నస్యం వేసుకుంటూ కూర్చుంటే ఇది అపమార్గాన్ని పట్టించినటువంటి వారమవుతాం. తద్వారా భగవంతుడిచ్చినటువంటి ఈ ఇంద్రియాన్ని తప్పు మార్గంలో ప్రవేశపెట్టినటువంటి వారమే కాకుండా దానిని దుర్వినియోగపరచుకోవటం కూడాను దైవాజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం కూడా అవుతాం.
3: सही मार्ग का अनुसरण करने और ईश्वर की आज्ञा का पालन करने के कारण हमें अच्छे परिणाम भी प्राप्त होंगे. जो नाक श्वास और गंध के लिए दी गई है उसका सदुपयोग न करके सूंघनी के लिए करेंगे तो इसका दुरुपयोग करने वाले होंगे. ईश्वर प्रदत्त इस इंद्रिय का बुरे मार्ग में प्रवेश कराने पर उसका दुरुपयोग करने वाले ही नहीं प्रत्युत ईश्वर की आज्ञा का उल्लंघन करने वाले भी होंगे.
4: నాలుకనిచ్చాడు భగవంతుడు. నాయన, నువ్వు మధురమైనటువంటి మాటల చేత ఇతరుల హృదయాన్ని బాధించకు అని చెప్పారు. మధురమైనటువంటి మాటలతో వారిని ఆనంద పెట్టాలి. హృదయానికి బాధ కలిగేటువంటి మాటలు ఈ యొక్క నాలుగు ద్వారా ప్రవేశపెట్టకూడదు.
3: ఈశ్వర్నే జీవది, ఈశ్వర్నే కహా వత్స్, ఇస్కా ఉపయోగ్ కోమల్ శబ్దో కే లియే కరో, దూసరో కా మన్ కభీ మత్ దుఖాఓ, కోమల్ ఏవం మధుర శబ్దో సే సబ్కో ఆనందిత్ కర్నా చాహియే. ఇస్ జీవ సే హృదయ కో కష్ట పహుంచానే వాలే శబ్దో కా ప్రయోగ్ నహీ కర్నా చాహియే.
4: అంతే కాకుండా సాత్విక ఆహారమును, పవిత్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారమును భుజించమని చెప్పాడు. దేహమునకు సంబంధించినటువంటి యొక్క విటమిన్స్, ప్రోటీన్స్ ఇలాంటి శక్తి సంబంధమైనటువంటి యొక్క పదార్థములు కూడా భుజించమని చెప్పాడు. అంతేకాని ఈ నాలుగుతో సిగరెట్లు, బీడీలు, చుట్టలు త్రాగటము, మద్యపానము సేవించటము, మాంసమును భక్షించటము, ఈ విధమైనటువంటి యొక్క వృత్తుల చేత భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంద్రియాన్ని మనం దుర్వినియోగపరిచినటువంటి వారం అవుతాం, భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం అవుతాం.
3: ఇతనా హీ నహీ, సాత్విక్ పవిత్ర ఏవం స్వాస్థ్య కారక భోజన కర్నే కే లియే భీ కహా. యహ భీ కహా కి శరీర్ కో శక్తి ప్రదాన్ కర్నే వాలే విటామిన్స్ ఔర్ ప్రోటీన్స్ లేనే చాహియే. ఐసా న కర్కే యది జీవ కా ఉపయోగ్ సిగరెట్, బీడీ, చిరుట్, మదిరా ఆది పీనే ఔర్ మాంస భక్షణ కే లియే కరేంగే తో ఈశ్వర్ ప్రదత్త ఇస్ ఇంద్రియ కా దురుపయోగ్ కర్నే వాలే హోంగే, ఈశ్వర్ కీ ఆజ్ఞా కా ఉల్లంఘన్ కర్నే వాలే హోంగే.
4: ఇదే విధంగా ప్రతి ఇంద్రియమును కూడాను ఏ విధంగా భగవంతుడు నిర్ణయించాడో, ఏ నిమిత్తమై అనుగ్రహించి ప్రసాదించాడో ఆ మార్గమును మనం అనుభవించినప్పుడే ఇంద్రియములు సరియైనటువంటి దీంట్లో మనకు సుఖశాంతిని అందించగలవు. ఈ ఇంద్రియములు విషయ సంపర్కము చేత లేక సంసర్గము చేత సుఖదుఖములను, వేడి చల్లదనమును కూడాను అందుకుంటున్నాయి. కేవలం ఇంద్రియములు ఉండినంత మాత్రమున మనకు సుఖదుఖములు ఏమాత్రం కూడా కలగవు. ఇంద్రియములు విషయముతో కూడినప్పుడే సుఖదుఖాలకు కారణమవుతుంది.
3: ఇసీ ప్రకార ఈశ్వర్ నే ప్రత్యేక ఇంద్రియ కే లియే జో నిర్ణయ కియా, జిస్ నిమిత్త అనుగ్రహ రూప్ మే ప్రదాన్ కియా, యది ఉసీ కా అనుసరణ కరేంగే తో యే ఇంద్రియా హమే సచ్చే సుఖ్ ఔర్ శాంతి దే పాయేంగీ. ये इंद्रियां विषय भोग के संपर्क से सुख दुख और गर्मी तथा ठंड का अनुभव प्राप्त कर रही हैं. इंद्रियों के रहने मात्र से हमें सुख और दुख के अनुभव नहीं होते हैं. विषय के संपर्क के कारण ही इंद्रियों को सुख और दुख के अनुभव प्राप्त हो रहे हैं.
4: నీవు ఇక్కడ ఉన్నావు, నీ చెవు ఇక్కడే ఉంటుండాలి. ఇంద్రియం ఏదో నీ గ్రామం లోపల ఏదో జరిగి ఉంటుండాలి, మంచి కాని చెడ్డ కాని. అక్కడ విషయం ఉంది, ఇక్కడ ఇంద్రియం ఉంది. కానీ నీకు సుఖం కాని లేక దుఃఖం కాని, ఆనందం కాని లేక విచారం కాని రెండూ లేవు. అది ఏదైనా ఒక ఫోన్ ఏగిన వచ్చి అయ్యా ఈ మంచి విషయం జరిగిందంటే చాలా ఉప్పొంగిపోతున్నావు, ఈ చెడ్డ విషయం జరిగిందంటే విచారంలో కుంగిపోతున్నావు.
3: తుమ్ యహీ పర్ హో, తుమ్హారే కాన్ యహీ హై, తుమ్హారే గావ్ మే అచ్చా యా బురా కుచ్ ఘటిత్ హోతా హై, వహాం కోయి విషయ హై, యహాం ఇంద్రియ హై. తుమ్హే సుఖ్ యా దుఃఖ్, ఆనంద్ అథవా చింతా కుచ్ భీ నహీ హై. పరంతు కోయి ఫోన్ ఆతా హై ఔర్ పతా చల్తా హై కి కుచ్ భలా ఘటిత్ హువా తో ఫూలే నహీ సమాతే హో, బురా ఘటిత్ హోతా హై తో బహుత్ దుఃఖీ హోతే హో.
4: ఇంద్రియములకు విషయము చేరినప్పుడే సుఖదుఖములకు కారణమైపోతా ఉంది. కనుక విషయములు ఉండినప్పటికీ విషయము మార్పు చెందేటువని ఇంద్రియములకు దానికి ఏమాత్రం కూడా చేర్చుకోకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా అనిత్యములైనటువంటివి, ఇవి నిజంగా కూడా శాశ్వతమైనటువంటివి కాదు. ఈ విషయాన్ని మనం ఒక్కొక్క చిన్నదానిని చిన్నదానిని మనం చేర్చుకుంటూ పోవటం చేత మన జీవితము మరింత మాలిన్యంగా మారిపోతుండాలి.
3: ఇంద్రియోకో జబ్ కోయి బాత్ పహుంచతీ హై తో సుఖ్ या दुख के भागीदार बन रहे हो. अतः विषय तो रहते हैं, वे निरंतर बदलने वाले भी होते हैं. इन बदलने वाले विषयों को इंद्रियों के साथ जुड़ने नहीं देना चाहिए. ये सभी अनित्य हैं. यथार्थ में ये सब शाश्वत नहीं है। ऐसे छोटे छोटे विषयों को एक एक करके जोड़ते रहने के कारण हमारा जीवन और भी मलिन होता जा रहा है।
4: ప్రపంచంలో అనేక జీవులు ఉంటున్నాయి. ఇక్కడ కొన్ని కొన్ని కొన్ని ఇంద్రియముల చేతనే అవి కట్టుబడిపోతుంటాయి. కురంగ మాతంగ పతంగ నేను బృందముల వలె అన్నాడు. కురంగ మాతంగ పితంగ అనగా కురంగం, కురంగం అనగా జింక. ఇది శబ్దముతోనే స్తంభించిపోతుందట. శబ్దంతోనే కొంచెం వరకు తాను కట్టుబడిపోతుంది. మాతంగ ఏనుగు, ఇది స్పర్శతో కట్టుబడిపోతుంది. ఈ విధంగా అనే కొన్ని కొన్ని జంతువులు ఒక్కొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో
3: సంసార మే అనేక ప్రాణీ హై. ఇన్మే సే ఏక్ ఏక్ ప్రాణీ ఏక్ ఏక్ ఇంద్రియ కే కారణ బందీ హోతా జా రహా హై. ఇన్హే కురంగ, మాతంగ, పతంగ, మీన్ ఔర్ భృంగ కహా గయా హై. కురంగ కా అర్థ हिरण है, यह ध्वनि से स्तंभित हो जाता है, ध्वनि से ही बंदी हो जाता है. मातंग अर्थात हाथी, यह स्पर्श से बंदी हो जाता है. इस प्रकार कुछ कुछ प्राणी शब्द, स्पर्श, रूप, रस, गंध आदि से बंदी हो जाते हैं.
4: पतंग मोनी, पतंग मनगा मिड़ता, అది లైటర్ను చూచిన తక్షణమే అది వచ్చి దాంట్లో కూలిపోతుంది. మీనము చేప, చేప ఇది రసమునకు అనగా ఎర్ర యొక్క రసమును చూసినకి అది బంధింపబడిపోతుంది. తుమ్మెద, ఇది వాసన చూసేటప్పటికే పుష్పంలో ప్రవేశిస్తుంది. కురంగ, మాతంగ, పతంగ, మీన బృందముల వలె అని ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క విషయానికి మాత్రమే కట్టుబడిపోతున్నాయి. కానీ మానవుడు అన్నింటికీ కట్టుబడిపోతున్నాడు.
3: पतंग अर्थात टिड्डा है, यह प्रकाश को देखते ही वहां आकर गिर पड़ता है. मीन अर्थात मछली, यह चारे को देखकर कांटे में फंस जाती है. भंवरा, यह गंध से फूल में प्रवेश करता है. कुरंग, मातंग, पतंग, मीन और भृंग, ये एक एक इंद्रिय के कारण मात्र एक एक विषय से ही बंदी होते जा रहे हैं, परंतु मानव सभी से बंदी होता जा रहा है.
4: शब्द स्पर्श रूप रसगंधादुल को कट्टुबड़ी पोतुन्नाडु. कनुक ई योक्क चेप कंटे, तुम्मेद कंटे, एनुक कंटे, जिंक कंटे, मिड़त कंटे कूडा हीनमैपोतुन्नाडु मानवुडु. दीनिकि ओक चिन्न कथ. ఒకానొక సమయం లోపల దక్షిణామూర్తి దేశ సంచారం చేస్తూ వచ్చాడు. ఈ సంచారంలో దక్షిణామూర్తి ఒక్కొక్క వస్తువును, ఒక్కొక్క విషయాన్ని తాను గురువుగా స్వీకరిస్తూ వచ్చాడు.
3: శబ్ద స్పర్శ రూప రస్ గంధ ఆది సభీసే బందీ హోతా జా రహా హై. వహ్ ఇస్ మచ్లీ, భంవరా, హాథీ, హిరణ్ ఔర్ పతంగ్ సే భీ गया गुजरा होता जा रहा है. इसे समझाने के लिए एक छोटी सी कहानी. एक बार दक्षिणामूर्ति पूरे देश में विचरण कर रहा था. इस दौरान वह एक एक वस्तु, एक एक विषय को अपना गुरु मानता आया.
4: దక్షిణామూర్తి కి 34 మంది గురువులు ఉన్నారని కొంతమంది, 64 మంది గురువులు ఉన్నారని కూడా కొంతమంది చెప్తారు. ఒకనాడు వస్తు ఈ సముద్రానికి దగ్గరకు వచ్చి ఇసుకు దిన్న పైన కూర్చొని ఆ సముద్రం యొక్క అలలను ఆశ్చర్యంగా ఆనందంగా తిలకిస్తున్నాడు. ఒక్క నిమిషంలో ఏదో గాలికి ఒక చెట్ట వచ్చి పడింది ఆ సముద్రంలో. తక్షణమే ఈ సముద్రము ఒకదానిపైన ఒకటి అలను పంపించి ఆ చెట్టను గట్టుకుని ఎత్తించింది.
3: కుచ్ లోగ్ దక్షిణామూర్తికే 34 గురు మానతే హై, తో కుచ్ 64 గురు కహతే హై. एक बार दक्षिणामूर्ति समुद्र तट पर पहुंचा और वहां रेत के ढेर पर बैठकर साश्चर्य और सानंद समुद्र की लहरों को देखने लगा. थोड़े समय के बाद हवा के झोंके से कुछ कूड़ा आकर समुद्र में गिरा. अगले ही क्षण समुद्र ने बड़ी बड़ी लहरों के सहारे उस कूड़े को किनारे पर धकेल दिया.
4: दक्षिणामूर्ति अनुकुन्नाड़ అనంతమైన సముద్రము, అగాధమైన లోతు కలిగినటువంటి ఈ సముద్రము, ఒక్క చిన్న చెత్త వచ్చి దాంట్లో పడితే దానికి ఏమి నష్టము? ఇందుకోసం ఈ విధంగా దీనికి ఇంత తీవ్రంగా దాన్ని తక్షణమే దీన్ని వెనుకకు నెట్టివేస్తుండాలి అని యోచించాడు. తదుపరి ధ్యాననిష్ఠుయ్యాడు, చేసి దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించాడు.
3: దక్షిణామూర్తి సూచనలగా, అరే యా సముద్రతో అనంత హే, అథాహ గహరాయి హే, ఫిర్ ఇతనా జరాసా కూడా ఆ గిరనే సే ఇస్ సముద్ర కా క్యా నుక్సాన్ హువా, ఇస్నే తురంత బడీ బడీ లహరో సే ఉస్ కూడే కో యూ క్యో బాహర్ కర్ దియా. ఇస్కే బాద్ వహ ధ్యాన్ మగ్న హువా ఔర్ తబ్ ఇస్కే ఆంతరిక్ అర్థ కో పహచాన్ పాయా.
4: ఈనాడు కొంత చెత్త వచ్చి తన పైన పడితే దాన్ని తాను ప్రవేశపెట్టుకుంటే అదే విధంగా చెత్త చెత్త చెత్త చెత్త దండిగా వచ్చి కట్టగడిపటికి సముద్రము రూపుణి కుడుము మరిపింపు చేస్తుంది, సముద్రాన్ని కప్పివేస్తుంది. కనుకని మొట్టమొదటి జాగ్రత్తలోనే చిన్న చెత్తను కూడా తాను లోపల చేర్చకపోతే తానికి ఏ విధమైనటువంటి అపవిత్రత ఉండదు కదా అనేటువంటి ఉద్దేశంతో సముద్రం ఈ రకంగా చేస్తుండాలని భావించాడు.
3: యది థోడేసే కూడేకో సముద్ర అపనే మే సమానే దేగా తో ఏసే హీ థోడా థోడా కర్ కూడా ఇస్మే గిర్తా రహేగా ఔర్ అంతతః సముద్ర కా స్వరూప్ హీ బదల్ జాయేగా, పూరా సముద్ర కూడే సే ఢక్ జాయేగా. పహలే సే హీ జాగరూక్ రహతే హువే జరా సే కూడే కో భీ అపనే మే న సమానే దే తో కిసీ ప్రకార్ సే వహ అపవిత్ర నహీ హోగా. यही सोचकर समुद्र ने ऐसा किया होगा.
4: प्रारंभ में చిన్న చిన్న విషయాలకు కూడాను మన లోపల ఏమాత్రం కూడాను అవకాశము చెడ్డ భావాలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే పెద్ద పెద్ద విషయాలు మనలో ఇంక ప్రవేశించడానికి వీలుండదు. ఒక్క చిన్న విషయం ఏమైనా హృదయంలో చేరితే ఇది మంచిదా చెడ్డదా, ఇది చెడ్డదైతే తక్షణమే దాన్ని అలలు మాది బయట పంపించడానికి ప్రయత్నించాలి. ఏదో ఇది చిన్న విషయం కదా చిన్న విషయం కదా అని మనము దానికి ప్రవేశమిస్తే క్రమక్రమేణా అది పెద్దదిగా మారిపోతుంది.
3: యది ఆరంభమే హి ఛోటే ఛోటే బురే విషయం కో అందర్ జగహ్ నా దే తో బడే బడే విషయం కే లియే కోయి స్థాన్ నహీ రహేగా. యది కోయి ఛోటా సా విషయ మన్ మే ప్రవేశ్ కర్తా హై తో తురంత విచార్ కర్నా చాహియే కి యహ్ అచ్చా హై యా బురా. यदि वह बुरा है तो समुद्र की लहरों की भांति उसे तुरंत बाहर कर देना चाहिए. यदि उसे छोटा विषय मानकर उपेक्षा करें तो वह धीरे धीरे बहुत बड़ा हो जाएगा.
4: కనుకనే ఇంద్రియముల యొక్క పనులను చక్కగా గుర్తించి ఇది మంచిదా చెడ్డదా అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుంటే ఏ విధమైనటువంటి చెడు మార్గంలో కూడాను దీన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవచ్చు. ఐదింటికి వశమైపోయినటువంటి మానవుడు ఇంకా వాడు ఏమాత్రం కూడాను కోలుకొనలేడు. వానికి శాంతి సుఖములు ఏమాత్రం కూడాను లభ్యము కావు. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి.
3: ఇస్లియే యది ఇంద్రియోకే కార్యోకో అచ్చీ తరహ జాంచ్ కర్ అచ్చే బురే పర్ అచ్చీ తరహ సే విచార్ కర్నే పర్ కిసీ భీ ప్రకార్ కే బురే మార్గ్ మే ప్రవేశ్ కర్నే సే బచ్ సక్తే హై. पांचों इंद्रियों के वशीभूत हुआ मानव कदापि उबर नहीं सकता है, उसे सुख और शांति कभी प्राप्त नहीं हो सकते हैं. इसके लिए एक छोटी सी कहानी भी है.
4: ఒక మహారాజు ఉండేటువంటి వాడు, ఆ మహారాజుకు ఐదు మంది భార్యలు. ఈ ఐదు మంది భార్యలు కూడా ఎవ్వరూ చెప్పినట్టు వినేటువంటి వారు కాదు. ఈ మహారాజు రాజులకు మహారాజే కాని చాలా బాధలతో కూలిపోతున్నాడు. తలపైన కిరీటము, తలలోపల విచారము.
3: बहुत पहले एक महाराजा रहता था, उसके पांच रानियां थीं. ये पांचों रानियां कभी किसी की भी बात नहीं सुनती थीं. यह राजाओं के लिए महाराजा तो था परंतु बहुत दुखी था. सर पर मुकुट था और सर के अंदर चिंताएं.
4: ही विधंगा वीर की वशम कावटम चेत कदा ई बाधलंता कलगटम. निजंगा భార్యకు వసులు కానటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని విచారించాడు. ఒకనాడు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా కూడా విచారణ చేయటము చాలా కష్టంగా ఉంటుంటుంది, ఎవరైనా ఏమైనా తలుచుకోవచ్చును అని ఒక సమావేశం చేపించాడు.
3: ఏక్ దిన్ రాజానే విచార్ కియా కి ఇస్ తరహ్ ఇన్కే వశ్ మే హో జానే కే కారణ్ ఇతనే కష్ట హో రహే హై, यथार्थ में क्या कोई एक भी ऐसा व्यक्ति है जो पत्नी के वशीभूत न हुआ हो? इस विषय पर खुलेआम विचार करना भी बहुत कठिन है। कोई कुछ बुरा भी मान सकता है। यूं विचार कर राजा ने एक दिन एक समारोह का आयोजन किया।
4: ये समावेश की पूरे प्रजलू రావాలని ఆహ్వానం చేశాడు. ఒకవైపున ఒక పెండాలు వేశారు పందిరి, మరొక వైపున ఒక పందిరి వేశాడు. ఒక యొక్క పెండాల లోపల పందిరి లోపల భార్యకు వశమైనటువంటి వారు ఇక్కడ కూర్చోవాలి, భార్యను వశం చేసుకున్నవాడు ఇక్కడ కూర్చోవాలి అని పెండాలు ప్రత్యేకంగా పెట్టాడు.
3: షహర్ కే సభీ నివాసియో కో ఇస్మే ఆమంత్రిత్ కియా. ఏక్ ఓర్ ఏక్ పండాల్ లగాయా గయా और दूसरी ओर एक और पंडाल लगाया गया। पत्नी के वश में रहने वालों को यहां बैठना है, पत्नी को वश में किए लोगों को यहां बैठना है। इस प्रकार दो पंडाल अलग करके रखे गए।
4: उच्चार अंदर उच्चार भारी को वश में पंडालों चेरी प्रति చూచాడు. కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతమంది ఉంటున్నారు కదా నా రాజ్యంలో, మీరొక్కడు మాత్రం ఉండటంలో తప్పే వచ్చిందనుకున్నాడు.
3: ఆయే సభీ లోగ్ ఆయే పత్నికే వశ్ మే రహనే వాలోకే పండాల్ మే హీ సభీ లోగ్ ఇకట్ఠా హోనే లగే. రాజా నే దేఖా, స్వయం కో ధీరజ్ బంధాయా, సోచా మేరే రాజ్య మే ఇతనే లోగ్ హై, ఫిర్ మేరే అకేలే కా పత్నికే వశ్ మే రహనే మే बुरा ही क्या है?
4: सभ प्रारंभम कावडानिकि मुंदुगा ओक्कडु मात्रं वच्चि भार्यनु वशम चेसुकुन्नटुवंटि पेंडालो निल्चुकुन्नाडु. चाला संतोषिंचाडु. ओक्कडैना उंटुन्नाडु कदा अनि अतनि दग्गरिकि पोयि स्वागतं चेसि, महानुभावुडवु नुव्वु, नीवु ई भार्यनु वशम चेसुकुन्नटुवंटि वाडिगा उंटुन्नावु अनि अतनि अनेक रकंगा वर्णिंचाडु. ईमेनु वशम चेसुकोवडानिकि ई विधमैनटुवंटि मार्गानि नुव्वु अनुसरिंचावु अनि प्रश्निंचाडु.
3: सभा के आरंभ होने से ठीक पहले एक आदमी पत्नी को वश में किए गए लोगों के पंडाल में आ खड़ा हुआ. राजा बहुत संतुष्ट हुआ और सोचा, कम से कम एक तो मेरे राज्य में है. राजा उसके पास गया और उसका स्वागत करते हुए कहा, तुम महानुभाव हो, पत्नी को वश में करने वालों के लिए अच्छे उदाहरण हो. इस तरह कई प्रकार से राजा ने उसकी प्रशंसा की और पूछा, पत्नी को वश में करने के लिए तुमने किस मार्ग को अपनाया?
4: చెప్పాడు మహారాజా, నేను భార్య కోసమే కాని భార్య నా వశం కాదు అన్నాడు. అయితే మరి ఈ పెండాలను ఎందుకు వచ్చి నిల్చుకున్నావు అన్నాడు. మా భార్య చెప్పింది, పుర ప్రజలంతా ఎక్కడ నిల్చుకుంటారో అక్కడ నువ్వు ఉండకూడదు, ప్రత్యేకంగా పోయి ఉండాలి అని శాసించింది అన్నాడు.
3: తబ్ ఉస్ ఆద్మీ నే కహా, మహారాజ్ మే పత్నీ కా వశీభూత హూ, పత్నీ మేరే వశ్ మే నహీ హై. రాజా నే పూచా, ఫిర్ తుమ్ ఇస్ పండాల్ మే క్యో ఖడే హో? ఉస్ నే కహా, మహారాజ్ మేరీ పత్నీ నే కహా థా కే షహర్ కే సభీ లోగ్ జహాం ఖడే హోంగే मुझे वहां नहीं खड़ा होना है. पत्नी ने आज्ञा दी कि मुझे सबसे अलग खड़ा होना चाहिए.
4: वील का वीर अंदर चोटे नीवाली महाराज चाला गट्टिगा अब मनि चाला कठिन नमस्कार स्वामी महाराजा शिक्षा पर्वे ना प्राणम तीसना पर्वे ना भार्य मत महाराजा లోకములో దీనికి లొంగిపోవటం చేత ఈ విధమైనటువంటి బాధనకు గురి అయిపోతున్నామని.
3: తబ్ మహారాజా నే జోర్ దేకర్ కహా కి ఉస్కా యహాం ఖడా రహనా సంభవ నహీ హై, సభీ లోగ్ జహాం ఖడే హై ఉసే భీ వహీం ఖడా హోనా పడేగా. తబ్ ఉస్ ఆద్మీ నే మహారాజా కో ప్రణామ్ కర్తే హువే పూరీ దృఢతా సే కహా, మహారాజ్ చాహే ఆప్ ముఝే దండిత్ కరే, चाहे मेरे प्राण ही ले लें, परंतु मैं अपनी पत्नी की बात टाल नहीं सकता. तब महाराजा ने विचार किया कि इंद्रियों के वशीभूत हो जाने के कारण ही इतने कष्ट सहने पड़ रहे हैं.
4: అతనే మహారాజు అనేటువంటి వాడు మనస్సు. అతనికి 5 మంది ఈ ఇంద్రియములే భార్యలు. ఈ ఇంద్రియాలకు లొంగినటువంటి వాడు వీడు మహారాజు అయినప్పటికీ వీడి బాధలకు తప్పినవి కావు. వీటిని తృప్తి చేయటానికి ఎవరితోనూ కాదు.
3: వహ్ మహారాజా హీ మన్ హై, ఉస్కీ 5 పత్నియా హీ యే ఇంద్రియా హై. ఇంద్రియో కే వశీభూత హో జానే పర్ వహ్ చాహే మహారాజా హీ క్యో నా హో కష్ట అనివార్య హై. ఇన్హే సంతుష్ట కర్నా కిసీ కే బూతే కీ బాత్ నహీ హై.
4: కన్ను కోరుతుంది నేను అందమైనటువంటి దీన్నంతా చూడాలి, నేను అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచం యొక్క సౌందర్యాన్ని నేను పరికించాలి, నన్ను అక్కడ తీసుకెళ్ళు అని తొందర పెడుతుంది. నాలుక కోరుతుంది నాకు రుచికరమైనటువంటి పదార్థములంతా తెచ్చిపెట్టు అని ఒకే పీడిస్తుంది. మృదుమధురమైనటువంటి గానము నేను ఆలకించాలని చెవులు కోరుతాయి, సుగంధాన్ని నేను అనుభవించాలని ముక్కు కోరుతుంది. కనుక వీటన్నింటినీ తృప్తిపరచడం అనేటువంటిది ఎవరి తరమవుతుంది?
3: ఆఖ్ జల్దీ కర్తీ హుయి కహతీ హై కి మై సారీ సుందరతా దేఖూంగీ, సంసార్ మే జితనా భీ సౌందర్య హై ముఝే వహాన్ లే చలో. జీభ్ బహుత్ కష్ట దేతీ హుయి కహతీ హై కి ముఝే సారే స్వాదిష్ట వ్యంజన్ లాకర్ దో. కాన్ సురేలే గీత సున్నా చాహతే హై, నాక్ చాహతీ హై కి ఉసే సుగంధ కా అనుభవ ప్రాప్త హో. అతః ఇన్ సబ్ కో సంతుష్ట కర్నా కిస్కే లియే సంభవ హై.
4: ఒకటి ఒకవైపును పోవాలంటుంది, మరొకటి మరొక వైపును పోవాలంటుంది. దీంట్లో ఒకదానికి ఒకటి ఏమాత్రం కూడా ఒడ్డిక లేదు. కనుక ఈ ఇంద్రియములు ఇష్టమొచ్చినట్టుగా మనము వాటిని లొంగిపోతే ఇవి మనం అనేక విధములుగా కూడా బాధిస్తాయి. మొట్టమొదట దీనిని అరికట్టుకునేటువంటి మార్గాన్ని నీవు కనిపెట్టమన్నాడు. నీ స్వాధీనంలో ఉండేటట్టుగా నీవు ప్రయత్నం చేసుకోవాలి అన్నాడు. కచ్చిత్ ధీరహ, ఆడే నిజమైనటువంటి ధీరుడు అన్నాడు.
3: ఏక ఇంద్రియ ఏక ఓర్ జానా చాహతీ హై తో దూసరీ దూసరీ ఓర్, ఏక్ కీ బాత్ దూసరే కో నహీ జచ్తీ హై. ఇన్ ఇంద్రియో కే వశ్ మే హో జానే పర్ వే అనేక్ ప్రకార్ సే కష్ట దేనే లగ్తీ హై. అతః సబ్సే పహలే ఇన్హే వశ్ మే కర్నే కే మార్గ ఢూంఢనే కో కహా. యహ్ భీ కహా కే తుమ్హే ఐసే ప్రయత్న కర్నే చాహియే తాకి యే తుమ్హారే అధీన్ మే రహే. కశ్చిత్ ధీరః కహా కే వహీ సచ్చా ధీర హై.
4: కనుక నీవు ఇంద్రియాలు నీవు అరికట్టాలనుకున్నప్పుడు ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు చేయకుండా మనస్సులకు అప్పచెప్పి మనస్సు బుద్ధితో విచారణ చేసినప్పుడు ఇది మంచి చెడ్డ నిర్ణయాలతో నీ ఇంద్రియాలు ప్రవేశిస్తాయి. మనస్సు నాధారముగొన్న మానవుడు వశువు కంటెను హీనమై పతనమగును, బుద్ధి నాధారముగొన్న బుధజనుడు ఆ యొక్క బుద్ధిని ఆధారంగా చేసుకున్నటువంటి వాడు మహాపురుషోత్తముడుగా మారిపోతాడట.
3: యది తుమ్ ఇన్ ఇంద్రియో కో వశ్ మే కర్నా చాహతే హో తో ఇన్ ఇంద్రియో కీ బాతే సునే బినా ఇన్హే మన్ కే అధీన్ మే కర్ ఉస్ మన్ కో బుద్ధి కే అధీన్ రఖనే పర్ వహ్ అచ్చే బురే కా విచార్ కర్ ఇంద్రియో కో సహీ మార్గ్ పర్ చలాయేగా. మన్ కే ఆధార్ జో నర్ కర్తా హై సబ్ కామ్ పశు సే భీ హీన్ హోకర్ చలే పతన్ కే ధామ్. బుద్ధి కే ఆధార్ చలే జో వహ్ జగ్ మే సంత్ కహతే హై పర్తి సాయీ వహీ సచ్చా మహంత్. బుద్ధి కో ఆధార్ బనానే వాలా మహాపురుషోత్తమ్ హో జాతా హై.
4: కనుక మనము బుద్ధి, బుద్ధి అనగా ఏమి? నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి శక్తితో కూడింది. ఇది బుద్ధిని ఆధారం చేసుకుంటే అంతం వరకు కూడాను ఇది సరైనటువంటి స్థితిని కొనిపోతుంది. మనసును ఆధారంగా చేసుకుంటే ఏ క్షణములో ఎప్పుడు ఏ విధంగా ఇది మారిపోతుందో చెప్పడానికి వీలు కాదు. ఇది రాతి తెప్పని ఎక్కి నీరుని దాటడానికి ప్రయత్నించినట్టు అవుతుంది. ఇది ఎక్కడ ముంచుతుందో ఎక్కడ మునిగిపోతుందో.
3: బుద్ధి కా అర్థ క్యా హై? నిత్య ఔర్ అనిత్య కీ జాంచ్ కర్నే కీ శక్తి కే సాథ్ యుక్త తత్వ హీ బుద్ధి హై. బుద్ధి కో ఆధార్ బనానే పర్ వహ్ అంత తక్ హమే సహీ స్థితి మే పహుంచా దేతీ హై. మన్ కో ఆధార్ బనానే పర్ యహ్ కహనా కఠిన్ హో జాయేగా కీ యహ్ కబ్ కిస్ క్షణ మే కైసే పరివర్తిత్ హో జాయేగా. యహ్ బిల్కుల్ వైసా హీ హై జైసే కి పత్థర్ సే బనీ కిస్తీ సే పానీ కో పార్ కర్నా. यह कहां डूब जाएगी या कहां डुबा देगी पता नहीं।
4: हजरत मोहम्मद उड़ इतन चारा महासद्गुणवंत महाज्ञानी ఇతను పూర్ణంగా ఇండియాను నిగ్రహించుకున్నటువంటి వాడు. ఇతనికి అంత్యకాలము ఆసన్నమైంది. అతని యొక్క శిష్య ప్రశిష్యులంతరూ కూడాను గుమిగూడినారు. ఇక్కడ వాతపిత్త శేషాదులంతా కూడాను గొంతుని చుట్టినాయి. కానీ దాని నుంచి తప్పించుకునడానికి హజరత్ మొహమ్మద్ అనేక విధములుగా కూడా పోరాడుతున్నాడు.
3: హజరత్ మొహమ్మద్ బడే సద్గుణ సంపన్న ఆర్ మహాజ్ఞాని థే. పూర్ణత इंद्रियों को वश में किए हुए व्यक्ति थे। इनकी अंतिम घड़ियां आ पहुंची। सभी शिष्य चारों ओर इकट्ठा हुए। तब हजरत मोहम्मद के गले को वात पित्त कफ आदि घेर चुके थे।
4: इंडिया ने निग्रहించుకున్నటువంటి వాడు ఇతనికి అంత్యకాలము ఆసన్నమైంది. అతని యొక్క శిష్య ప్రశిష్యులంతరూ కూడాను గుమిగూడినారు. ఇక్కడ వాతపిత్త

0: కోషిష్ కర్ రహే థే.
1: కానీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ అది బయటకు రావటం లేదు. శిష్యులందరూ కూడా దీనికి ఏమేమో ప్రయత్నాలు చేశారు. ఏదో గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ పదవి బయటకు రావటం లేదు, ఏదో ఇది వినాలి అని చాలా ఆతృత పడుతున్నారు. అప్పటికీ ఏదో ధ్యానములు చేసి వారి భగవత్ చింతన లోపల కొంత తప్పించుకున్నాడు ఈ బాధ నుంచి. మాట్లాడగలిగేటువంటి శక్తి వచ్చింది. అప్పుడు శిష్యులందరూ చేరి, స్వామి ఏమిటి మీరు ఏదో చెప్పదని ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్పాలి ఏం చెప్పాలని అన్నారు.
0: వే కుచ్ కహనా చాహ రహే థే పరంతు శబ్ద్ బాహర్ నహీ నికల్ రహే థే. శిష్యో నే భీ బహుత్ ప్రయత్న కియే. శిష్య బహుత్ ఉతావలే హో రహే థే కి హజరత్ సాహబ్ కుచ్ కహనా తో చాహ రహే హై పరంతు కోయి శబ్ద్ నహీ నికల్ రహే థే. అంతతః కుచ్ ధ్యాన్ ఔర్ ఈశ్వర్ చింతన్ కర్నే కే బాద్ హజరత్ మొహమ్మద్ ఉస్ కష్ట్ సే ఉబర్ పాయే. उनकी बोलने की कुछ शक्ति लौट आई. तब सभी शिष्यों ने उनसे पूछा, स्वामी क्या बात है, आप कुछ कहना चाह रहे हैं, आप क्या कहना चाह रहे हैं.
1: अप्पुडु आयन चेप्पाडु, नायना ना वेंट ओक सैतान वच्चिंदि, अदे माया, अदि चेप्पिंदट मोहम्मद लोकमुलो प्रति वाडु कूडानु ना वलनलो चिक्कुकोनि पोयाडु, కానీ నీవొక్కడు మాత్రం నా వల్ల నుంచి తప్పించుకున్నావు, నీవు మాయను జయించావు అని చెప్పిందట.
0: తబ్ హజరత్ మొహమ్మద్ నే కహా, బేటే మేరే సాథ్ ఏక్ శైతాన్ ఆయా, వహీ మాయా హై. ఉస్నే మొహమ్మద్ సే కహా, మొహమ్మద్ దునియా మే సభీ లోగ్ మేరే జాల్ మే ఫసే హువే హై, లేకిన్ తుమ్ అకేలే హీ మేరే జాల్ సే బచ్కర్ నికల్ గయే, తుమ్ మాయా పర్ విజయ పా చుకే హో.
1: అప్పుడు ఇతను చెప్పాడట మాయతో, అప్పుడే తొందరపడద్దు, నేను నీ వల నుంచి తప్పించుకున్నానంటే ఇంకా భ్రమించద్దు, ఇంకా రెండు మూడు శ్వాసల్లో కూడాను ఎప్పుడు ఏ విధంగా నా యొక్క ఇంద్రియానికి వశమైపోతానో అని తాను మాయకు కొంత జవాబు చెప్పినట్టుగా చెప్పాడు.
0: తమ్ మొహమ్మద్ నే ఉస్ మాయా సే కహా, తుమ్ ఇత్నీ జల్దీ మత్ కరో, ఇస్ భ్రమ్ మే మత్ రహో कि मैं तुम्हारे जाल से बच चुका हूं, बचे हुए इन दो तीन श्वासों में मैं किस तरह अपनी इंद्रियों के वश में हो जाऊंगा यह पता नहीं है. इस प्रकार मोहम्मद ने माया से जो कहा वही शिष्यों को बताया.
1: రెండు సెకండ్లకు ముందు కూడా ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు. కరటి శ్వాస వచ్చేంత వరకు కూడా మాయను నమ్మడానికి వీల్లేదు. కనుక నేను ఇంతకాలమును మాయను సాధించుకుని వచ్చాను, ఈ కరపటి శ్వాస లోపల మాయను నేను జయించగలను లేదు అనేటువంటి సందేహం నాకు కలిగింది. అందువల్ల ఈ కడపటి క్షణమునందు కూడాను అల్లాను ప్రార్థించాను అన్నాడు. కనుక మనం కడపటి వరకు కూడాను ఈ ఇంద్రియములకు ఏమాత్రం కూడాను వశము కాకుండా దానిని మన వశము చేసుకునేటువంటి మార్గంలో మనం ప్రయత్నించాలి.
0: ఉన్హోనే ఆగే కహా, దో పల్ పహలే భీ క్యా కుచ్ హోనే వాలా హై కోయి నహీ బతా సక్తా హై, ఆఖిరీ సాంస్ కే నికల్ జానే తక్ మాయా పర్ భరోసా నహీ కియా జా సక్తా హై, ఇతనే సమయ తక్ మై మాయా పర్ కాబూ పా సకా, లేకిన్ ముఝే శక్ హువా कि इस आखिरी सांस के समय मैं इस माया को काबू कर पाऊंगा या नहीं, इसीलिए इन आखिरी पलों में मैं अल्लाह से प्रार्थना करता रहा. अतः हमें अपने अंतिम श्वास तक इंद्रियों के वशीभूत न होते हुए उन्हें अपने वश में रखने के प्रयत्न करने चाहिए.
1: ఇంద్రియమును నిగ్రహించుకునేటువంటి విధానమని అధికంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. ఇంద్రియాన్ని నీవు నిగ్రహించుకుంటువా, తదుపరి నీకు కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ఏ యోగమైనా కూడా సులభం అయిపోతుంది. ఈత నేర్చుకునేంత వరకు మనం ఒక మునగ బెండ్లో లేక టైర్లో ఏదో కొన్ని ఆధారం తీసుకోవాలి. ఈత నేర్చుకున్న తర్వాత వీటిని తీసి పారవేయచ్చు.
0: ఇస్ సాంఖ్య యోగ్ మే ఇంద్రియో వశ్ మే రఖనే కే విషయ పర్ హీ శ్రీకృష్ణ अत्यधिक उपदेश देते रहे. इंद्रियों को वश में करोगे तो तुम्हारे लिए कर्मयोग, भक्ति योग या और कोई भी योग सरल हो जाएंगे।

0: तैरना सीखने तक हमें थर्मोकोल या टायर की मदद लेनी चाहिए। तैरना सीख जाने पर इन्हें फेंक दिया जा सकता है।
1: ఇంద్రియ విగ్రహం అయ్యేంత వరకు కూడా నువ్వు ఈ జ్ఞానం అనేటువంటిది ఆధారంగా తీసుకోవాలి. ఇంద్రియ విగ్రహం అయిన తర్వాత ఇంక ఎందులో నువ్వు ప్రవేశించినప్పటికీ దీనికి ఏమాత్రము నీకు అభ్యంతరం ఉండదు. ప్రారంభంలో మనము చాలా కొంత బాధపడవలసి వస్తుంది. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక విశాలమైన గ్రౌండ్ లో పోయి మనం దీనిని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. పూర్తి డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఈ చిన్న సందుగొందుల్లో కూడా నువ్వు సులభంగా ప్రయాణం చేయవచ్చు.
0: ఇంద్రియ నియంత్రణ పానే తక్ इस ज्ञान को आधार बनाना चाहिए। एक बार इंद्रिय नियंत्रण के हो जाने पर चाहे जिसमें भी प्रवेश करें कोई अड़चन नहीं होगी। आरंभ में हमें बहुत कष्ट सहना पड़ता है। एक बार कार चलाना सीखना है तो हमें किसी विशाल मैदान में सीखने का प्रयत्न करना चाहिए। एक बार ड्राइविंग के सीख लेने पर छोटी छोटी गलियों में भी గాడీ చలాయి జా సక్తి హై.
1: కనుక నీవు మొట్టమొదట ఈ నిత్యానిత్య విషయము ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుని తద్వారా ఈ ఇంద్రియములు నశ్వరమైనటువంటి యొక్క సత్యాన్ని తెలుసుకోమన్నాడు. చలించేటువంటి యొక్క ఇంద్రియములు మనకు స్థిరమైనటువంటి ఆనందాన్ని అందించవు. మార్పు చెందేటువంటి వస్తువులు శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందించవు.
0: ఇసిలియే శ్రీకృష్ణనే పహలే నిత్య ఔర్ అనిత్య తథా ఆత్మ ఔర్ అనాత్మ సే संबंधित बातों को समझकर इंद्रियों की नश्वरता के सत्य से अवगत होने को कहा। चंचलता से युक्त ये इंद्रिय हमें शाश्वत आनंद प्रदान नहीं कर सकते हैं। सतत परिवर्तनशील वस्तुएं शाश्वत सुख నహీ దే సక్తీ హై.
1: కనుక చెలించేటువంటివి చెలించేటువంటి ఫలితాన్ని అందిస్తాయి. నశ్వరమైనటువంటి పదార్థం నశ్వరమైన సుఖాన్ని అందిస్తాయి. కనుక సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుభవించమని అందుకోమని ఆదేశించాడు కృష్ణుడు. ఇదియే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానమే గనే లేకపోతే ఇంక ఎన్ని జ్ఞానం నుండి కూడాను మానవుడు ప్రయోజనం లేదు.
0: అత జో చలాయమాన్ హై वे चलायमान परिणाम ही देते हैं। नश्वर पदार्थ नश्वर सुख ही देते हैं। अतः श्री कृष्ण ने सत्य और नित्य आत्म तत्व को ग्रहण कर उसका अनुभव प्राप्त करने का आदेश दिया। यही आत्मज्ञान है। चाहे मानव के पास कितने ही ज्ञान क्यों न हो, परंतु यदि आत्मज्ञान न हो तो कोई प्रयोजन नहीं है।
1: ఈ చదువులన్నీ కూడా నువ్వు కేవలం పొట్టకోటి చదువులని బోధించాడు. ఆత్మ విద్యే నిజమైన విద్య అని ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు. ఇక్కడ ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వంగా ఉండినప్పుడు ఇంకా భిన్నత్వం పైన మనసే పోదు. ఏదైనా రెండు వస్తువులు ఉండినప్పుడే ఒకదానిపైన ఒకటి కొంతవరకు నువ్వు భేదభావం కనిపించవచ్చు. ఒకటి ఉండినప్పుడు కాలమును వ్యక్తం చేయవు. దీనిలో ఒక విధమైనటువంటి యొక్క నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కూడా అవసరం ఉండదు.
0: శ్రీకృష్ణనే ఉపదేశ దియా కి యే సారీ శిక్షాయే పేట్ పాలనే వాలీ హీ హై. యహ భీ కహా కి ఆధ్యాత్మ విద్యా హీ సచ్చీ విద్యా హై. ఆధ్యాత్మ విద్యా విద్యానాం ఇస్మే ఏకతా కి ప్రాప్తి హోతీ హై. అద్వైత దర్శనం జ్ఞానం एकता की प्राप्ति होने पर मन भिन्नता की ओर कदापि नहीं जाएगा। दो वस्तुओं के होने पर ही भिन्नता की बात होती है, परंतु एक ही तत्व के होने पर न समय ही बर्बाद होगा न ही नित्य और अनित्य की जांच करने का ही अवसर उत्पन्न होगा।
1: अंता वक्कटे सर्वं विष्णुमयं जगत् ఈ సత్యాన్ని నీవు గుర్తించవాలనంటే మొట్టమొదట ఈ చెలింపజేసేటువంటి ఈ భ్రమింపజేసేటువంటి ఈ ఇంద్రియాలను మొట్టమొదట అరికట్టవల్నాడు. ఇంద్రియములు చాలా ప్రమాదకరమైనటువంటివి, చాలా వేగంగా పరిగెత్తేటువంటి గుర్రముల వంటివి. ఈ కళ్లములను మన చేతిలో గట్టిగా ఆగిన పట్టుకుని పోతే రథమును పాడు చేస్తుంది, మనమల్ని కూడా భ్రష్టును భావిస్తుంది. కనుకనే దేహమునే రథంగా భావించుకుని ఇంద్రియుల్నే గుర్రముగా పెట్టి మనసునే పగ్గములుగా తీసుకుని బుద్ధిని సారథగా పెట్టుకుని జీవుడు ఇందులో ప్రయాణమైపోవాలి. ఈ ఇంద్రియములనేటువంటి గుర్రములకు మనస్సు అనేటువంటి దాన్ని గట్టిగా పట్టుకోవాలి.
0: సబ్ కుచ్ ఏకతా మే హీ హై. सर्वम विष्णुमयम जगत, इसीलिए कहा कि इस सत्य से अवगत होने के लिए सबसे पहले इन चंचलतापूर्ण और भ्रमित करने वाली इंद्रियों को वश में करो। इंद्रिय बड़े खतरनाक हैं, बहुत तेज भागने वाले घोड़ों के समान हैं। लगाम को कस के न थामेंगे तो रथ भी खराब होगा और हम भी भ्रष्ट हो जाएंगे। अतः देह को ही रथ मानकर, इंद्रियों को घोड़े बनाकर, मन को लगाम कर, बुद्धि को सारथी बनाकर जीव को इसमें रवाना हो जाना चाहिए। इंद्रिय रूपी घोड़ों को मन के लगाम से कस के थामना चाहिए।
1: ఈ మనస్సు అనేటువంటిది కూడాను స్వరూపంతో కూడినటువంటిది కాదు. కనుక ఇది ఎక్కడ పోతుందో ఎక్కడికి దింపుతుందో చెప్పడానికి వీల్లేదు. దీనికి ఆకారమే లేదు. ఇలాంటి దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు కొంతవరకు మనము జాగ్రత్తగా అనుభవించవలసి వస్తుంది. కనుక మానవుడు అనేటువంటి వాడు మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం కోసం తగినటువంటి కృషి చేయాలి. మన మాటను, మన తిండిని, మన వినికిడిని, మన యొక్క వాసనను, మన యొక్క దృష్టిని మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
0: इस मन का भी कोई स्वरूप नहीं है, यह स्वयं कहां जाएगा या कहां उतार देगा पता नहीं, इसका कोई आकार ही नहीं है। अतः ऐसे मन को आधार बनाने पर बहुत सतर्क रहना चाहिए। अतः मानव को इंद्रिय नियंत्रण के लिए सबसे पहले प्रयत्न करना चाहिए। सबसे पहले हमें अपनी बातों, खाना, सुनने की इच्छा, गंध और दृष्टि, इन सब को वश में रखना चाहिए।
1: అనేక పర్యాలు పిల్లలకు చెప్తుంటుంటాను, దృష్టి దోషం రాకుండా చూసుకోమని. ఏదైనా ఒకదానిని చూచినప్పుడే దాని గురించి యోచించావు. దానిని యోచించిన తర్వాత దానిపైన ఒక వాంఛ కలుగుతుంది. ఒక విషయాన్ని విన్న తర్వాత విన్న విషయాన్ని తిరిగి యోచిస్తావు. దానిని యోచించిన తర్వాత దానిని పొందాలని మరి ఆశిస్తావు. ఒకటి విషయం మాట్లాడిన తర్వాత ఆ మాటకు తగినటువంటి రూపాన్ని నువ్వు పురికొల్పుతావు.
0: ఇసీలియే ప్రాయః మై బచ్చో కో దృష్టి దోష్ సే బచ్నే కి హిదాయత్ దేతా రహతా హూ. జబ్ తుమ్ కిసీ కో దేఖతే హో తో ఉస్కే బారే మే సోచతే హో, సోచతే రహనే పర్ హీ ఉస్ పర్ ఇచ్ఛా ఉత్పన్న హోతీ హై. జబ్ కుచ్ సునతే హో तो सुने हुए विषय पर विचार करते हो, विचार करने के बाद उसे पाना चाहते हो, एक बात करने के बाद उससे संबंधित रूप की परिकल्पना करते हो।
1: కనుక ప్రతి ఒక్కటి ఎందుకుడను దోషమనేటువంటిదా దోషరహితమైనటువంటిదా అని విచారణ చేయాలి. నీవు నిజంగా దైవత్వాన్ని పొందవాలంటే దృష్టి దోషం, వాగ్దోషం, శ్రవణ దోషం, క్రియాదోషం, మనద్దోషం, పంచదోషమును దూరం చేస్తే నీవే పరమాత్ముడైపోతావు.
0: అత ప్రత్యేక విషయ కే సందర్భ మే యహ విచార్ కర్నా చాహియే కి యహ దోషపూర్ణ హై అథవా దోషరహిత. యది తుమ్ యథార్థ మే ఈశ్వర్ కో ప్రాప్త కర్నా చాహతే హో తో తుమ్హే దృష్టి దోష, వాక్ దోష, శ్రవణ దోష, क्रिया दोष और मानसिक दोष को दूर करना चाहिए। इन पंच दोषों को दूर करोगे तो तुम स्वयं परमात्मा हो जाओगे।
1: కనుక మాటను మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి. కారణం ఏంటంటే నాలుకకు రెండు పవర్స్ ఉన్నాయి. కన్ను చూచేటువంటి శక్తి మాత్రమే ఉంది, చెవులు వినే శక్తి మాత్రమే ఉంది, ముక్కు వాసన చూచే శక్తి మాత్రమే ఉంది. కానీ నాలుగు అట్టగాదు, మాట్లాడుతుంది, రుచి చూస్తుంది, రెండు ఉంటున్నాయి. మొట్టమొదటి దాని జిక్వీ రసగ్ని మధుర ప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఈ రసమెరిగినటువంటి నాలుక, సత్యం ఎరిగినటువంటి నాలుక యువత జాగ్రత్తగా మేలు. దీనికి తగినటువంటి ఒక భగవత్ చింతన మాత్రమే చేయి, భగవత్ కార్యమందే పాల్గొను అని దీనికి ఆదేశించాడు జయదేవుడు.
0: అత సబ్సే పహలే వాక్ అర్థాత్ వాణీకు వశమే రఖనా చాహియే, క్యోంకి జీభ్ కీ దో శక్తియాం హై. आंख में मात्र देखने की शक्ति है, कान में मात्र सुनने की शक्ति है, नाक में मात्र सूंघने की शक्ति है, परंतु जीभ ऐसी नहीं है, वह बातें करती है और स्वाद चखती है। इसीलिए जयदेव ने जिह्वा को इस प्रकार आदेश दिया, जिह्वे रसज्ञे मधुर प्रिये त्वम सत्यम हितम त्वाम परमम वदामि आवर्णयेता मधुराक्षराणी गोविंद दामोदर माधवेति। हे रस जानने वाली जिह्वा, सत्य जानने वाली जिह्वा, तुम बड़ी सतर्कता से रहो, निरंतर ईश्वर का स्मरण करती रहो, ईश्वर संबंधी कार्यों में ही भाग लेती रहो।
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం ఏమాత్రం కూడా నువ్వు విచారించే అధికారం మనకు లేదు. నీ మంచి చెడ్డలను నువ్వు విచారించి మంచిని అభివృద్ధి పరుచుకో, చెడ్డలను దూరం చేసుకో. ఇతరులను విమర్శించేటువంటి అధికారం కూడా నువ్వు నీకు లేదు. ఎందుకంటే నిన్ను నువ్వే విచారించుకోలేనిటువంటి విమర్శించుకోలేనిటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నువ్వు విమర్శించే అధికారం నీకు కలుగుతుంది. కనుక మొట్టమొదటి నిన్ను నీవు తరించుకో, అప్పుడే నీవు ఇతరులను కూడా నువ్వు తరింపజేయడానికి
0: అర్హుడవుతావు. विश्लेषण करने का अधिकार हमें बिल्कुल नहीं है। अपनी अच्छाई और बुराई पर विचार करो, अच्छाई को बढ़ाओ और बुराई को दूर करो। दूसरों की आलोचना करने का भी अधिकार तुम्हें नहीं है, क्योंकि स्वयं के बारे में न विचार सकने और आलोचना न कर सकने वाले तुम दूसरों के बारे में कैसे विचारोगे और आलोचना करोगे। प्रथमतः स्वयं को उद्धारो, तभी दूसरों को उद्धारने के योग्य बनोगे।
1: కనుకనే ఎవ్వరి ఎందుకూడను మనము చెడ్డ పలుకులు గాని చెడ్డ మాటలు గాని వారిపైన వినియోగించకుండా చూసుకోవాలి. ఏదైనా మంచి మాటలు ఎందు, భగవచ్చింతని ఎందు, గానములు ఎందు, పాటలు ఎందు, ఇలాంటిది ఇంకా కొంచెం కాలము సార్థకంగా గావించుకో. కనుక ఈ విధంగా ఇంద్రియాలను క్రమక్రమేణ వశంబంధించుకున్నటకు సాధన अभ्यास वैराग्य
0: अत्यवसरम। अतः किसी के प्रति बुरे शब्दों का प्रयोग नहीं करना चाहिए। सत्संग, ईश्वर चिंतन, भजन और गीतों के माध्यम से समय का सार्थक उपयोग करो। इस प्रकार धीरे धीरे इंद्रियों को वश में करने के लिए साधना करनी चाहिए। इसके लिए अभ्यास एवं वैराग्य अत्यंत आवश्यक है।
1: ఈ వైరాగ్యం ఇవన్నీ కూడా అనిత్యములు అనేటువంటి వైరాగ్యాన్ని నువ్వు పొందుకుంటే ఇవి సులభంగా నీకు వశమైపోతాయి. ఈ విధంగా అభ్యాస యోగాన్ని మనం అభ్యసించి తదుపరి వైరాగ్యాన్ని కూడా నువ్వు కొంతవరకు నువ్వు పొందినప్పుడే ఈ ఇంద్రియ నిగ్రహం కూడా నువ్వు కావడానికి వీలవుతుంది. మనము ఆర్యులము కాని అనార్యులము కాదు. సన్మార్గములో మనం ప్రవేశించాలి, పవిత్రాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, ప్రకాశాన్ని కూడా నువ్వు చేపట్టాలి.
0: इस वैराग्य के सहारे सबकी नश्वरता को जानोगे तो सब इंद्रिय तुम्हारे वश में हो जाएंगे। इस प्रकार जब अभ्यास योग का अभ्यास कर वैराग्य को अपनाओगे, तब इंद्रियों को भी वश में कर पाओगे। हम आर्य हैं, अनार्य नहीं। हमें सन्मार्ग में प्रवेश करना चाहिए, पवित्रता को बढ़ाना चाहिए, प्रकाश को भी अपनाना चाहिए।
1: కనుకనే మనము సన్మార్గములో ప్రవేశించడానికి ఒక ప్రకాశం అనేటువంటిది ఉండాలి. ఆ ప్రకాశమే జ్ఞానం. వారే దేవతలు, వీటికి విరుద్ధమైనటువంటి వారే రాక్షసులు. దుర్మార్గమును కాని అపవిత్రత కాని అంధకారమును కాని మనం ఆశించరాదు. కనుకనే రాక్షసులు చీకటిని ఆశిస్తారు అంటుంటారు.
0: సన్మార్గమే ప్రవేశ కర్నే కే లియే प्रकाश का होना आवश्यक है। वह प्रकाश ही ज्ञान है, वे ही देवता हैं। जो इनके विरुद्ध हैं वे ही राक्षस हैं। हमें दुष्ट मार्ग, अपवित्रता और अंधकार की अपेक्षा कदापि नहीं करनी चाहिए। इसीलिए कहते हैं कि राक्षस अंधकार की अपेक्षा करते हैं।
1: ये चीकटी రాముల దగ్గర వచ్చి సంభాషణ జరిపేటువంటి సమయం లోపల విభీషణుడు వచ్చి రాముల పాదం పైన పడ్డాడు. సుగ్రీవుడు చెప్పాడు, స్వామి, రాక్షసులు చీకటిని ఆశిస్తారు కాని వెలుతురుని ఆశిస్తారా? కనుక వీడు రావణుని తమ్ముడు. ఇలాంటి వాడు అన్నను ద్వేషం చేసుకుని ఈ పాదముల పైన పడినంత మాత్రం మీరు అతన్ని రక్షించడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదం అన్నాడు.
0: జబ్ శ్రీరామ్ ఔర్ సుగ్రీవ్ మే వార్తాలాప్ హో రహా థా తబ్ విభీషణ ఆకర్ శ్రీరామ్ కే చరణో పర్ గిర్ పడా. తబ్ సుగ్రీవ్ నే రామ్ సే కహా, స్వామీ రాక్షస్ అంధకార్ కి హీ అపేక్షా కర్తే హై, క్యా వే కభీ ప్రకాశ కి అపేక్షా కర్తే హై? యహ రావణ కా భాయీ హై, బడే భాయీ సే ద్వేష్ కర్తే హువే యహ ఆప్కే చరణో మే ఆయా హై. ఐసే వ్యక్తి కి రక్షా కర్నే కా ప్రయత్న కర్నా ఖతరే సే ఖాలీ నహీ హై.
1: అన్నను ద్వేషం చేసుకునిచ్చేటువంటి తమ్ముణ్ణి నమ్మటం చాలా ప్రమాదమేను అన్నాడు. రాముడు చిరునవ్వు నవ్వుతూ, సుగ్రీవ నీవు మాత్రం అన్నను ద్వేషం చేసుకోలేదా? రాముడి విషయాన్ని మొట్టమొదటి నీవు గుర్తించుకోమన్నాడు. ఎవరైనా సరిగే నాకు, నీవాడని ఒకవరైన స్వామి నేను నీవాడునని పాదముల పైన పడ్డాడు. వాడు నావాడి, ఏవాడైనా సరే వాడు నావాడే, వాడికి నేను అభయమిస్తాను, వాడు నిన్ను ఒప్పుకున్నాను, వాడు నావాడు అన్నాడు.
0: బడే భాయి సే ద్వేష్ కర్ ఆనే వాలే ఛోటే భాయి కి రక్షా కర్నా ఖతరే కి బాత్ హై. ముస్కురాతే హువే శ్రీరామ్ నే కహా, హే సుగ్రీవ్, క్యా తుమ్ అప్నే బడే భాయి సే ద్వేష్ నహీ కర్తే థే? పహలే అప్నే బారే మే విచార్ కరో, చాహే జో భీ హో, లేకిన్ ఏక్ బార్ స్వామీ కహకర్ చరణో పర్ గిర్ పడతా హై తో వహ మేరా అప్నా హీ హై. వహ జో భీ హో మేరా అప్నా హీ హై, మే ఉసే అభయదాన్ దేతా హూ, మేనే ఉసే స్వీకారా హై, వహ మేరా అప్నా హీ హై.
1: తర్వాత అంగదుడు ప్రశ్నించాడు, స్వామి అతనికి అభయం ఇచ్చావు, నీకు లంకను పట్టం కట్టుతానని చెప్పావు, కాని రేపటి నేను రావణుడే వచ్చి స్వామి నేను నీవాడు కంటే ఇంకా అతనికి ఏ రాజ్యాన్ని కడతావు అన్నాడు. రావణుడికి అంత మంచి బుద్ధేగిని కలిగితే నేను భరతుణ్ణి చేత పట్టుకుని ఇవి అడుక్కొని ఈ యొక్క అయోధ్యకి అతన్ని రాజుగా చేస్తానన్నాడు. నేను ఎవరిని అడిగేటువంటి వాడు కాదు, అడుక్కోవడం నా స్వభావం కాదు, కానీ నిజంగా రావణుడికి అంత మంచి బుద్ధేగిన వస్తే నేను భరతుని కూడా అడుక్కుంటాను.
0: ఇస్కే బాద్ అంగద్ నే పూచా, స్వామి ఆప్నే ఉసే అభయదాన్ దియా, లంకా రాజ్య పర్ పట్టాభిషేక్ కర్నే కా వచన్ దియా, పరంతు యది కల్ స్వయం రావణ హీ ఆకర్ ఆప్సే స్వామీ మే ఆప్కా అప్నా హూ కహేగా తో ఉసే కిస్ రాజ్య కా పట్టాభిషేక్ కరేంగే? తబ్ శ్రీరామ్ నే కహా, యది రావణ మే హీ వైసీ అచ్చీ బుద్ధి ఉత్పన్న హోగీ తో మే భరత్ సే మాంగ్ కర్ అయోధ్యా కా రాజా ఉసే బనా దూంగా, మే కిసీ సే నహీ మాంగ్తా హూ, మాంగ్నా మేరా స్వభావ నహీ హై, పరంతు యది రావణ మే హీ వైసీ అచ్చీ బుద్ధి ఉత్పన్న హోతీ హై తో మే భరత్ సే భీ మాంగుంగా.
1: కనుక దైవత్వములో ఇంత పవిత్రమైనటువంటి హృదయాలు విశాలమైనటువంటి భావాలు నింపుకోవటం చేతని జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి స్వరూపంగా రూపొందింప చేస్తూ వచ్చాడు. కనుక ఇవన్నిటికి కారణం ఏమిటి? ఇంద్రియ నిగ్రహమే. దైవం యొక్క హస్తంలో ఉంటున్నాయి సర్వేంద్రియములు. ఎవడు ఇంద్రియాన్ని వశం చేసుకుని ఉంటుంటాడో వాడు ఎట్టి కార్యైనా చేయడానికి సమర్థుడే అవుతాడు. వాడు చేయలేనిటువంటి పని ఒక్కటి ఉండదు లోకంలో. ఒక్క క్షణం లోపల కూడా సృష్టిని కూడా చేయగలడు.
0: అతః దివ్యతా మే ఐసా విశాల్ హృదయ ఏవం పవిత్ర భావనాయ భరే రహనే కే కారణ రామ్ ఏక్ ఆదర్శ స్వరూప్ మే రూపాయిత హువే. ఇన్ సబ్ కా కారణ క్యా హై? ఇంద్రియ నియంత్రణ హీ హై, ఈశ్వర్ కే అధీన్ హీ సభీ ఇంద్రియా హై. జో ఇంద్రియో కో నియంత్రిత కర్తా హై వహ కార్య చాహే జైసా భీ క్యో నా హో కర్నే మే సమర్థ హోతా హై. జగత్ మే ఐసా ఏక్ భీ కార్య నహీ రహేగా జిసే కి వహ నహీ కర్ సకే. వహ పల్ భర్ మే సృష్టి భీ కర్ సక్తా హై.
1: ఇంద్రియాలకు వసదు కావటం చేత సృష్టికి లొంగిపోతున్నాడు. ఆశకు దాసుడైన జగమంతటికింతన్న దాసుడే కదా. ఆశ జయించిన వానికి అనయమ్ముని దాసులు లోకులెల్లా, ఆశనే జయించిన వానికి లోకమంతా వానికి దాసుడైపోతారు, ఆశకు లోనైనటువంటి వాడు దేశానికంతా లోకపోతాడు. కనుక నీవు ఇంద్రియాలకు నీవు దాసుడు కారాదు, నీకు ఇంద్రియాలు దాసత్వాన్ని పొందాలి. అప్పుడే నా కార్యంలో నీవు ప్రధానమైనటువంటి కర్తగా రూపొందుతావు.
2: అర్జున లెమ్ము, నీ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకునేటువంటి ఉపాయం తెలుసుకో.
1: ఈ శోకంతో నీవు కుంగి పొంగిపోవద్దు.
2: కనుక నీ శోకానికి మూల కారణం అజ్ఞానము. ఈ యొక్క ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకోమని చెప్పాడు.
0: ఇంద్రియో కే వశీభూత హో జానే కే కారణ హి వ్యక్తి సృష్టి కే వశ మే హోతా జా రహా హై. ఇచ్ఛా కాజో బనతా దాస్ హోతా సారే జగ కా దాస్. ఇచ్ఛా కో జిస్ వ్యక్తి నే జీత లియా సారా సంసార ఉస్కా దాస్ బన్ జాతా హై. శ్రీ కృష్ణ నే కహా తుమ్హే ఇంద్రియో కా దాస్ నహీ హోనా చాహియే, ఇంద్రియ హి తుమ్హారే దాస్ హోనే చాహియే, తభీ తుమ్ మేరే కార్య మే ఏక్ ప్రధాన కర్తా బన్ పావోగే. హే అర్జున్ ఉఠో, అప్నీ ఇంద్రియో కో వశ మే కర్నే కే ఉపాయ జానో, అప్నే ఇస్ శోక్ సే నిరాశ మత హో. తుమ్హారే ఇస్ శోక కా కారణ అజ్ఞాన హి హై. అతః ఇస్ ఆత్మా ఔర్ అనాత్మా కే విషయ సే అచ్చీ తరహ అవగత హో. ఉపసంహార. భగవాన్ బాబా నే అప్నే ఇస్ సుధా తుల్య ప్రవచన్ మే అప్నే ఛాత్రో కే సాథ్ సాథ్ భక్తో కో భీ ఇంద్రియో కే సందర్భ మే అత్యంత సతర్క రహనే కీ చేతావనీ దీ హై. స్వామి నే కహా కి నశ్వర పంచభూతో సే వినిర్మిత యే ఇంద్రియ భీ నశ్వర హీ హై ఔర్ ఉన్కే వశీభూత హోకర్ మానవ భీ నశ్వర హోతా జా రహా హై. స్వామి కహతే హైం కి యది మానవ ఇన్ ఇంద్రియో సే సంబంధిత పంచ దోషో కో అప్నే సే నికాల్ దేతా హై తో వహ పరమాత్మా బన్ జాయేగా. అర్జున్ జైసే మహాపరాక్రమీ కా దుర్బల్ హో జానే కా కారణ ఉన్కా ఇంద్రియో కే వశీభూత హో జానా హీ హై. ఇసిలియే శ్రీ కృష్ణ నే అర్జున్ కో ఉన్కే కర్తవ్యో కా బోధ కరానే కే లియే సాంఖ్య యోగ కా సహారా లియా, జిస్కే నిచోడ్ కో స్వామి ప్రభావపూర్ణ ప్రతీకో ఔర్ ఉదాహరణో తథా ఛోటీ ఛోటీ కహానియో కే మాధ్యమ ద్వారా బడీ సరళతా సే హమే సమ్ఝా చుకే హై. స్వామి కే కథిత దక్షిణామూర్తి ఔర్ హజరత్ మొహమ్మద్ కే ఉదాహరణో కో హమే సదా యాద్ రఖనా ఔర్ ఉన్ పర్ సతత్ చింతన్ కర్తే రహనా చాహియే. కురంగ్, మాతంగ్, పతంగ్, మీన్ ఔర్ భృంగ్ కే ఉదాహరణ కే మాధ్యమ సే మానవ కీ స్థితి కా వర్ణన్ కర్తే హువే స్వామి నే ఇన్సే బచనే కే ఉపాయ భీ సుఝాయే హై. భగవాన్ బాబా కహతే హై కి వ్యక్తి కో సురక్షిత ఢంగ్ సే అప్నీ ఆధ్యాత్మిక యాత్రా కర్నీ హై తో ఇన్ ఘోడో జైసీ ఇంద్రియో పర్ పూరి శక్తి కే సాథ్ బుద్ధి కే లగామ్ కో కసనా చాహియే, వర్నా జీవన రూపీ రథ కా దుర్ఘటనాగ్రస్త హోనా నిశ్చిత హై. హమ్ సబో కో ఇస్ దుర్ఘటనా సే బచానే ఔర్ జీవన కో గంతవ్య తక్ సురక్షిత రూప్ మే పహుంచానే కే లియే హీ స్వామి నే పూర్ణ కరుణ భావనా కే సాథ్ సాంఖ్య యోగ కే సార్ కో ఇస్ ప్రవచన్ కే మాధ్యమ సే హమ్ తక్ పహుంచాయా హై, జిస్కా ఆచరణ హీ హమారా కర్తవ్య హై.
3: అభీ ఆపనే భగవాన్ బాబా ద్వారా శ్రీమద్ భగవద్ గీతా పర్ దినాంక 22 అగస్త్ 1984 కు దియా గయా ప్రవచన్ సునా.
4: యు ఆర్ ట్యూన్ టు రేడియో సాయి గ్లోబల్ హార్మోనిక్ bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
5: Sai Ram, dear listeners, and welcome to the 32nd talk in the Ramayana series being presented by Professor G. Venkatraman. Professor, who is currently into the Yuddha Kanda, would continue from where he left off last time. Over now to Professor Venkatraman.
6: At the outset, I would like to offer my humble pranams at the lotus feet of our most beloved Bhagwan. Sai Ram and greetings from Prashanthi Nilayam. Last time I came up to the point where Kumbhakarna, after being awakened from his deep sleep, goes to meet Ravana, following which he heads for the theatre of war. In today's talk, I shall continue from that point. As he stepped into the battlefield, the very sight of Kumbhakarna was enough to scatter the Vanaras hither and thither. And it took a spirited pep talk from Angada to put Sugriva's army back in a combative mood. Spirits fully restored, the Vanaras now mounted a huge and collective onslaught on the mighty and fearsome Kumbhakarna. And when Hanuman joined the battle, it became even more fierce and gory. It was truly a battle of one against many. Yet, such was the power and might of Kumbhakarna that he was able to inflict serious casualties on his adversaries. For a brief period, Kumbhakarna managed to hold Sugriva captive, but the latter escaped. It was Lakshmana's turn to enter the fray next, soon after which Rama himself took on the mighty Kumbhakarna. A fierce battle ensued, and in the end, Kumbhakarna fell. With that, a very critical aspect of the divine assurance given a long time ago by Lord Vishnu to the Devas had been fulfilled. Of course, the ultimate enemy, namely Ravana, still remained. However, his extermination was now merely a question of when. The death of Kumbhakarna was too terrible a blow for Ravana to bear. It was simply impossible for him to believe that such a one who struck fear even amongst the gods would lie in the dust. Drowned in grief, he cried bitterly over the death of his brother who was dear to him. And in the midst of his sorrow, it dawned on him that amongst all his relatives, friends and ministers, it was Vibhishna and Kumbhakarna alone who gave him sane advice, even as all the rest deluded him with sycophancy and cheap flattery. But alas, it was too late to cry over all that now. Ravana painfully realized that the tide of fortune had definitely turned against him. Attempting to do his best, Ravana then pressed the surviving members of his family one by one into the battle. But all that was of little avail, since every one of them eventually fell, though after giving a tough fight. One day, when Ravana heard that his son, Atikaya, had also succumbed, he really became worried. Slowly it began to dawn on Ravana that Rama was none other than Lord Narayana himself, come in human form, for the specific purpose of annihilating him. In a last and desperate attempt, he tried to bolster up the city's defense and gave a series of instructions towards that end. It was then that Indrajit, the valorous and much feared son of Ravana, decided to enter the battlefield once more, bragging that by sundown he would get rid of Rama and Lakshmana once and for all. He set forth haughtily in his chariot, offering en route encouragement to the dispirited Rakshasa warriors. Endowed as he was with amazing martial skills, valor and might, and possessing as he did innumerable astras of immense power, in no time at all Indrajit was tearing the Vanara forces apart. Such was the ferocity with which he attacked, that soon he was able to rain arrows on even Rama and Lakshmana, causing them some difficulty. Rama then said to Lakshmana, "My dear brother, using the power of the astras given to him as a boon by Brahma, this son of Ravana is presently tormenting us. But soon his fortune would change. be assured that by sunset he would be dead and gone. Right now, both of us have to submit to the astras empowered by Brahma, with which he is going to attack us. Later, however, the tide would turn in our favor, following which Indrajit would be gone. Soon, Indrajit gained, exactly as Rama had foretold, temporary advantage by subduing both Rama and Lakshmana through the use of powerful astras, little knowing that this gain would be short-lived. Deluded by the belief that he had gained the upper hand, Indrajit hastened to convey the good news to his father. Meanwhile, seeing both the brothers knocked down unconscious, there was gloom everywhere in Rama's camp. Consoling Sugriva, Vibhishana pointed out that Indrajit had by no means triumphed. Rather, that out of respect for Brahma, Rama and Lakshmana had temporarily allowed themselves to be subdued and put out of action. Morale slightly enhanced, Vibhishana and Hanuman then went round checking who all in Rama's army was still alive. While so doing, they met Jambavan, who, feeling reassured that Hanuman had not become a casualty, said, "Hanuman, there is still hope for us. This is the moment when you have to show your prowess in all its glory. Jump across the ocean and land and speed hastily to the Himalayas. There you would see a mountain peak located between Mount Rishabha and Mount Kailasa. The peak of this mountain is packed with four types of amazing herbs, using which the dead can be revived, weapons that have pierced the body can be pulled out, wounds healed without any scars, and fractured limbs completely restored. Collect all these four types of herbs and rush back immediately." Hanuman immediately left the spot and came to the shore of the ocean. Gazing for a moment at the vast sea before him and bowing to the sea god, Hanuman, the son of Vayu, became airborne with a mighty leap, after which, traveling faster than wind, he quickly reached the Himalayas. Arriving at the destination, Hanuman searched earnestly for the herbs described by Jambavan. Meanwhile, mistaking Hanuman to be a prowler wanting to steal medicinal treasures, the lord of that mountain caused all the priceless herbs to become invisible, making Hanuman's task almost impossible. Becoming enraged, Hanuman roared with fury, "O foolish one who lords over this mountain, you have no idea of the great harm you are doing. I am here looking for herbs that would save Lord Rama, but you in your meanness are placing obstacles. This is nothing short of refusing to show compassion to Rama the Great. And for this despicable act, I am this very minute going to pulverize you." In the twinkling of an eye, Hanuman tore off the entire top portion along with the wonderful herbs it contained. Such was the force with which Maruti tore the mountain top that what was left of the mountain began to burn due to heat generated by friction. Looking behind with satisfaction and carrying with him the mountain top that contained all the precious herbs, Hanuman was back in Lanka with a mighty leap, even as the Vanaras lustily cheered him as he prepared to descend. The moment Rama and Lakshmana inhaled the unique fragrance of the powerful herbs, they were back to their normal self. Indeed, the entire Vanara army recovered fully from all the casualties it had suffered thus far. So miraculous was the power of those herbs that even the Vanara that had been killed rose up alive. Meanwhile, greatly cheered by Rama's recovery, Hanuman decided to restore the broken peak back to the mountain from which he had earlier torn it off. So, one more trip to the Himalayas, this time full of joy instead of anxiety. The tone of mountain top duly replaced, Hanuman was quickly back by Rama's side in his service. Altogether, plenty of long-distance flying and several times too, all within a few hours, and as a part of his deep devotion for Rama. With Rama and Lakshmana fighting fit once more, it was time to resume the attack on the Rakshasas with increased vigor. on a command from Sugriva, the Vanaras now speedily entered the city of Lanka and set as much of it as possible on fire. In less than an hour, everything was more or less razed to the ground, a sad fate for a once proud and famed city. Ravana, who for a while was taking comfort from the news that Indrajit brought, was now stunned by the sudden reversal of fortune. He then commanded the surviving warriors to check the enemy's onslaught. But one by one, they all fell, including Kumbha and Nikumbha, the two sons of Kumbhakarna. Next, like his father had been much earlier, Makaraksha, the son of Kara, was also slain by Rama himself. Highly frustrated about the way things were turning out, Ravana, now totally panic-stricken, commanded Indrajit to enter the fray once more, and either by straight fight or by magic, overcome Rama and Lakshmana once and for all. Bowing to the command of his father, Indrajit prepared himself with appropriate rituals and by offering oblations to the sacred fire, after which he set forth in his aerial car to reach the battlefield. Remaining airborne and managing to remain unseen, Indrajit fought cleverly and skillfully, employing many a conjuring trick. Totally frustrated by the unseen Indrajit, Lakshmana became furious and said to Rama, "Dear brother, enough is enough. Please allow me to use the Astra of Brahma and wipe out in a flash the entire army of Ravana. With no army to back him up, the enemy would be highly vulnerable, and in no time at all, victory would be ours." Responding to the request, Rama said, "Lakshmana, it is not correct or fair to wipe out an entire army when you are engaged in a one-to-one combat with a single adversary. Do not lose your cool. We have plenty of mystical weapons at our disposal, using which this Indrajit too shall be soon annihilated." Using the magical powers he possessed, Indrajit quickly became aware of what transpired between Rama and Lakshmana. Promptly withdrawing, he entered the city. Employing conjuring tricks, he then quickly created an illusory Sita looking exactly like the real one. Placing this living image in his chariot and taking a huge battalion with him, Indrajit entered the battlefield once more, his idea being to announce that he would be killing Sita in public. His belief was that when the Vanaras saw the fake killing, they would, becoming totally dispirited, take to their heels, leaving Rama and Lakshmana not only alone, but also in despair. That would be the moment to kill them both and achieve total victory. So thought the mighty son of Ravana. When the Vanaras saw Indrajit bringing Sita in his chariot, they were stunned. And when the Rakshasas surrounding Indrajit's chariot began thrashing the illusory Sita, the Vanaras were utterly shocked. Finally, when Indrajit drew his sword and struck the illusory Sita, sending her body crashing to the ground, the entire army of Rama felt totally devastated. Hanuman, who had silently watched all this in horror without realizing it was a trick, conveyed the dreadful news to Rama, who immediately swooned and fell to the ground. Lakshmana, who was by Rama's side while Hanuman was narrating in detail the gory details of how Indrajit killed Sita, was already in a state of shock. And when he saw Rama fall to the ground, it was just too much. Water was sprinkled on Rama to revive him, while Lakshmana gently picked up his brother's body and held it close to him. Deeply distraught and depressed, Lakshmana felt utterly helpless, a feeling he had never before experienced. Absolutely frustrated and choked with emotion, he looked into Rama's eyes, even as the latter was slowly recovering his consciousness. Lakshmana could scarcely believe that such a one as Rama could actually be felled in battlefield. body trembling, and in a voice filled with anguish and anger, he lamented, "O worthy brother, you steadfastly followed the path of virtue, and see where it has landed you now. They say that virtue alone prospers and brings happiness. Looking at your present situation, I am unable to accept that claim. It seems that neither does virtue confer rewards, nor does unrighteousness punish a person. On the contrary, people both good and bad appear to experience pleasure and pain in alternation. What really seems to matter is strength. According to me, virtue alone is not enough, and it needs the support of might. Virtue destroys enemies only when united with strength. When you spurned the kingdom that was rightfully yours, permitting it to be gifted away right under your nose, you allowed the strength of a kingdom to slip away from you. And what happened as a result? Your wife got abducted, and now she has been killed brutally in public." That was how Lakshmana lamented, and this scene illustrates how despair and extreme depression can blind even the most intelligent. Thus it was that for a brief moment, Lakshmana was deluded by wrong logic and the false belief that Dharma by itself was powerless unless it was backed by physical might. Continuing in this vein, Lakshmana added, "O valiant brother, I simply cannot fathom your actions nor comprehend why you made the sacrifices you did. But this I do swear, I shall make Indrajit pay in full for all this. Therefore, arise, O great scion of Raghu." Having made a grim resolution, Lakshmana was able to gain some clarity, as is evident from the next few words he spoke, which were in sharp contrast to the confused discourse delivered earlier. With deep humility and much serenity, Lakshmana now said, "Rama, have you forgotten that you are the very embodiment of the Supreme Spirit? Are you not beyond all pleasure and pain, joy and sorrow? Are you not here acting a divine drama? And have I not come with you to play my own role in the manner distant? Is a part of the role I have to play? I announce here and now that Janaki's death shall be avenged in full measure, and Lanka wiped out without a trace. Of this be assured, my beloved lord." Meanwhile, Vibhishana, who had been moving around giving pep talks and trying to raise the morale of the Vanara army, returned to where Rama was and learned from Lakshmana all that had transpired. Reacting to the news brought by Hanuman that Sita had been killed by Indrajit, Vibhishana forthwith dismissed it as nothing more than a mere conjuring trick. Indrajit was well known for his skills in such matters and used them at every opportunity to confound his adversaries. Hearing this, both Rama and Lakshmana felt greatly reassured. Subsequently, as advised by Vibhishana, Lakshmana, after taking Rama's blessing and accompanied by Vibhishana, Hanuman and a huge battalion, went to a place called Nikumbila, where Indrajit was believed to be busy performing some rituals. Upon reaching their destination, they found Indrajit mounting his chariot. Vibhishana, who could easily read Rakshasa minds and intentions, said to Lakshmana, "This evil one is now all set to attack Hanuman and kill him. Now is the time for you to wipe out this dreaded son of Ravana." A confrontation between Lakshmana and Indrajit then ensued, which first began with an exchange of hot words and taunts. Intervening briefly during the verbal exchange, Vibhishana bluntly warned Indrajit that his time had come, and that he would not return alive from the battlefield that evening. In the fierce battle that followed, both Lakshmana and Indrajit matched each other in the use of weapons and the adoption of masterly tactics. Finally, using an astra endowed with the full power of Indra, the god of heaven, Lakshmana killed Indrajit. Seeing their hitherto undefeated prince lie lifeless on ground, Ravana's army became utterly demoralized. Abandoning whatever weapons they had, they fled from the battlefield. In sharp contrast, in Rama's camp, there was unbounded joy and much celebration, especially since Ravana was now practically all alone. As Lakshmana, Vibhishna, Hanuman, Jambavan and all the rest of them reported the exciting news, Rama too was filled with great joy. Thrilled that a major turning point had been crossed, Rama showered praise on his younger brother, warmly congratulating him for having struck down such a reputed and valorous warrior as Indrajit. The scene in Ravana's palace was, on the other hand, strikingly different, with Ravana feeling as if he had been struck by a thunderbolt. How could this invincible son of mine have ever been killed? The Rakshasa king wailed and lamented. Violent anger soon replaced grief, and Ravana's very appearance became fearsome. Livid with rage, body trembling, and eyes flaming with fury, Ravana swore to his ministers that he would avenge Indrajit's death by actually killing Sita. That's all I have for you today, and I hope you feel inspired and elevated by the narration I have just given. It's all the Lord's drama with ups and downs. Sometimes there are ups, sometimes there are downs. But in the end, Dharma always triumphs. Of that be sure. Do join us again next week at the same time for a continuation of the narration. I now take your leave after offering this talk to Swami as a humble token of my love and reverence. Jai Sai Ram.
5: That brings us to the end of this week's edition of our musing series, and we do hope you liked our broadcast. Please do write to us with your comments, for they always help us to serve you better. Just to keep you informed about the progress of the book, the text preparation is over and the manuscript is being proofread. There are many illustrations and they too are in the final phase. We are not sure if you mentioned this earlier, but the book would actually be in two parts. Part 1 would be Valmiki Ramayana proper, while Part 2 would discuss the relevance of the teachings of the Ramayana to this day and age. It would feature, among other things, a summary of Swami's teachings, a thorough discussion of the importance of values, something about Vedanta, as also the relationship between science and spirituality. The book would include a DVD about Swami's message and missions. We are looking forward to the book, and we trust you too are. That's all we have for this week, and do join us again next week for the continuation of the narration. Jai Sai Ram.
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
7: Radio Sai Global Harmony now presents a selection of devotional songs.

0: in my heart, and it unfolds with my music. Like once it was what happened, I had a, again in the government tour to Sri Lanka, where there was a van which dropped us at the airport. And we were all saying bye to the host, and then we were getting into the airport. We have a, you know, we trolley, everybody was pulling, and we had all our thing on the top. So everybody going bye, I was just about to go. He said, yes, and I said, hello, how are you? Good evening. How are you doing today? Yes, fine. Please show me your passport and document. I'm seeing it's not there. It's not there. And it so happened when my mridangist was very, this thing, he said, don't worry, everybody went, he came out. After, though he came, went in, he came out for me. Then we rushed to the parking lot, the van had already left. We didn't know what to do. Can you believe, in we have a lot of tensions in Sri Lanka. That's a time I'm there, outside, what to do? I was speechless, I was slowly saying, what has happened? And then I said, what have you done to me? I'm not able to talk to anybody because I'm not able to buy anything because nothing is there. Like this, I'm there outside the airport. Can you believe? Then my friend came and then they allowed us to make a call. I made the call to one of the people. Then I thought they can do nothing, they will do nothing. But you know what happened? They immediately said, go back to the hotel. You are destined to stay for one more day. We will look after everything for you. I said, I have nothing. My wallet, everything was gone. So he said, don't worry. So next morning, then I was just praying to all my gods and gurus. I said, Sai, out of the blue, I get somebody coming. One person was, it was a Sardarji, that much I remember. Nothing else I remember. You know what he said? First thing in the morning, he came to my room, knocked. Sai Ram, sir, I was zapped. I thought, you know, he will say, good morning, sir. All say, Punjabi say, all he will say, Sat Sri Akal. Something he'll say. I open the door. In the reception, they say, somebody has come to take you to the Indian High Commission. This thing, please, in the reception, they said. I said, then I see one Sardarji, young Sardarji. I said, hello, please come in. Sai Ram, sir, I'm speechless. I don't know how to go further. Can you put up this thing for this? Can you put this is because happened? Or? Then he was the only person responsible for me to get into. I came on an emergency certificate. I was taken to the police station to file an FIR. They're saying that, you know, I lost my passport in the vicinity of the hotel. Huh? Then my photo, I didn't paisa deta, no problem, no, I had no money. He gave, of course the hotel gave me food and all, but I'm outside. Then we had to go to the police station. And we did all that, then all the processing happened, and I got it, by evening I got it. They booked me the next morning flight. I came back, I was living in Delhi at that time. I came to Chennai, from Chennai I flew to Delhi. After I reached Delhi, they found my pouch. And they sent it back with all currencies intact. Otherwise, how would you think I would have reached India? So Swami is universal. He's like the music only. How he takes it now, we are talking about Nadam. He's omnipresent. He doesn't have to show you. He doesn't have to prove you. It will take a while for you to understand him. But if you understand him, then he's happy. And we are blessed. So the vibration is good. So it's all a master plan. And he's a master. And see, I was a very ambitious artist. There's nothing wrong in it, being ambitious, but you know. But never had a... Then one fine day after a very successful concert, me and my wife on a dinner table, we were discussing, God has been kind, we have been given everything, but something is missing. What is missing that we were just thinking, and then came underprivileged people who have no outlet to go and listen to music or something. Then we identified few old age homes, underprivileged children, and also children with autism, visually challenged children. We started going and performing, and then our performance, go and perform with my entourage, and sing free. And do an annadanam that time. So we do that and come. So that's what we have been doing. And there are institutions where we were able to support with some electric bulbs and lights and fans and so on. So like that we have been doing within our capacity what has been doing. But it's very satisfying. Then the way they, I've termed it as Ratna Sangamam. Ratna is gem, Sangamam is a meeting point. So it is gem of a meeting point, meeting these people. And they all don't believe, Vyas Arun is coming? No, he won't come. When I actually go, Vyas Arun is here. Though I become there, very especially the old people, they will pinch you, they will do, you know, they will treat you as a child, and then, you know, they become a child also. So they will accept whatever you are, and they will ask for a request, can you sing that song for me, this song for me? That's when I was so very touched and overwhelmed, the response that I got. Because I was a bit reluctant and apprehensive to perform, because we are used to singing before audience, clapping, bawa, shabash, beautiful and all. So here, I don't know what response we'll get, but to my surprise, it was so satisfying. So we're still continuing that. That has inspired me to go a little step ahead. We are having a talent hunt competition for differently abled next. And it's again, I might become emotional if I say this. When is it happening? In Chennai, it's happening. When? 23rd November. The prize money is, for the first prize is 50,000. Second prize is 30,000. Third prize is 15,000. Then there are 5,000 consolation prizes for classical category. Then we are in another section we have given films category. So there are celebrities coming and who will be coming and judging the event. The director, Bhagirath sir, has very kindly accepted to be the chief guest. And when is it happening? 23rd November. It cannot happen on any other day. Did I plan it? You wouldn't believe, last year, 23rd November, I got an award in Chennai. Same, that lady Anita Guha, I was given Sai Gana Sundaram, some award again. So that was full of this thing concerned. So this time, that hall is not available. They have been doing it in that hall for ages. So many odd years. This year, the hall was not available. They have shifted to somewhere else. And I am also not. Then I have booked a hall for this event. It was not intentional for me to, when I booked, I said, 23rd November, Baba's birthday. I promise. It didn't occur. It occurred after I booked. But Swami said, doesn't matter, yeah, don't come on 23rd, but you come on the first day and perform and go. It's my 99th birthday, yeah. Come and sing. And says, Jagat Udharana, again you sang this time, you sing this time, but this time don't cry. I'll still look at you, but don't cry. That's what happened. So we didn't want to sing Jagat Udharana today, because we had some other plan to sing some other song. Ganpati was playing, said, you know, Jagat Udharana, Jagat Udharana. I said, why? You don't want other song? Jagat Udharana. That became the, you know, it took us to a crescendo. The children started following up, sing along and all. And such a divine thing. That's what I'm saying. You can go on and on about him. So did I plan this event on 23rd? Deliberately? No. And my instinct in me tells me, yes, I will come. I immediately told Ganapati, yes, I'm coming. It's my prerogative. I know I'm no too much work, but I will come. But I'll take a flight and come. You know, all that you all organized so beautifully, I'll come. Now, my reason tells me, now that I've come here and performed for Swami, my 23rd event is a hit. I'm already saying it. There are people who are already working on it, and all it's going to be for differently abled children who sing so beautifully. And with Swami's blessing, it's definitely, of course, we'll pray that day to Swamiji. We'll say happy birthday to him as well, and in our own way. And it's so, what should I say? Certain things are beyond, you cannot put a, what should I, either a price for it, you can't evaluate as to what just. It's a Nicole sort of experience. So
1: Sairam, you just heard an episode of our special Satsang series, and the theme of this presentation was Puttaparthi remains the same then and now. This was presented by Dr. O.S. Arun, a renowned Carnatic musician and the recipient of the Kalai Mamuni Award from the government of Tamil Nadu. This episode was first broadcast on November 28, 2024. Dear listener, you can also watch the video of this discussion by visiting our YouTube channel, Sri Sathya Sai Official, and looking under the playlist, Special Satsang from Prashantinilay. We do hope you like this program, and as always, you can send us your feedback by either email or WhatsApp. Our email ID is listener@sssmediacenter.org, and our WhatsApp number is 9393258258. Thank you and Jai Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Sathya Sai Baba.
1: Sai Ram, dear listener, Ravana desired Sita for himself and hatched many different plans to have her. Why is it that Ravana could not succeed despite his many attempts? Ravana's sister Shurpanakha also had the desire to get Rama for herself and hatched many different plans for this purpose. But Shurpanakha too failed. Similarly, is it possible that men who desire that they should have a wife like Sita, one who is very obedient and virtuous? Similar in the case with women for an ideal man like Rama? What is that important factor that which influences the success of one's desires? Bhagwan Baba lovingly answers this important question now. Let us now listen to the divine discourse delivered during the summer course in Indian culture and spirituality held at Brindavan Whitefield Ashram, Bengaluru on the morning of 10th of June 1973.
3: రెండు మూడు వారముల నుంచి కూడాను మన బృందావనంలో పవిత్రమైనటువంటి యొక్క ప్రబోధలతో కాలం గడుపుతూ ఉంటున్నారు. కానీ ఎట్టి పవిత్రమైనటువంటి ప్రబోధలు మీరు శ్రవణం చేస్తున్నారో, ఎట్టి దివ్యమైనటువంటి యొక్క అనుభూతులను మీరు శ్రవణం చేస్తున్నారో, ఆ శ్రవణము చేసినటువంటి దానికి తగినట్టుగా మీ యొక్క నడవడికలు కనిపించడం లేదు.
4: ఫర్ ది పాస్ట్ టూ ఆర్ త్రీ వీక్స్ స్టూడెంట్స్ హావ్ బీన్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎ సేక్రెడ్ మేనర్ ఇన్ బృందావన్ లిసనింగ్ టు వేరియస్ గుడ్ థింగ్స్ అండ్ వేరియస్ ఐడియల్ ఎక్స్ప్రెషన్స్ బట్ యువర్ కాండక్ట్ and the way you are conducting yourself does not measure up to the ideals and the high ideals that are being put before you and you are listening to during the past 2 or 3 weeks.
3: Inni rakamlainatunte prabodhalu kaani inni rakamlainatunte okka avakasamlu meeku andinchadaniki poonukotam kaani pratyekinchi oka krama shikshanu abhirudhi parchukune nimittam.
4: The whole purpose of making an attempt to give you such good ideals and such great ideas is to enable you to introduce discipline into your manner of living.
3: Kani aa discipline mem anukunnanta santrupti maaku kalagatam ledu.
4: However, the extent of discipline that is coming on to you is not giving me the satisfaction which I expected I would have.
3: అందులో ఈ గర్ల్స్ మరింత డిసిప్లిన్ పాడు చేస్తున్నారు.
4: పర్టికులర్లీ ది గర్ల్స్ ఆర్ నాట్ కేరింగ్ ఫర్ డిసిప్లిన్ అండ్ దే ఆర్ డిస్ట్రాయింగ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్.
3: స్వామి వచ్చే సమయంలో కానీ పోయే సమయంలో కానీ ఒక షీప్స్ మాదిరి వచ్చేసేస్తున్నారు.
4: ఐదర్ అట్ ది టైమ్ వెన్ స్వామి కమ్స్ ఇన్ ఆర్ అట్ ది టైమ్ వెన్ స్వామి గోస్ అవుట్ ఆల్ ఆఫ్ యు ఆర్ క్రౌడింగ్ అండ్ మూవింగ్ లైక్ షీప్.
3: ఈ విధమైనటువంటి క్రమశిక్షణ వల్ల మీకు ఎన్ని దినములు మేము ఈ విధమైనటువంటి సమ్మర్ క్లాసులు పెట్టినా కూడాను దానివల్ల ఏమి ప్రయోజనం ఉండదు.
4: ఇఫ్ యు కంటిన్యూ దిస్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ నో మ్యాటర్ హౌ లాంగ్ వీ గో ఆన్ విత్ సచ్ సమ్మర్ క్లాసెస్ దర్ విల్ బి నో విజిబుల్ అండ్ టాంజిబుల్ ఎఫెక్ట్.
3: కనుక మొట్టమొదట మనము క్లాసుల్లో ఉండినా బయటికి వెళ్లినా ఎక్కడే వెళ్లినప్పటికీ మన డిసిప్లిన్ చాలా మంచి ఇతరులు ఆకర్షణీయమైనటువంటి ఒక డిసిప్లిన్ గా మనము చూపించాలి.
4: ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ యు ఆర్ ఇన్ ది క్లాసెస్ ఆర్ వెదర్ యు ఆర్ అవుట్ సైడ్ ది క్లాసెస్ అండ్ మూవింగ్ ఎల్స్వేర్ ది ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ మేనర్ దట్ డిసిప్లిన్ విల్ బి అట్రాక్టివ్ అండ్ విల్ రిసీవ్ ది అప్రిసియేషన్ ఆఫ్ ఆల్ అదర్స్ హూ లుక్ ఎట్ యూ.
3: టూ మచ్ టాక్ చాలా చెడ్డది.
4: It is a bad thing to indulge in too much talking.
3: మీలో మీరు కూడాను అవసరం వచ్చినటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఏదో ఒకటి రెండు మాటలు మాట్లాడాలి కానీ లేకుండా 24 గంటల సేపు అనవసరమైనటువంటి మాటల లోపల ఊరికి కాలంను వ్యర్థం చేయటం చేత మీ యొక్క ఎనర్జీని అంతా కూడా పాడు చేసుకున్న వారైపోతారు.
4: Even amongst yourselves, if there is something essential and important, you can talk just enough for conveying that matter. But if you go on talking for all the 24 hours, you will have expended all the energy that you have in merely talking.
3: Inte kaakunda navadalu kudano adhikamaipoyutunnayi.
4: Not only this, I also notice that sometimes laughter has also increased beyond the limits.
3: Aadavallaku navvu nalugu margamulo chetuga kanipistundi.
4: For women to laugh, it creates some difficulty and harm in 4 different ways.
3: Draupadi kudanu navu valane tanaku anni padaranaatvanti avasthala palaipoyi padarani nindalakudunu padarani avamanamulakudunu padavalsu vachindi.
4: Draupadi in our tradition had so many difficulties merely on account of laughter. She was subjected to disrespect, she was subjected to troubles, and she was also insulted on account of laughter.
3: ప్రతి ఒక్కదానికి చిన్నదానికి పెద్దదానికి అనవసరంగా నవ్వటం అనేటువంటిది కేవలం పిచ్చివాళ్లు మాత్రమే చేస్తారు.
4: ఫర్ ఎ స్మాల్ థింగ్ అండ్ ఎ బిగ్ థింగ్ వితౌట్ ఎనీ రీజన్ టు లాఫ్ దట్ ఈస్ ఓన్లీ ఎ సింప్టమ్ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ బై పీపుల్ హూ ఆర్ మ్యాడ్ ఆర్ హూ ఆర్ లూనటిక్స్.
3: మగవాళ్లు కానీ ఆడవాళ్లు కానీ నవ్వటం అనేటువంటిది చాలా చెడ్డది.
4: మెన్ ఆర్ విమెన్ జస్ట్ టు లాఫ్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ విచ్ ఇస్ బ్యాడ్.
3: కారణం వచ్చినప్పుడు ఏదైనా తమాషలు వచ్చినప్పుడు జోక్ చేసినప్పుడు నవ్వచ్చును, అంతేకాని ఆడవారు మగవారు ఉన్నటువంటి ప్రదేశం లోపల అనవసరంగా నవ్వటం అనేటువంటిది అది కేవలం కొంచెం లూజ్ అయినటువంటి వాళ్లే ఆ పని చేస్తారు.
4: వెన్ దేర్ ఇస్ రీజన్ వెన్ దేర్ ఇస్ జస్టిఫికేషన్ ఆర్ వెన్ దేర్ ఇస్ సమ్ జోక్ ఎస్ వన్ కెన్ లాఫ్ బట్ విదౌట్ ఎనీ రీజన్ వేర్ దేర్ ఆర్ మెన్ అండ్ విమెన్ ఆల్ ప్రెసెంట్ టుగెదర్ ఇఫ్ యూ సింప్లీ లాఫ్ దట్ విల్ బి వెరీ బ్యాడ్.
3: అది కొన్ని రకములైనటువంటి అపార్థాలను కూడా కలిగిస్తుంది.
4: Sometimes it also gives rise to a kind of misunderstanding.
3: కనుక ఇలాంటి ప్రవర్తనలు మన విద్యార్థులు చక్కగా పాటించాలి.
4: Our students should take great care about such conduct.
3: ఇంకా చూపులు కూడాను అదుపులో పెట్టుకోవటం లేదు. ఆడవారు వస్తుంటే మగవారు చూడటం, మగవారు వస్తుంటే ఆడవారు చూడటము, ఇది కేవలము ఒక కాకి చూపు వంటివే కాని మనుషుల చూపులు కావు.
4: We are also not controlling our vision. Men looking at women when they move along, women looking at men when they move along, these are not good. These are like the vision to which crows are accustomed.
3: Kaluka manamu drushtini navunu tanganu manam aduplo pettukovali.
4: Our sight, our tongue, that is our talking, and we should keep these in our full control. Our mind, we should keep these three in our full control.
3: ఈ విధమైనటువంటి క్రమశిక్షణ మనం మొట్టమొదట అలవర్చుకున్నప్పుడే మనం నేర్చుకునేటువంటివి కానీ మనం విన్నటువంటివి కానీ ఒక సార్థకమవుతాయి.
4: It's only when we get used to such disciplined behavior, whatever we either listen to or whatever we learn during these classes, they will become purposeful and useful.
3: Inte kaakunda manamu peddalainatundi varu uttamainatundi yokka bodhanalu manam salputundeetundi samaya lopala enni rakamlainatundi yokka gauravamtonu enta rakamlainatundi yokka manobhavamtonu danni shravanam cheyataniki punukovali.
4: Not only this, when elders are conveying to us some good ideas as a result of their experience, we should make an attempt to listen to them and to absorb them with all humility, with all respect that is possible.
3: ఏ విధమైనటువంటి యొక్క నిగ్రహంతో మనము దానిని శ్రవణము చేస్తామో దానికి అన్ని రకములైనటువంటి ఫలితం కూడాను మనకు దక్కుతుంది.
4: The extent of control that you exercise when you listen to them, that will determine the return and the usefulness that will come out of those lessons.
3: కృష్ణుడు కూడాను అర్జునునికి భగవద్గీత బోధించడానికి పూర్వము చిత్తేకాగ్రేణ చేతస అన్నాడు, అనగా ఏకాగ్ర చిత్తుడై వినమని చెప్తానని మొట్టమొదట బోధించాడు.
4: Krishna also, before he taught Bhagavad Gita to Arjuna, he told Arjuna that you must listen to this with a concentrated mind.
3: ఆ విధమైనటువంటి యొక్క ఏకాగ్ర చిత్తం వినటం చేతనే అర్జునుడికి విశ్వ విరాట స్వరూపం కూడాను ప్రాప్తించింది.
4: It's because he listened to it with such a concentrated mind, Arjuna was granted the vision of the Lord as a Vishwa Virat.
3: మన దేహము కాని మన యొక్క అంగముల లోపల ఏ అంగములు కాని అటు ఇటు కదిలించకుండా మనము చక్కగా వింటూ ఉండాలి. అట్టు కాకుండా చాలా మంది ఫ్రంట్ లోనే కూర్చుంటారు, కూర్చోవటం కూడా వికారమైనటువంటి రూపకంగా కూర్చుంటుంటుంటారు. అది వినేటువంటి వారి లక్షణాలు కావాలి, సోంబేర్ల యొక్క లక్షణాలు.
4: Either your body or the various limbs of your body, they should be steady. They should not be moved hither and thither while you listen to the teachings and the lessons. Contrary to that, some people who sit in the very front rows, they are not able to even sit steadily. They move about and they show various kinds of distorted movements. These are not good qualities of good students.
3: ఆ విధంగా ముందు కూర్చున్నటువంటి వారు సక్రమంగా కూర్చోవటానికి చేతగానటువంటి ఒక డ్రైనేజ్ పైప్స్ దగ్గర ఉంటుంటే వెనక వైపును కూర్చోవాలి. అంతేకాని వా అలాంటి వారు వచ్చి ముందు కూర్చోవటమును మహావికారమైనటువంటి ఒక రూపకంగా కూర్చుంటుంటే ఇది కేవలము అది విద్యార్థులకు సరైనటువంటిది కాదు, అవమానకరము.
4: దోస్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ ది ఫ్రంట్ రోస్ ఫర్ సమ్ రీజన్ సచ్ యాస్ దే మే బి వేరింగ్ టైట్ ప్యాంట్స్ అండ్ ఇఫ్ దే కెనాట్ సిట్ వెల్ అండ్ కంఫర్టబ్లీ ఇన్ ది ఫ్రంట్ రోస్ దే షుడ్ గో అండ్ సిట్ ఇన్ ది బ్యాక్ రోస్. It is not right that such people should sit in the front rows and make movements of all kinds. This is not befitting of good students.
3: Prati okkati kudanu manamu kurchunedi modalu choochedi modalu maatladedi modalu chadivedi modalu vinedi modalu prati okkati kudanu manamu itharulaku aadarshaprayanga manu choopinchali.
4: Everything that you do, namely sitting, the manner of listening, the manner of absorbing, the manner of conducting yourselves, every one of these things, you should do it in a manner that it will be an ideal to follow for others. It should be an example to follow for others.
3: Kani aneka mandi peddalanta vachesesi mundu kurchoni ee yokka summer course lopala chernatundi vidyarthulu yokka adrushtam emta ani kaachukoni untuntaru. Alanti samayam lopala mundu kurchunnatundi varantha kudanu edo vikaramainatundi reetiga akine kurchovuntunte enti ee pillalu inta alakshyanga kurchunnaru ilanti vallani etla select chesinaru cheppani maa select committee kudanu oka pedda avamanam.
4: So many of the older people, so many of the experienced people come into the summer classes. They sit there in the hope of looking at the students. And when they look at the students and when they find that they are not paying necessary attention to various methods of conduct, they may feel and they will feel, what has happened to these people? How have these people who are negligent about their own behavior been selected for the summer classes? In that way, it will bring a kind of black mark on the committee of selection who have selected these students into the summer classes.
3: Kanuka maaku mukhyanga మాకు డిసిప్లిన్ మాకు ప్రధానం, అంతే కాని ఎంఏలు బిఏలు అని తలభారమైన డిగ్రీలు తీసుకోవటం మాకేమంత ఆనందం లేదు.
4: టు us, it is of the greatest importance that you should inculcate discipline into your lives. To us, whether you have an MA degree or a BA degree, these are of no consequence at all.
3: ఏమి ఈ డిగ్రీలు తీసుకుని పొట్టకూటి కోసం ఉద్యోగాలకు పోవాలి? ఈ ఉద్యోగం అనేటువంటిది వాచ్మ్యాన్ కూడా ఒక ఉద్యోగమే, ఒక స్వీపర్ కూడా ఒక ఉద్యోగం అని అంటాడు. ఇలాంటివి మనం కావాల్సింది డిసిప్లిన్ మనం తీసుకోవాలి. దాంట్లో చక్కని పెద్దల దగ్గర గౌరవాన్ని మనం పెంచుకోవాలి. అటువంటి వారి దగ్గర మంచి సత్కీర్తిని మనం అందుకోవాలి. అది మన యొక్క మనుష్యత్వానికి తగినటువంటి కీర్తి.
4: What is the use of all these degrees? What is the purpose served by them? You take a degree in order to go and get a job and do some service. A watchman also calls his work a job. A sweeper also calls his work a job. What is the purpose of these degrees? On the other hand, you should learn to inculcate discipline. You should know how to conduct yourself in the presence of seniors and elders. This is what you should learn, and discipline is the most important thing.
3: జయదేవ్, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస, వివేక్, వీరందరూ ఏ డిగ్రీలు తీసుకున్నారు, ఏ యూనివర్సిటీకి పోయినారు, ఏ విధమైనటువంటి పట్టాలు వారు అందుకున్నారు, ఏ యొక్క కాలేజీలకు ఏ యొక్క స్కూల్ కూడా వారు కాలేదు. కానీ వారి యొక్క కీర్తులంతా కూడాను, వారి యొక్క పేరు ప్రతిష్టలంతా కూడాను స్థిర స్థాయిగా కూడాను మన భారతదేశంలోనే కాకుండా మిగతా ప్రపంచానికి కూడా వ్యాపింపు చేసుకునేటువంటి యొక్క గుణములు వారు పెంచుకున్నారు.
4: జయదేవ్, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస, టు వాట్ కాలేజెస్ హావ్ దే గాన్, వాట్ డిగ్రీస్ హావ్ దే అబ్టైన్డ్, వితౌట్ అబ్టైనింగ్ డిగ్రీస్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిగ్నియా, దే హావ్ డెవలప్డ్ సచ్ గుడ్ క్వాలిటీస్ దట్ దే ఆర్ నోన్ ఆల్ ది వరల్డ్ ఓవర్. ది క్వాలిటీస్ విచ్ దే హావ్ డెవలప్డ్ హావ్ బ్రాట్ క్రెడిట్ టు అవర్ కంట్రీ. నాట్ ఓన్లీ అవర్ కంట్రీ, దేర్ రెప్యుటేషన్ హాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
3: మనము ఇతరుల దగ్గర ఏ విధమైనటువంటి గౌరవాన్ని, ఏ విధమైనటువంటి పేరు ప్రతిష్టలను అందుకోవాలని మనం ఆశిస్తున్నామో దానికి తగినట్టుగా కూడాను మనము ప్రవర్తించాలి.
4: ది కైండ్ ఆఫ్ అప్రోబేషన్, ది కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ ఫ్రమ్ అదర్స్, వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ ఇన్ ఎ మేనర్ దట్ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ అప్రోబేషన్ విచ్ యూ వాంట్ టు గెట్ ఫ్రమ్ అదర్స్.
3: ఇతరులు ఈ రీతిగా ఉండాలి, ఆ రీతిగా ఉంటుండాలని మనం మాత్రం కోరటము, మనము ఆ రకమైనటువంటి యొక్క స్వభావం మనలో లేకపోవటము, ఇది కేవలం ఒక విధమైనటువంటి స్వార్థమే.
4: ఫర్ అస్ టు డిజైర్ దట్ అదర్స్ షుడ్ బి లైక్ దిస్, షుడ్ అప్రిషియేట్ అస్ అండ్ సో ఆన్, అండ్ ఇన్ రిటర్న్ అవర్ సెల్వ్స్ నాట్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ విచ్ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ అవుట్సైడర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఇన్ యూ.
3: ఎవరైనా సరే, పెద్దలు కానీ, పిన్నలు కానీ, నేను కానీ, భగవంతం కానీ, ఇంకొకరు కానీ, ఇంకొకరు కానీ, ప్రతి ఒక్కరు కూడాను చెప్పిన దానికి తగినటువంటి రీతిగా వారు నడుచుకుంటున్నప్పుడే దానికి తగినటువంటి గౌరవం.
4: ఎనీవన్ డస్ నాట్ మ్యాటర్ వెదర్ దే ఆర్ యంగ్ పీపుల్ ఆర్ వెదర్ దే ఆర్ ఓల్డర్ పీపుల్ ఆర్ ఎల్డర్స్, వెదర్ ఇట్ ఈస్ మై సెల్ఫ్ ఆర్ ఎనీవన్ ఎల్స్, అన్లెస్ దే డూ థింగ్స్ ఇన్ అకార్డెన్స్ విత్ వాట్ దే సే అండ్ వాట్ దే ఆస్క్ అదర్స్ టు డూ, దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ వాట్ దే సే.
3: కనుక మనము సరైనటువంటి యొక్క దీనిని మనం అనుభవించి తద్వారా మన యొక్క మానవత్వాన్ని కొంత సార్థకమైన మార్గంలో పెంచుకోవాలి.
4: దేర్ఫోర్ వీ మస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఇన్ ది ప్రాపర్ వే, వీ మస్ట్ కండక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ ది ప్రాపర్ వే, ఇన్ దట్ మేనర్ వీ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ క్రెడిట్ టు అవర్ హ్యూమన్ బిహేవియర్.
3: డిసిప్లిన్ ఏ లైఫ్, ఆ డిసిప్లిన్ లేకుండా పోతే అది లైఫ్ కాదు, లివింగ్ డెత్.
4: డిసిప్లిన్ ఈజ్ లైఫ్, వితౌట్ డిసిప్లిన్ లైఫ్ ఈజ్ లైక్ లివింగ్ డెత్.
3: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
4: స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్,
3: మన రామాయణం నందు ఒక చిన్న ఉదాహరణ.
4: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ రామాయణ.
3: సీతను తాను అందుకోవాలనేటువంటి ఉద్దేశంతో రావణుడు అనేక రకములైనటువంటి యొక్క పన్నాగములు పన్నినాడు.
4: రావణ విత్ ఎ డిజైర్ టు గెట్ సీత ఫర్ హింసెల్ఫ్ హీ హ్యాడ్ సో మెనీ డిఫరెంట్ ప్లాన్స్.
3: అయితే ఆ సీత ఎందుకు రావణుడికి దక్కలేదు?
4: వై కుడ్ రావణ not get Sita for himself?
3: ఆ సీతకు తగినటువంటి యొక్క గుణములే కలిగినటువంటి వాడై ఉండినా తప్పక సీత కూడా దక్కి ఉండేటువంటిది.
4: If Ravana had qualities which would deserve to get Sita, surely Sita would have been belong to Ravana.
3: శూర్పణఖ వచ్చింది, శూర్పణఖ కూడాను నాకు రాములు దక్కాలని, రాములు దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసింది.
4: శూర్పణఖ also had the desire to get Rama for herself and did so many things, had so many plans to get Rama for herself.
3: Kani aa Surpanaka kemana Ramulu dakkada chikkada?
4: But did Surpanaka get Rama? Was she able to do it at all?
3: Kani evariki evaru dakkutaru? Ramula vanti Ramulaite Sita vanti Sita chikkutundi, Sita vanti Sita ainappude Ramula vanti Ramulu chikkutadu. అంతేకాని రావణుడు వంటి రాములు, సీత వంటి సీత ఒకరికొకరికి సంబంధం కలగాలంటే ఇది అప్పటికీ సంబంధం కలగదు.
4: who will belong to whom. It is only when one who thinks he is Rama is like Rama, he will be able to get Sita. It's only when one who thinks that she is like Sita, unless she is really like Sita, she won't get Rama. Therefore, unless Ravana was like Rama, he could not have got Sita. Unless Surpanaka was like Sita, she could not have got Rama.
3: ఇందులో మనము కూడాను అంతే. మనకు కావలసినటువంటి వారు మాత్రము మంచి వారిగా ఉంటుండాలి, ఉత్తములుగా ఉంటుండాలి, నా ఆజ్ఞ మీరన్నటువంటి వారిగా ఉంటుండాలి, సీత వంటి నా భార్య నాకు చిక్కాలి అని పురుషులు అడుక్కోవచ్చును, ఆశించవచ్చు.
4: We are also like that. It is possible that men would desire that they should have a wife like Sita, like one who conducts herself like Sita, one who is very obedient and one who is very good. One may desire so.
3: కానీ సీత వంటి భార్య కావాలని కోరేటువంటి వాడు రాములు వంటి వాడుగా తయారు కావాలి, కానీ రావణుని వలె వీడు తయారైపోయి సీత వంటి భార్య కావాలంటే అది ఏనాటికి చిక్కదు.
4: One who has the desire to get a wife like Sita, he himself should become like Rama. If he wants to become like Ravana and yet want a wife like Sita, this is not going to happen.
3: ఆడవారు కూడా అంతే. రాముల వంటి భర్త నాకు కావాలి, మంచి గుణవంతుడుగా ఉంటుండాలి, ఏకసత్ని పతివృతుడుగా ఉంటుండాలి అని ఆ రకంగా కోరే సమయంలో మనము కూడాను సీత వంటి వారిగా తయారైనప్పుడే రాముల వంటి భర్త కూడాను చిక్కుతాడు. కానీ రాముల వంటి భర్త కావాలని కోరుకోవటము మనం శూర్పణక వలె తయారైపోయింది అంటే అలాంటి భర్త మనకు చిక్కుతాడా?
4: It is the same with women. One woman may think that she wants to get a husband like Rama, one who has all the qualities of Rama. She may want to have a husband who is a Ekapatni Vrata, and she may think that this is her desire. But on the one hand, while wanting a husband like Rama, and if you yourself become a Surpanaka, how are you going to get a husband like Rama?
3: Kanuka manamu etti darini manam korutamo అట్టి దానికి సంబంధించినటువంటి యొక్క దీని కింద మనం తయారు కావాలి, అప్పుడే దానికి తగినటువంటి యొక్క సన్నిహితము తగినటువంటి యొక్క సంబంధం కూడాను ఏర్పడుతుంటాడు.
4: సో వాట్ యు డిజైర్ టు హ్యావ్ యు మస్ట్ యువర్ సెల్ఫ్ బికమ్ వన్ హూ విల్ డిజర్వ్ టు గెట్ దట్ డిజైర్ ఫుల్ఫిల్డ్. ఇట్స్ ఓన్లీ దెన్ దట్ యువర్ డిజైర్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ డిజైర్ విల్ హ్యావ్ ఎ కొరిలేషన్ బిట్వీన్ ది టూ అండ్ ది టూ కెన్ గో టుగెదర్.
3: విద్యార్థులారా, మీకు నిత్యము ఈ విధమైనటువంటి యొక్క విరక్తి సంబంధమైనటువంటి కొంత డిసిప్లైన్ కు భద్రమైనటువంటి యొక్క విషయాలను కూడాను మీకు నిత్యము అందించటం వల్ల మీకు కొంత విసుగు కలగవచ్చు.
4: స్టూడెంట్స్, ఎవ్రీ డే యాజ్ ఐఎమ్ టెలింగ్ యూ సర్టన్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎ రిలేషన్ టు డిటాచ్మెంట్ అండ్ విరక్తి, బట్ థింగ్స్ విచ్ హ్యావ్ గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ డిసిప్లిన్, ఇట్ ఈస్ పాసిబుల్ లిసనింగ్ టు సచ్ థింగ్స్ డే ఆఫ్టర్ డే యూ మే బి ఫీలింగ్ సమ్ వాట్ టైర్డ్.
3: కానీ ప్రస్తుత పరిస్థితులు యందు మీకు అవి కష్టంగాను కొంత విధమైనటువంటి విసుగ్గాను మీకు కనిపించవచ్చును. కానీ నిత్య జీవితం లోపల మనం ఈ వయసు లోపల ఎలాంటి మార్గం లోపల మనం ఈ దీనిని అరికట్టుకోవాలి అనేటువంటిది చాలా అవసరం. కనుక ఈ వయసునందు మీరు విన్నటువంటి వాటిపైన విరక్తి కాని లేక విసుగు కాని అవకాశం ఇవ్వక మీరు అతి శ్రద్దతో దీనిని ఈనాడు మీరు అనుభవించినారంటే భవిష్యత్తుకు ఇవి చాలా పవిత్రమైనటువంటి రీతి కింద మీ జీవితానికి సహాయకారులుగా నిలుస్తాయి.
4: స్టూడెంట్స్, ఇట్ మే బి ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ టుడే అండ్ హౌ యు ఆర్ లివింగ్ టుడే యు మే ఫీల్ దట్ సచ్ సేయింగ్స్ అండ్ సచ్ టీచింగ్స్ ఆర్ కాజింగ్ యూ సమ్ ఇర్క్సమ్నెస్ అండ్ ఆర్ కాజింగ్ యూ సమ్ కైండ్ ఆఫ్ డిఫికల్టీ, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ ఫ్యూచర్ అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ది నీడ్ ఫర్ డిసిప్లిన్ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్, దెన్ యూ విల్ రియలైజ్ దట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. You should not feel tired. You should not feel that these things are being told to you without a specific purpose. You should listen to them with very great care.
3: Dinnamu cheppinatvanti vishayale cheptunnare vinnatvantive vintunname aneatvanti yokka visukkudanu meelo raakudadu.
4: You should not feel disgusted and tired that you are listening day after day to the same things that people are telling you day after day what has already been told to you. That kind of feeling should not come into your minds.
3: Aithe nitya jeevithamlo meeru tinna kadupuke tintunnaru kadigina mokhanne kadugutunnaru enduku kadagali enduku tinali.
4: In our daily life we are eating food for the same stomach for which we have been giving food day after day. We are washing the same face which we have washed yesterday and day after day. Why do we do that?
3: Kaluka, tinna kadupuke tinatamu, kadigina mukhamune kadukkovatam lopala, enta madhya madhya parishuddhata yerpadutuntado, enta balamu yerpadutuntado, ade vidhamgane vinna vishayale vinatamu, tirigi cheppinatuvanti vishayale cheppatam cheta, mana yokka hrudayamlo kudanu, avi chala bhadranga natukoni povataniki oka avakasam untundi.
4: Eating for the sake of the same tummy and washing the same face day after day, these things do cause cleanliness for you, both inside and outside. In the same manner, listening to these things day after day, what we have listened yesterday, and taking in those things which you have taken in yesterday and day before yesterday, these will cause considerable amount of security for your life.
3: ఇది ఇష్ట అయిష్టముల యొక్క భావములు కేవలములు మన యొక్క ఇచ్ఛలపైన ఆధారపడి ఉంటుంటాయి.
4: The ideas of your liking or disliking, they simply and merely depend on our own desires.
3: ఇప్పుడు 20 సంవత్సరములు 30 సంవత్సరములు ప్రొద్దున సాయంకాలము విసుగు లేకుండా మనము కాఫీలు తాగుతుంటున్నాము. ఒక్క 5 నిమిషములు ఏమైనా లేట్ అయిపోయినా హెడ్ ఏక్ వచ్చేస్తుంది. ఆ విధంగా త్రాగినటువంటి యొక్క కాఫీని మనం త్రాగుతూ ఉండటం లోపల ఏమాత్రము మనకు విసుగు పుట్టడం లేదు. కానీ జ్వరమేగిన వచ్చిందంటే 3 దినములు క్వినైన్ మిక్చర్ తాగిందంటే 4వ దినం దానిపైన విసుగు పుడుతుంటాది. కారణం ఏమిటి? ఈ క్వినైన్ మిక్చర్ పైన ఇష్టం లేదు, కాఫీ పైన ఇష్టం ఉంటుంది. న్యాయంగా చూస్తే ఆ క్వినైన్ మిక్చరు ఈ యొక్క కాఫీ రెండు ఒకే టేస్ట్.
4: ఫర్ 20 ఇయర్స్ ఆర్ 30 ఇయర్స్ డే ఆఫ్టర్ డే ఎవ్రీ మార్నింగ్ వీఆర్ టేకింగ్ కాఫీ. We don't seem to be disgusted with that. Even if taking that coffee is 5 minutes delayed, we get headache and we get upset. On the other hand, if we get fever and if the doctor prescribes quinine mixture for 3 doses, for taking those 3 doses, we feel very much upset and we feel that it is bitter. Why should we feel so much attracted to taking coffee day after day? Why should we feel so much repelled for taking quinine mixture when we have fever? It is only your like and dislike. You like to take coffee, you don't like to take quinine mixture. In truth, the taste of coffee and the taste of quinine mixture are both the same.
3: నిజముగా మనము ఏ యొక్క కాఫీని మనం ఇష్టపడుతున్నామో, ఎంత ప్రీతితో తీసుకుంటున్నామో, ఆ కాఫీనే మనకు అనారోగ్యాన్ని ఇస్తుంటుండేది. ఎంత విసుగ్గా ఎంత అయిష్టంగా మనం క్వినైన్ మిక్చర్ తీసుకుంటున్నామో ఆ యొక్క అయిష్టమైనటువంటి యొక్క క్వినైన్ మిక్చరే మన రోగాన్ని నివారణ చేసేది.
4: ట్రూలీ ది కాఫీ విచ్ వీ లైక్ అండ్ విచ్ వీ వాంట్ టు టేక్ అండ్ వీ టేక్ విత్ గ్రేట్ ప్లెజర్ ఈజ్ వాట్ కాజెస్ యూ డిజీజ్ ఇన్ ది లాంగ్ రన్. On the other hand, the quinine mixture, which you do not like, which you don't want to take, it is that cures your disease.
3: అదే విధముగానే ఉంటున్నది ఈనాడు లోక పరిస్థితి. ఏది మనల్ని చెడుపుతుందో, ఏది మనము దుర్మార్గంలో ప్రవేశింపజేస్తుందో, ఏది మనకు చెడ్డ పేరును తెప్పిస్తుంటుందో, వాటిపైన మనం చాలా ఇష్టంగా ముందు ముందుకు జరిగిపోతుంటున్నాము. ఏది మనకు సత్కీర్తిని తెప్పిస్తుందో, ఏది మానవత్వాన్ని నిలబెడుతుందో, ఏది మంచి గుణములు పెంపొందిస్తుందో, అటువంటి వాటిపైన మన యొక్క మోజు ఏమాత్రము ముందుకు పోవటం లేదు. కారణం ఏమిటి? మన జన్మాంతర కర్మనే దీనికి మూల కారణం.
4: The situation in the world is very much like that today. Such things which will give you trouble, such things which will put you on the wrong path, such things which will ruin your life, those things we are taking to easily and with great liking and affection. On the other hand, things which will improve you, things which will set your path right, things which will improve your character, such things we are not willing to take them and we find a kind of repulsion to have them. Why? What is the reason? Why do we dislike good things and like bad things? This is simply our janmantara karma, what we have earned in our past births.
3: Vidyarthulara, meeru kashtamulaina kontha baadhalu kaliginchina పవిత్రమైనటువంటి జీవితానికి మీరు తగినటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి అవకాశం చిక్కటము చాలా అదృష్టము. ఇలాంటి అదృష్టాన్ని మాత్రము మీరు దుర్వినియోగపరచుకోకుండా వచ్చినందుకు ఈ నెల దినములు కూడాను ఇక్కడ మీ భవిష్యత్తుకు తగినటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క భావములను మీ హృదయం లోపల స్థాపించుకుని తద్వారా మీ స్థానములకు వెళ్లి దీనిని తిరిగి మన లోకము లోపల ఉన్నటువంటి సహచరులకంతా కూడా పంచి దానిని తగినటువంటి రీతి కింద మన భారతదేశాన్ని తీర్చిదిద్దుతారని కూడా మేము ఆశిస్తున్నాం.
4: స్టూడెంట్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ సమ్ ఎఫర్ట్ ఆన్ యువర్ పార్ట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ యువర్ వే అండ్ డూ సర్టన్ థింగ్స్ విచ్ యూ డూ నాట్ అపారెంట్లీ లైక్, టేక్ టు దెమ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ యువర్ ఫ్యూచర్. Do not waste your time here. Use this 1 month of summer classes to the best possible manner. And when you go, spread these good things to your friends. It is my hope that you will acquire these good qualities, even it be at some trouble and at some difficulty for you, and spread them to your friends and bring credit to our country.
3: మనలో ఉన్నటువంటి చెడ్డను మరుగుపరుచుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయొచ్చు. అవి ఏనాడైనా కూడా మన లోపల ఉండినప్పుడు ఏ సమయం నందైనా కూడా అవి బయటకు వచ్చి మనము భ్రష్టులు గావించవచ్చు.
4: ఇఫ్ దీస్ ఈవిల్ థింగ్స్ రిమైన్ ఇన్ అస్ సమ్ టైమ్ ఆర్ అదర్ సమ్ డే ఆర్ అదర్ దే విల్ కమ్ అవుట్ అండ్ దే విల్ కాజ్ అస్ సచ్ గ్రేట్ డిస్కంఫర్ట్ అండ్ దే మే ఈవెన్ రూయిన్ అస్.
3: రావణుడు గతించిన తర్వాత అతని కళేబరం పైన పడి తాను అతను చచ్చిపోయాడే అనేటువంటి యొక్క బాధ ఆమెను ఏమాత్రం కూడా దుఃఖింపచేయలేదు. కాని అతని యొక్క ప్రాణము కోతుల ద్వారా పోయినా ఏమి ఇది ఇతని కర్మ, ఈ కోతులు ఇతని ప్రాణం దీవటం లోపల ఉన్నటువంటి ఇతను చేసిన పాపం ఏమిటి అని ఆ పాపమును గురించి తాను ఆలోచిస్తూ వచ్చింది. మండోదరి
4: మండోదరి డిడ్ నాట్ ఫీల్ వెన్ రావణ డైడ్. షీ డిడ్ నాట్ వీప్ ఫర్ హిమ్ లుకింగ్ అట్ ది డెడ్ బాడీ ఆఫ్ రావణ. బట్ what archer is this? Such a great man as Ravana had to lose his life at the hands of these small little things like the monkeys. What is it that he had done in his past life by which these little things like monkeys had to kill Ravana?
3: అతను మహా తపస్వి. అతను వేద శాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడాను అన్ని కూడాను చక్కగా తెలిసినటువంటి వాడు. అలాంటి మహా తపస్వి అయినటువంటి వాడు, మహాబ్రహ్మమానస పుత్రుడైనటువంటి వాడు, మహావేద విద్వాంసులైనటువంటి వాడు, ఉపనిషత్తు యొక్క వాక్యములంతా కూడా ఆచరించేటువంటి వాడు అయినప్పటికీ అతనికి ఈ కోతుల ద్వారా ప్రాణం పోవటం అనేటువంటిది చాలా అవమానకరమైనటువంటిది. కనుక మండోదరి దీనిని గురించి చాలా విచారించి కట్టగడబడకు తన యొక్క హృదయంలో ఒకదాని నిర్ణయం చేసుకుంది. అయ్యో, ఎటువంటి మంచి యొక్క శాస్త్రములు కాని, వేదములు కాని, ఇతిహాసములు కాని, పురాణములు కాని, పవిత్రమైనటువంటి యొక్క రత్నముల వంటివి లోపల ఉండినప్పటికీ అందులో హృదయ అడుగు భాగంలో అందు ఈ యొక్క విషయ సంబంధమైనటువంటి యొక్క దుర్వాంఛ అనేటువంటిది లోపల ఉండటం చేత కట్టగడపటికి అతన్ని అరికట్టలేనటువంటి పరిస్థితి లోపల ఈ అపవిత్రమైన మార్గంలో ప్రవేశించి చీతాపహరణ జరపటము, తద్వారా ఈ కోతుల ద్వారా అతని ప్రాణం పోవటము. కనుక దీనికి దుర్గుణమే మొదటి కారణం కాని చేసినటువంటి తపశ్శక్తి కానేందుని ఆమె నిర్ణయం చేసుకుంది.
4: రావణ వాజ్ అ గ్రేట్ తపస్వి. హీ వాజ్ అ గ్రేట్ మ్యాన్. He knew all the contents of our Shastras and of our Vedas. He did many great things. Why then was he killed at the hands of these monkeys? Mandodari, his wife, made up her mind and came to the conclusion that it cannot be the result of his tapas or his good qualities. In his heart was hidden at the bottom a lust, desire for women. It is as a result of that bad quality of lust that he wanted to get Sita. And because he did not pull it out of these various things, this lust had dragged him to the end. And the reason, the consequence was that he had to die at the hands of the monkeys.
3: Kanuka, manalo unnatunti bhavamlo, tachchame teesi paravesi, sadbhavam nimpukotaniki, meeru ponukondi. Ee chakkani avakasamu, ilanti pavitramainatunti avakasamu, mari manaku chikkalante chikkeetundi kaadu. ఏదో జన్మాంతర సుకృతం చేత ఇట్టి అవకాశం చిక్కింది కనుక చిక్కిన దానిని దక్కించుకోవటానికి ప్రయత్నం చేయండి.
4: యు మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు పుల్ అవుట్ ఆల్ ది బ్యాడ్ ఐడియాస్. యు మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ గుడ్ ఐడియాస్. దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ, ఎ గుడ్ ఆపర్చునిటీ విచ్ యూ విల్ నాట్ గెట్ అగైన్. యూ హ్యావ్ గాట్ దిస్ గుడ్ ఆపర్చునిటీ, మేక్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ గుడ్ ఐడియాస్.
3: కనుక మీరు నేటి నుంచి ఈ డిసిప్లైన్, ఈ ఆడపిల్లలు ఉండేటువంటి హాస్టల్ దగ్గర కూడాను చాలా గట్టిగా మాట్లాడుతుంటుంటారు. రాత్రి భోజనం అయిన తర్వాత మరి ఇక్కడ ఉండనక్కర్లేదు, చాలా మంది చెట్ల కిందంతా వచ్చి కూర్చోవటము, తిరిగి రాత్రింతా చాలా పొద్దు అయ్యేంత వరకు ఉండటము, ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసములు చాలా చెడ్డవి. కనుక అట్టి చెడ్డ అభ్యాసములను నేటి నుంచి కూడాను అరికట్టుకుని సదభ్యాసము లోపల మీరు ప్రవేశిస్తారని కూడాను ఆశిస్తున్నాను.
4: ప్రాక్టీస్ డిసిప్లిన్. At the place where the girls live near the hostel, loud talk is heard. Not only that, after your dinner, some people sit under the trees and talk too long. It is not necessary to stay in the compound after your dinner. Mind all these things. And from today, I hope that you will change your manner of living in such a way that you will fill your life with discipline.
3: Pradhana, yoga bhyas samay lopala ఇందిరాదేవి కొన్ని బుక్కులు తెచ్చేసేసింది. ఆ బుక్కులు ఇస్తున్నప్పుడు ఎట్లా పోయి చేరినారంటే కోతలు కూడా అట్ట చేరం. ఆ రకంగా ఆ బుక్కులు పెరుక్కోవటం కోసమని, ఆ బుక్కులు ఇప్పించుకోవటం కోసమని ఆ రకమైనటువంటి డిసిప్లిన్ మీరు ప్రదర్శించటము చాలా అవమానకరమైనటువంటి విషయం.
4: ఇన్ ది మార్నింగ్ ఇంద్రాదేవి brought some books to be distributed after the yoga classes. The way you surrounded her to take those books was like a group of monkeys. This is not the way in which you have to go, even if it be for getting those books. You should not do that.
3: Varu paschatya deshiyulu evitra Indians ee rakamainatundi oka discipline pravartistunnare poni Indians gaani Americans gaani discipline ippudu complete kharab ayipoyindi aina మన యొక్క క్లాసులకు అటెండ్ అయినటువంటి వారు, మన యొక్క క్రమశిక్షణలో ఉన్నటువంటి వారు కూడాను ఈ రకమైనటువంటి ప్రవర్తనకు పూనుకుంటున్నారని వారు కూడా మీ ఎదురుకు చెప్పకపోవచ్చును, కానీ హృదయంలో మాత్రము తలంచవచ్చు.
4: She comes from a western country. She may feel what has happened to discipline to Indians. Maybe discipline in India or in America has gone beyond all control. But she may feel that why these individuals who have come to join our summer classes, why these people have lost their discipline. She may not express it outwardly, but she may have the feeling in her mind.
3: Meer veldeku munduga prathi okkariki nenu darshanam ichi namaskaram ichi varini santrupti parichi nenu tappaka pamputanu kaani atlu aatrutta topala meer aa vidhamainatundi yokka shantini meer vahinchaka bhojananiki vachinappudu టిఫన్కి వచ్చినప్పుడు టీకి వచ్చినప్పుడు విభూతి పట్టాలు అందించడము పటములు అందించడము ఇది కేవలం ఒక బ్యాడ్ హ్యాబిట్. మీరు పోయే ముందుగా వచ్చి స్వామి దగ్గర అన్ని టచ్ చేయించుకుని సిగ్నేచర్ చేయించుకుని ప్రసాదాలు ఇప్పించుకొని లక్షణంగా మీరు వెళ్లవచ్చును. అలాంటి అవకాశం తప్పక నేను అందిస్తాను. సమయం గాని సమయం లోపలంతా కూడాను ఆ విధమైనటువంటి దీనికి మీరు ప్రదర్శించడము ఇది ఏదో విలేజర్స్ కూడాను ఆ రకంగా చేయరు. మీరు చదువుకున్నటువంటి వారు కూడా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే మీ చదువుకంతా కూడా ఏం విలువ లేనట్టుగా ఉంటుంటారు.
4: Before you go back to your homes, I shall certainly give you darshan, namaskar and talk to each of you. This I shall make you feel happy. On the other hand, contrary to this, when you come for your tiffin, when you come for your food, when you come for the meeting, in all unusual places, you begin to bring vibhuti or photos or get me to touch them and so on. Why this hurry? Even people from villages and uneducated people don't behave like that. You are educated people. With all your education, if you do not know how to conduct yourself at appropriate places, that is not befitting of your education. Surely, when you go, and before you go, you can bring your photos, you can bring your vibhuti, you can talk to me, and all that will be done, and you will be satisfied, and you will go home satisfied. But do not do like this.
3: సమయాన్ని పురస్కరించుకొని మీరు మీ యొక్క ప్రవర్తనను కొంతవరకు ప్రవేశపెట్టాలి.
4: యు మస్ట్ చేంజ్ యువర్ కాండక్ట్ అండ్ అడాప్ట్ ఇట్ సో యాజ్ టు సూట్ ది టైమ్ అండ్ ది కండిషన్స్.
3: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణమే ఉంటుండాలి. హోటల్కి వెళుతుంటారు ఎవరైనా, అక్కడికి హోటల్కి వెళ్లి అయ్యా ఇడ్లీ ఉందా వడ ఉందా దోశ ఉందా అని అడిగితే అక్కడ ఏమైనా చెప్పడానికి కానీ అడగడానికి కానీ ఒక రీజన్ ఉంటుంటుంది. హోటల్లో పోయేసేసి ఏమయ్యా నీ దగ్గర శారడోన్ ఉంటుండదా ఆస్ప్రో ఉంటుండదా అనేటువంటి నీతి కింద వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, ఇతను ఏం హోటల్ పేరు చూడలేదేమో బుద్ధి తక్కువ మనిషి అనుకుంటారు.
4: ఇట్స్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ గో టు ఎ హోటల్ అండ్ ఆస్క్ హిమ్ వెదర్ హీ హస్ గాట్ ఇడ్లీ ఆర్ దోశ ఆర్ సంథింగ్ లైక్ దాట్, హీ కెన్ గివ్ యూ ఎ రిప్లై సే yes or no. But if you go to a hotel and ask him, have you got Saridon, have you got Aspro, then the hotel man will think that you have not even read the name of that particular shop outside. What has gone wrong with you? This is what he will think.
3: Inka manamo inka medicine shop ku pothunnamo aa shop peru chuttam ledu oki chuttam ledu aati pedi dosalu unnaya idli unnaya ani adigithe enta burra takku vaaluga untuntamu.
4: On the other hand, if you go to a medicine shop and you don't even read the board outside, you go inside and ask the man, have you got idli, have you got dosa, what will he think? He will think that you have no head at all.
3: కనుక అదే విధముగానే మనము క్లాసులకు అటెండ్ అయినటువంటి సమయం లోపల ఆ క్లాస్ అటెండ్ సమయంలో విభూతి ముట్టు సిగ్నేచర్ చేయి అంటే ఈ క్లాసుకు సంబంధించినటువంటి విద్యలు ఇవన్నీ క్లాసుకు విరుద్ధమైనటువంటి విద్యలు. కనుక మీరు ఊరికి వెళ్లే సమయం లోపల ఈ రకమైనటువంటి యొక్క మీ వాంఛలంతా అడగండి, తప్పక మీకు సంతృప్తి చేసి ఇన్ని రకములైనటువంటి యొక్క మీ యొక్క యోగక్షేమాన్ని చూచుకున్న స్వామి మీరు వెళ్లే సమయంలో మిమ్మల్ని సంతృప్తి చేయకుండా పంపుతాడా? ఎప్పటికీ పంపడు.
4: In the same manner, when you go to a class, sitting in that class, if you say, touch this vibhuti, touch this photo, are these things to be obtained in a class where you have to get lessons? This is not so. You should not do that. You can certainly ask for such things at an appropriate time before you go back to your homes. Swami, who has done so much to look after your comforts, is he not going to do those one or two small things before you go and make you happy and feel satisfied? That surely will be done.
3: కనుక మీరు ఏ ఏ పనుల లోపల మీరు ప్రవేశిస్తారో ఆ పనులు యందు నిన్నటి దినం కథ చెప్పాను. మన కర్తవ్య కర్మను నిర్వర్తించాలి. ఏ ఏ సమయమునందు, ఏ ఏ యొక్క కాలమునందు, ఏ ఏ యొక్క వ్యక్తి యందు ఏ రకమైనటువంటి కర్మలు చేయాలని ఆ కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవటానికి టైం ప్రకారము ఏ ఏ టైం లోపల ఏ ఏ కార్యం చేయాలో ఆయా కార్యం లోపల.
4: This is not so. You should not do that. You can certainly ask for such things at an appropriate time before you go back to your homes. Swami, who has done so much to look after your comforts, is

0: the proper person with whom you are dealing, the type of work which you have to do, and you must shape the work which you have to do in accordance with the requirements of the time and place.
1: ఈనాడు మనము సమాజ సేవ చేస్తున్నాము. ఈ సమాజ సేవలో కూడాను ఒక పవిత్రమైనటువంటి భావంతో మీకు మున్ముందు చెప్పినట్టుగా కొంత మన హృదయపూర్వకమైనటువంటి రీతి కింద మనం సేవలు సరిపి సేవాభావమే నా యొక్క జీవితానికి చక్కని ఒక విలువను అందిస్తుంది అనేటువంటి యొక్క విశ్వాసంతో మీరు ఈనాడు ఈ కర్మలో మీరు పాల్గొనండి.
0: Today we are doing social service. As has already been told to you in the past, you must feel that social service is an important part of your work, and that service should come as a part of your own life. Enter today's work with that feeling that it is a part and parcel of your life, and do the service that is put down for today with that feeling.
1: నిజముగా ఇట్టి మంచి భావములను మంచి ఉత్తమమైనటువంటి మార్గములను బోధించేటువంటి వారు చిక్కటమే పెద్ద అరుదు.
0: Such good ideas and such good things, those who can teach and say such things, it is very rare for you to find people.
1: Meelo unnatuvanti doshamulanu evaru nirupistaro atti vare meeku guruga meeru viswasinchali ante kaani mee doshamulanta kodanu cover up cheseetvanti vaallu mee yokka jeevithaniki haani cheseetvanti vaalle.
0: You must regard only those people who will point out your faults and who will tell you how to rectify them as your gurus. Truly, those who try and hide your faults and not tell you what your faults are, they are not your gurus, they are your enemies.
1: Kanuka manamu meelo unnatuvanti yokka doshamulanu cheppetuvanti swami maaku chikkinaade deeni valla maa doshamulanu chakka chesukoni pavitramainatuvanti reetilo mem praveshinchadaniki avakasam istunnadu ani deeniki meeru ento santoshinchavalsinde kaani nirutsahamulaku kaani ee vidhamainatuvanti visukku kaani meeru avakasam andinchakoodadu.
0: That we have been able to come near Swami who is able to tell us what the faults in us are, Swami who is telling us how to get rid of these faults, you should feel that it is your great good luck and a good chance that you have come to the vicinity of such a person, and you should feel happy. You should not feel hurt that your faults are being pointed out.
1: ఇక్కడికి వచ్చి ఈ నెల దినములు కూడాను మీరు ఈ పవిత్రమైనటువంటి యొక్క అభ్యాసం మీరు చక్కగా కొంత అభివృద్ధి చేసుకున్న తర్వాత మీ గృహమునకు వెళ్లినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా మీ ప్రవర్తన చూసి ఎంతో ఆనందిస్తారు. అట్టి ఆనందాన్ని వాళ్ళకి అందించడము, ఇట్టి సంతృప్తిని మాకు అందించడము, మీ జీవితం అనేటువంటి దాంట్లో సౌభాగ్యమైనటువంటి సంతోషమైనటువంటి సుఖ జీవితం మీరు గడుపుకోవటము ఎంత పవిత్రమైనటువంటి యొక్క జీవితమో మీరే యోచించుకోవచ్చు.
0: ఆఫ్టర్ హావింగ్ కమ్ హియర్ అండ్ ఆఫ్టర్ హావింగ్ లర్న్డ్ దీస్ గుడ్ థింగ్స్ అండ్ ఇన్కల్కేటింగ్ డిసిప్లిన్ ఇన్ యువర్ ఓన్ లైవ్స్, వెన్ యూ గో బ్యాక్ హోమ్, when your parents see you, the parents will feel extremely happy. Moreover, we feel very satisfied. You yourself can consider and estimate how good it is for your own life that you are able to satisfy your parents and give them happiness, that you are able to give satisfaction to us here, and that you have acquired good qualities by which you can shape your life properly. You yourself can see how good and how beneficial it is to yourselves.
1: Vidyarthulara, నిజంగా మీరు వాపసు వెళ్లిన తర్వాత మొట్టమొదటి ఇంటిలో కనిపెడతారు మా పిల్లవాడి ప్రవర్తన ఎట్లా ఉంది అని. దాంట్లో ఏదైనా మార్పును మీరు కలిగించుకునేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవాలి. లేకుండా ఇక్కడ ఉన్నంత వరకు మాత్రం ఉట్టుకుని ఉండి తిరిగి అక్కడ పోతానే పాత పాట పాడరా పాట పండ రామడా అన్నట, అక్కడ పోతానే మీరు పాత అభ్యాసం లేని మొదలు పెట్టినావటంటే మా పిల్లవాడు సమ్మర్ కోర్సుకు పోయి వచ్చి ఏం ప్రయోజనము అని తల్లిదండ్రులకు కూడా ఒక నిరుత్సాహము. ఇంతేకాదు మీ పాత ఫ్రెండ్స్ అంతా ఉంటుంటారు, వీళ్ళు విజిల్ వేసుకుంటూ తిరగటము, సినిమాలు తిరగటము, బజార్లు అమ్మడి కుక్కల వల్లే తిరగటము, అలాంటి స్నేహితుల దగ్గర కూడాను వరే వీరు సమ్మర్ క్లాస్ పోయి వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చినాడు రా అని వాళ్ళ దగ్గర కూడాను మీ యొక్క పవిత్రమైనటువంటి ప్రవర్తన ప్రదర్శించాలి. అంతేకాని వాళ్ళ దగ్గర పోతాను ఇక్కడ మాత్రం అలో ఇదిగా ఉంటుంది, అక్కడ పోతానే కమాన్ కమాన్ కమాన్ అని పోయిందంటే మన యొక్క సమ్మర్ క్లాస్ అంతా కూడాను ఒక్కతూరు టైర్ పంచర్ అయిపోయినట్టుగా మనలో తీర్చుకున్నటువంటి పవిత్రత అంతా కూడాను పాడైపోతుంది. ఆ విధంగా మీరు కాకుండా చూసుకోండి.
0: In truth, when you get back home after these summer classes, the first thing that will happen is your parents will watch to see if any change has come about you. If you do not try and show the changes that you have acquired during the summer classes, if you revert back to living in the way in which you are living before you entered the summer classes, your parents also will feel very much disappointed. They will say, what is the result and purpose of having sent my child to the summer classes? Therefore, you should not do that. You should change your manner of living. Similarly, friends with whom you were moving about in a reckless and careless manner in the streets,

0: hearing and so on, such friends will also want to see what changes have come about in you. If you repeat your life as you had before coming here, they will also think that you have not changed at all. On the other hand, you must carry with you all the good qualities that you have imbibed here. Continue to exhibit them and make both your parents and your friends feel that the summer classes have produced an enormous change in your outlook and conduct.
1: ఇంకా పైన లేచి మీ ఈనాటి కార్యక్రమంలో మీరు పాల్గొనండి. అధికంగా మాట్లాడకుండా మీరు మీ యొక్క కార్యములు ఎందే మీ యొక్క మనసును ఈనం చేసుకుని ఆ చేసేటువంటి కార్యములందు కూడాను చక్కని భావంతో హృదయపూర్వకమైనటువంటి కర్మను ఆచరించి తదుపరి ఈనాటి నుంచి నేను ఇప్పుడు చెప్పినటువంటి క్రమశిక్షణను అనుసరిస్తూ కొంతవరకును స్వామికిని మీకును తగినటువంటి సంతృప్తిని అందించుకొని అందించడానికి పూనుకోండి.
0: You can now get up and go and participate in the program for today. In participating in the program for today, do not talk too much. Involve yourself in the work that is given. From today onwards, inculcate the discipline that has been mentioned to you today and give satisfaction to Swami and satisfaction to yourself.
1: ఒక్క స్వామి సాటిస్ఫాక్షన్ తృప్తి అయిపోయినారంటే లోకమంతా తృప్తి అవుతుంది. దానికి మీరు పూనుకోండి. మీ తుచ్చమైనటువంటి తృప్తి కోసం మీరు పాకుపడకండి. స్వామి చెప్పేటువంటి ప్రతి ఒక్కటి కూడాను మంచి కోసమని, స్వామి స్వార్థం ఇందులో ఏమాత్రం కూడా లేదు. అన్నింటి యొక్క జీవితం యొక్క తత్వాన్ని పురస్కరించుకుని, మీ భవిష్యత్తు యొక్క అభివృద్ధిని పురస్కరించుకుని, మీ జీవిత ధన్యతను పురస్కరించుకుని స్వామి ఇన్ని ప్రబోధలు సల్పటం అంతేకాని నాకు కావాల్సింది ఒక్కటి లేదు.
0: If Swami is satisfied, the whole world will be satisfied. There is no selfishness here. Do not think of your own comfort and your own pleasure. All that is being told to you is being told to you in an utterly selfless manner with a view to improve you. This is what you should understand.
1: మీరు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క తల్లి ప్రేమను మాత్రమే మీరు అనుభవించుకుంటారు. కానీ స్వామి ప్రేమ వెయ్యి తల్లుల ప్రేమ వంటిది. మీ మంచిని, మీ అభివృద్ధిని, మీ యొక్క క్షేమాన్ని ఏ తల్లిదండ్రులు కూడా ఇంతగా కోరరు. స్వామి ఇన్ని రకములుగా కోరుతున్నటువంటి సమయం లోపల దీనిని హృదయం లోపల చాలా హృదయపూర్వకంగా మీరు భావించి ఇంకా మున్ముందుకైనా కూడాను దీనిని చక్కగా ఆచరించడానికి పూనుకోండి.
0: Each one of you would have experienced the affection and love of one mother, your mother. But Swami's affection and love is like that of 1,000 mothers all put together at a time. You do not understand that. You must see that this affection and love is being given to you in an unprecedented manner. Make the best use of it and correct your future behavior.

ولي